శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026, మే నెల 9వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5:56 దాటి 44 సెకండ్లు. మా శ్రోతలకు శుభోదయం.

సచిహశరణాగత పారిజాత శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. కందర్ప దర్ప హర సుందర దివ్యమూర్తే కాంతా కుజాం.

శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే రేఖామయధ్వజ సుధాకలశాత భద్రవజ్రాంబుశాంబురుగకల్పక శంఖచక్రైః భవ్యైరలంకృత తలౌ పరతత్వచిహ్నైః శ్రీవేంకటేశ చరణౌ.

వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. లక్ష్మీ మహీ తదనురూప నిజానుభావ నీలాది దివ్య మలిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణ తక్కిల సాంద్రరాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం.

0: మీరింత వరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో తల్లి, తండ్రి, గురువు, దైవం ఈ అంశం గురించి శ్రీ వరకూటి కోటయ్య గారి వ్యాఖ్యానం వింటారు.
1: దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగిన సందేహం, ఇది ఒక సినిమా పాటలోని ఒక చరణం. కంటికి కనిపించని, అసలు ఉన్నాడో లేడో తెలియని దేవుని గురించి ఆలోచిస్తూ సందేహ నివృత్తికై మానవులు ప్రయత్నిస్తున్నారు. కానీ తమ కళ్ళకు కనిపిస్తూ తిరుగాడుతున్న దేవతలను కానుకున్నారు. జన్మనసగు జనని జనకుండు పోషించు విద్య నేర్పు గురువు వెల్పుగాచు తల్లిదండ్రి గురువు దైవము నలుగురు పూజనీయులన్ను బుధులు సుము మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అను ఆర్యోక్తిలో భగవంతునకు నాలుగవ స్థానం ఇవ్వబడినది. తల్లి తన గర్భస్థ శిశువును 10 నెలలు మోసి తన రక్తమాంసాలు పంచి ప్రసవ వేదన భరించి బిడ్డకు జన్మనిచ్చును. ఉగ్గు పెట్టి పాలిచ్చి నీరు పోసి నిదురపుచ్చి కంటికి రెప్పలా కాపాడి పెంచి పెద్ద చేయును. బిడ్డకు సుస్థి చేస్తే తల్లి

సత్యముండి పాపకు స్వస్తి చేకూర్చు. శిశువు ఊకొట్టుటాదిగా పలుక నేర్పి మాతృభాషలోని మాధుర్యమును రుచిచూపు మొదటి గురువు అమ్మ. సంతానమును చంకకెత్తుకొని చందమామను చూపి బ్రతిమాలి గోరుముద్దలు తెరబెట్టి బిడ్డల కడుపు నింపి తృప్తి చెందునది తల్లి. పిల్లల ఆకలి తీర్చి తాము పస్తులుండు తల్లులు ఎందరో అటి జననియే ప్రత్యక్ష ప్రథమ దైవం. తండ్రి తన సంతానమునకు కూడు గుడ్డ గూడు సమకూర్చుటయే ప్రయాసపడును. తాను ముళ్ళబాటలో నడిచి పుత్రులను పూలబాటలో నడిపింపా చూచు. తన వలె తన బిడ్డలు కష్టపడరాదని ఆలోచించి చదువు సంధ్యలు నేర్పించి ఉన్నతులుగా తీర్చిదిద్ది బ్రతుకు జరువుకు బాట చూపు తండ్రి అద్వితీయుడగు ద్వితీయ దైవం. శిశువు శైశవదశలో పశుప్రాయుడే. తినడం తిరగడం ఆటలాడడం తప్ప అన్యమెరుగడు. బిడ్డకు బాల్యదశ రాగానే తండ్రి మంచి గురువును ఎంచుకొని బిడ్డకు అక్షరాభ్యాసము జరిపించి గురువుకు అప్పగించి ప్రయోజకునిగా తీర్చిదిద్దుడని వేడుకొను. గురువు తన శిష్యుని వాత్సల్యమున చేరదీసి తాను నేర్చిన విద్యను బోధించి బాలుని అజ్ఞానమును రూపమాపను. శిష్యుడు బుద్ధిమంతుడగుతో గురువు తన పుత్రుల కన్నా మిన్నగా తీర్చిదిద్ది ప్రయోజకుని చేయును. వీరబ్రహ్మము గారు శిష్యుడకు సిద్ధప్పను ప్రేమతో చేరదీసి బ్రహ్మజ్ఞానమును బోధించి లోక ప్రసిద్ధుని చేసి ఆదర్శ గురు శిష్యులుగా కొనియాడబడుతున్నారు. గురువర్యుడు విద్యార్థి క్రమశిక్షణ సత్ప్రవర్తన వినయ విధేయతలు అలవరచి విజ్ఞానముతో పాటు లోకజ్ఞానమును బోధించి శిష్యుని తనంత వాణిగా తయారు చేయు గురువు మూడవ ప్రత్యక్ష దైవం. సర్వకాల సర్వావస్థలయందు భక్తి శ్రద్ధలతో మనసారా ఇష్టదైవమును నమ్మి ధ్యానించు భక్తుని కరుణించి కామితార్థములు ప్రసాదించి ఎల్లవేళలా కాచి రక్షించి

దిగుబడినిస్తుంది. జిల్లాల విషయానికొస్తే ప్రకాశం జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలోనూ, కోస్తా జిల్లాలో తక్కువ విస్తీర్ణంలోనూ బొప్పాయి సాగులో ఉంది. ఈ యొక్క బొప్పాయి సాగు చేయటానికి అనువైనటువంటి వాతావరణ విషయానికి వచ్చినట్లయితే, బొప్పాయి ఉష్ణమండలపు పంట. వేసవిలో 32 డిగ్రీల నుండి 38 డిగ్రీల సెల్సియస్ ఉండే ప్రదేశాల్లో బాగా పెరుగుతుంది. రాత్రి ఉష్ణోగ్రత 12 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉంటే తట్టుకొనలేదు. మరి బొప్పాయి సాగుకు నేలల విషయానికి వచ్చినట్లయితే, నీరు నిల్వని సారవంతమైన ఎర్ర గరపనేలలు, తేలికపాటి నల్ల భూములు అనుకూలము. నేలల్లో ఉదజని సూచిక 6.5 నుంచి 7 వరకు ఉండాలి. నీరు నిలిచే నేలలు, అధిక చౌడు ఆమ్ల భూములు బొప్పాయి సాగుకు పనికిరావు. బొప్పాయి సాగులో రకాల విషయానికి వచ్చినట్లయితే అనేక రకాలున్నాయి. వీటిలో ముఖ్యంగా ఆడ మగ పూలు వేరువేరుగా పూసే మొక్కలు అంటే ఏకలింగాశ్రయ జాతి. అదేవిధంగా ఆడ పుష్పాలు, ద్విలింగ పుష్పాలు కలిగిన మొక్కలు ద్విలింగాశ్రయ జాతి ముఖ్యమైనవి. వాషింగ్టన్ కో 1, కో 2, కో 4, కో 5, కో 6, పూసా డ్వార్ఫ్, పూసా జైంట్ ఈ రకాలు ఏకలింగాశ్రయ జాతికి చెందినవి. ఇక కో 3, కో 7, పూసా మెజి

పూసా డ్వార్ఫ్, పూసా జెయింట్ ఈ రకాలు ఏకలింగాశ్రయ జాతికి చెందినవి. ఇక కో3, కో7, పూసా మెజిస్ట్రీ, పూసా డెలిసియస్, తైవాన్ రెడ్ లేడీ, సన్రైజ్ సోలో, సూర్య రకాలు ద్విలింగాశ్రయ జాతికి చెందినవి. బొప్పాయి సాగులో విత్తుట విషయానికి వస్తే ఎకరాకు డైసియన్ రకాలకు 200 గ్రాములు, గైనోడైసియన్ రకాలకు 20 గ్రాముల విత్తనము కావాలి. విత్తనమును 22.5 × 15 సెంటీమీటర్లు 150 కేజీ మందం గల పాలిథిన్ సంచులలో పశువుల ఎరువు, ఇసుక కలిపిన మట్టితో నింపి నాటాలి. నాటే విషయానికి వచ్చినట్లయితే భూమిని 30 నుంచి 40 సెంటీమీటర్ల లోతులో దున్నాలి. దీనివలన భూమి ద్వారా వ్యాపించే చీడపీడలను అరికట్టవచ్చు. తొలకరి వర్షాలకు గొర్రుతో 3 నుంచి 4 సార్లు మెత్తగా దున్ని మొక్కల మధ్య ఎటు చూసినా 1.8 మీటర్ల దూరం ఉండేటట్లు గుంతలు తీసుకోవాలి. మొక్కలు నాటే 15 రోజుల ముందు 40 × 40 × 40 సెంటీమీటర్లు గుంతలు తీసుకోవాలి. గుంత పైమట్టికి 5 కిలోల పశువుల ఎరువు, 1 కిలో వేపపిండి, 20 గ్రాములు అజోస్పిరిల్లం, 20 గ్రాములు ఫాస్ఫోబ్యాక్టీరియా వేసి బాగా కలిపి గుంత నింపుకోవాలి. 45 నుంచి 60 రోజుల వయసున్న 15 సెంటీమీటర్ల పొడవున్న మొక్కలని గుంతలలో సాయంత్రం పూట నాటుకోవాలి. గైనోడైసియస్ రకాలలో గుంతకు 1 మొక్క, డైసియస్ రకాలలో 3 మొక్కల చొప్పున నాటుకోవాలి. డైసియస్ రకాలలో 4 నుంచి 5వ నెలలో పూతకు వచ్చిన తర్వాత ప్రతి 20 ఆడ మొక్కలకు 1 మొక్క చొప్పున వదిలేసి మిగిలిన మగ మొక్కలను తీసివేయాలి. మరి బొప్పాయి సాగులో ఎరువుల విషయానికి వచ్చినట్లయితే బొప్పాయి మొక్క 1 ఇంటికి సంవత్సరానికి 10 కిలోల పశువుల ఎరువు, 12 కిలోల వేప లేదా ఆముదపు పిండి, 500 గ్రాముల యూరియా, 1.6 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 850 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేయాలి. 2 నెలలకు 1 సారి, సంవత్సరంలో 6 సార్లు ఎరువులను వేయాలి. సూక్ష్మధాతులోప నివారణకు 5 గ్రాములు జింక్ సల్ఫేట్, 1 గ్రాము బోరాక్స్ లీటరు నీటి కలిపి పిచికారీ చేయాలి. డ్రిప్ ద్వారా ఎరువులను అందించే పక్షంలో 13.5 గ్రాముల యూరియా, 10.5 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాషులను వారం రోజుల వ్యవధితో 48 వారాలు ఇవ్వాల్సి ఉంటుంది. తేలికపాటి నేలల్లో బొప్పాయిలో జింకు మరియు బోరాన్ ధాతులోపం ఎక్కువగా కనిపిస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి 1 గ్రాము బోరాక్స్ మరియు 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను కలిపి పిచికారీ చేసుకోవాలి. అంతేకాక వైరసు తెగుళ్లు ఆశించిన మొక్కలపై సూక్ష్మధాతు పోషకాలు పిచికారీ చేసినట్లయితే ఆకులు విప్పారి దిగుబడి పెరుగుతుంది. ఇక ఫెస్టిగేషన్ విషయానికి వచ్చినట్లయితే సిఫారసు చేయబడిన ఎరువులను కరగబెట్టి వడగట్టిన తరువాత ఫెస్టిగేషన్ ట్యాంకు ద్వారా ఫుట్ స్ప్రేయర్ ద్వారా కానీ డ్రిప్ మెయిన్ పైపులోకి ప్రవేశపెట్టాలి. భాస్వరపు ఎరువుని ఫాస్ఫేట్ రూపంలో ప్రతి 2 నెలలకోసారి 260 గ్రాముల చొప్పున చెట్టు పాదిలో కలపాలి. బొప్పాయిలో నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే మొక్క మొదల దగ్గర నీరు తగలకుండా మరియు నీరు నిల్వ ఉండకుండా పిల్లపాదులు అంటే డబుల్ రింగ్ పద్ధతి తయారు చేసి నీరు పారించాలి. డ్రిప్ పద్ధతిలో నీరు పెట్టిన ఎడల అధిక దిగుబడులు పొందవచ్చు. డ్రిప్ ద్వారా చిన్న మొక్కలకైతే 2 రోజులకు 1 మారు 8 లీటర్ల నీటిని, పెద్ద మొక్కలకు వేసవిలో ప్రతిరోజు 20 నుంచి 25 లీటర్ల నీటిని అందునట్లు డ్రిప్పర్లు అమర్చుకోవాలి. వర్షాకాలంలో అవసరమును బట్టి నీరు అందించాలి. ఇక బొప్పాయి సాగులో సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే ముందుగా కాండం మొదలు కుళ్ళు. కాండం మొదలు కుళ్ళు విషయంలో నర్సరీలో ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. వేర్లు మొదలు మెత్తగా మారి కుళ్ళిపోతాయి.

0: కాయలున్న చెట్లకు ఆశించిన నష్టం అధికంగా ఉంటుంది. దీని నివారణకు మొక్క మొదలు దగ్గర నీరు నిల్వకుండా చూడాలి. బోర్డో మిశ్రమం 1%, అలియేట్ 2 గ్రాములు, లీటర్ నీటి కలిపి మొదలు తడపాలి. వారం రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు తడపాల్సి ఉంటుంది. ఇక రెండవదిగా చెప్పుకునేది బూడిద తెగులు. ఆకులపైన, కాడలపైన మరియు క్రొత్త చిగుర్లపైన తెల్లటి బూడిద లాంటి శిలీంధ్రపు పెరుగుదల కనిపించినప్పుడు నీటిలో కరిగే గంధకము 3 గ్రాములు లేదా 1 మిల్లీలీటరు కెరాథెన్ లేదా హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారి చేసిన సమర్థవంతంగా బూడిద తెగులును నివారించవచ్చు. తరువాత ఆకుమచ్చ తెగులు. అక్టోబరు నవంబరు నెలల్లో ఆకులపై గోధుమ వర్ణపు మచ్చలు ఏర్పడి ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోవును. దీని నివారణకు లీటరు నీటికి మాంకోజబ్బు 2.5 గ్రాములు లేదా క్లోరోథాలోనిల్ 2 గ్రాములు కలిపి పక్షము రోజుల వ్యవధిలో 2 దఫాలుగా పిచికారీ చేసినట్లయితే ఆకుమచ్చ తెగులును నివారించవచ్చు. తరువాత కాండం కుళ్ళు. కాండము మొదలు కృల్లిపోయి మొక్కలు వాలిపోతాయి. మొదలు నుండి జిగురులాంటి ద్రవం కారుతుంది. దీని నివారణకు 1 కిలో ట్రైకోడెర్మా విరిడి శిలీంధ్రము మరియు 90 కిలోల పశువుల ఎరువు, అలాగే 10 కిలోల వేపపిండి, అలాగే 1 కిలో బెల్లం నీటిని 10 రోజులు మండెకట్టి చెట్ల పొదల్లో వేయాలి.
1: మీరు ఇంతవరకు చేను ముచ్చట్లు కార్యక్రమంలో బొప్పాయి సాగు వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఆర్థిక నేరాలను కట్టడి చేసే విషయంలో మరింత చురుగ్గా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనార్టీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక నేరాలను కట్టడి చేసే విషయంలో మరింత చురుగ్గా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు. నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాలు అరికట్టడం వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సాంకేతికత, సీసీ కెమెరాలు, ఇంటెలిజెన్స్, పహారా వంటి చర్యలతో పోలీసులు ప్రత్యక్షంగా లేకపోయినా వారి ప్రభావం కనిపించాలని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ
1: డెవలప్మెంట్ సింక్ అవుతూ పోలీసులు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎస్పీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తే ప్రజలకు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటే, ఎంత దూరంగా ఉంటే అంత ఇంపాక్ట్ వస్తుంది అనుకుంటాం. ప్రజలకు ఫ్రెండ్లీగా ఉండాలి, యాంటీ సోషల్ మెడ్స్ భయం ఉండాలి. అది ఎక్కడికక్కడ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గుడ్ గవర్నెన్స్ అనేది ఎప్పుడు కూడా ఎఫిషియన్సీ ఉండాలి. మనం డీల్ చేసే ప్రతి ఒక్క ఇష్యూలో ఎంపతి ఉండాల్సిన అవసరం ఉంది.
0: ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనార్టీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కళాశాలల్లో నైపుణ్యాభివృద్ది, ఏఐ శిక్షణకు ప్రాధాన్యత

0: ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్లోని సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మైనార్టీ యువతకు ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక విద్య అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతిభ కలిగిన మైనార్టీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అన్నారు. ఇమామ్లు, మౌజన్లకు ఇచ్చే గౌరవ వేతనం క్రమం తప్పకుండా విడుదల చేయాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల క్యాలెండర్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, శంకుస్థాపనల గడువులను వెల్లడించారు. ఈ ఏడాది జూన్లో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ గేట్ల ఏర్పాటు పనులకు, జులైలో గుంటూరు కాలువ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. నవంబర్లో నేరడి బ్యారేజ్, వచ్చే ఏడాది జనవరిలో మద్దువలస రెండవ దశ పనులకు శంకుస్థాపన, జూన్లో పోలవరం ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేయనున్నట్లు పేర్కొన్నారు. సాగునీటి రంగంపై ప్రభుత్వ నిబద్దతను చాటేలా మొత్తం 25 ప్రధాన ప్రాజెక్టులకు సంబంధించిన పనుల పూర్తి తేదీలు, శంకుస్థాపనల సమయాలను ఖరారు చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఈ ఉదయం తాడేపల్లి నుంచి ద్వారకా తిరుమల చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం 12,50,00,000 రూపాయలతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్ను ప్రారంభిస్తారు. అదేవిధంగా మరో 12,00,000 రూపాయలతో నిర్మించిన మండపాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కొండపై ఉన్న శివాలయంలో 4,50,00,000 రూపాయలతో నిర్మించిన 5-అంతస్తుల రాజగోపురాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 11 గంటలకు ద్వారకా తిరుమల నుండి విజయవాడకు చేరుకుంటారు. రాష్ట్రంలో కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. టెండర్ ద్వారా ఎంపికైన ప్రైవేటు సంస్థలు వచ్చే 3 నెలల్లో వీటి నిర్వహణ బాధ్యతలు చేపట్టనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 61 డయాలసిస్ కేంద్రాలు ఉండగా, కొత్త కేంద్రాలతో ఈ సంఖ్య 73కు చేరనుందని తెలిపారు. భీమవరం, పీలేరు, జమ్మలమడుగు, వెంకటగిరి, అద్దంకి, సున్నిపెంట, రైల్వే కోడూరు, కొండేపి, కోవూరు, మైదుకూరు, నందిగామ, వినుకొండ ప్రాంతాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కో కేంద్రంలో 5 డయాలసిస్ యంత్రాలు ఏర్పాటు చేసి సుమారు 1,500 మంది రోగులకు ఉచిత సేవలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి విద్యే కీలకమైన అంశమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న మాట్లాడుతూ, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులను ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. విద్యపై దృష్టి పెడితే వచ్చే తరానికి పురోగతి వస్తుందని పేర్కొన్నారు. ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటి వంటి సంస్థల్లో రాష్ట్రానికి చెందిన 500 మంది ఎంపిక కావాలనే లక్ష్యంతో పనిచేయాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఐఐటి, ఐఐఎం మా పిల్లలు వచ్చారని చెప్పిన రోజున మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అభినందిస్తా. అంతవరకు ఏం చేస్తారు మీరు వర్కౌట్ చేసుకోండి. హౌ టు డూ ఇట్ విల్ వర్క్ ఇట్ అవుట్. ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం, అక్కడి నుంచి ఎంప్లాయ్మెంట్ కూడా ఈ క్రాస్ సెక్షన్స్ అందరూ కూడా మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీస్ మీరందరూ కూడా దీని మీద ఫోకస్ చేయాలి. ఆ కమ్యూనిటీ కూడా ఎక్కడికక్కడ సెగ్మెంటేషన్ కాకుండా యూనిటీ కూడా తీసుకురావాలి. అట్ ది సేమ్ టైం జస్టిస్ చేయాలి.
0: వచ్చే ఖరీఫ్ సీజన్కు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ సిద్దం చేసిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు సాగునీరు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సమయానికి అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2026-27 సంవత్సరానికి 294 కోట్ల రూపాయలతో 7.46 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రాయితీపై సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. ఖరీఫ్కు అవసరమైన 93,000 క్వింటాళ్ల పచ్చి రొట్ట ఎరువు విత్తనాలను 50% రాయితీపై అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 30,000 క్వింటాళ్ల విత్తనాలు రైతు సేవా కేంద్రాల్లో సిద్దంగా ఉంచినట్లు చెప్పారు. ఈ ఏడాది 2,20,000 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను 40% రాయితీపై ఈ నెల 20 నుంచి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే 162,000 క్వింటాళ్ల వరి విత్తనాలను

0: ఈ నెల 15వ తేదీ నుంచి రైతులకు అందించనున్నట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమంలో భాగంగా 287 కోట్ల రూపాయలతో మౌలిక వసతుల పనులు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సిహెచ్ శ్రీధర్ తెలిపారు. ఈ పనులను జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1000 కోట్ల రూపాయల విలువైన కొత్త ప్రతిపాదనలు కేంద్రానికి పంపనున్నట్లు వెల్లడించారు. ఇమామ్లు, మౌజన్లు, పాస్టర్లకు గౌరవ వేతనాలు, హజ్ యాత్రికులకు ఆర్థిక సహాయం, మసీదుల నిర్వహణ వంటి కార్యక్రమాలను ప్రభుత్వం కొనసాగిస్తోందని శ్రీధర్ తెలియజేశారు. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. కొమరిన్ ప్రాంతం నుండి విదర్భ, మరట్వాడా, అంతర్ కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా నైరుతి మధ్యప్రదేశ్ వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిచే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిచే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో ఆర్థిక నేరాలను కట్టడి చేసే విషయంలో మరింత చురుగ్గా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనార్టీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ఈ ఉదయం ప్రసారంలో. 7 గంటలకు దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికనలో ప్రపంచ వలస పక్షుల దినోత్సవం సందర్భంగా కొన్ని విశేషాలు, అనంతరం భూ వాతావరణంలో మార్పులు, దాని పరిణామాలు ఈ అంశం గురించి శ్రీ ఎం నాగార్జునరావు గారి ప్రసంగం, చివరిగా హరికథ పితామహులు ఆదిభట్ల నారాయణ దాస్ గారి గురించి శ్రీ ఎస్ సుబ్బారావు గారి ప్రసంగం, అనంతరం సినీ భక్తి గీతాలు మొదలైన అంశాలుంటే ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమంలో. 7:45 భావలహరి మృదుమధుర గీత మంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచారాలకు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రచన శ్రీ కేవీఎస్ఎన్ మూర్తి. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మహిళా శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233393. ఈ నెంబర్ ఎస్టీడ్ కోడ్ 0856. 9:30 మహిళా భారతీ స్త్రీల కార్యక్రమంలో మార్కాపురం శ్రీ సత్యనారాయణ స్వామి మహిళా సేవా సమాజం వారి కదంబ కార్యక్రమం వింటారు. అనంతరం లలిత గీతాలు మొదలైన అంశాలుంటాయి. 10:12:40 1:30 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు వింటారు. 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 1:02 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక ఈ సాయంత్రం ప్రసారంలో 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి. 6:35 ప్రసార విశేషాలు. 6:35 డియర్ ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు సమర్పణ శ్రీవేములకొండ శ్రీనివాసులు. అనంతరం సినీ గీతాలు వింటారు. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసా

వాణి కార్యక్రమంలో గర్భాశయం మెలకపడుట చికిత్స నివారణ చర్యలు ఈ అంశం గురించి సంజీవరావుపేట పశు వైద్యులు డాక్టర్ కె శ్రావణ్ కుమార్ గారితో పరిచయం అనంతరం జానపద గేయాలు వింటారు. 7:45 చిత్రమంజరి సినిమా పాటలు, 8:00 ఈవా నియోజనాల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం సినిమా పాట, అనంతరం తెలుసుకుందాం రండి ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వింటారు. 8:30 తెలుగుల వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి, 8:40 చిత్రమంజరి సినిమా పాటలు, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్లో ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 మధుర గీతాలు వింటారు. 10:00 జాతీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. 11:00 హిందీలోనూ, 11:05 ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ద్వారా ప్రసారం చేసిన కార్యక్రమాలపై శ్రోతలు తమ అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటే ఉత్తరాలు పంపవలసిన మా చిరునామా డిఆర్ఎఫ్ఎం మీరు మేము స్టేషన్ డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో మార్కాపురం పిన్కోడ్ 523316 ప్రకాశం జిల్లా. మా మెయిల్ అడ్రస్ శ్రోతల మాట @ gmail.com.

0: శ్రోతలకు ఒక గమనిక.
1: మీ అభిమాన మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా శ్రోతలు కోరుకునే పాటకు వేళాయరా కార్యక్రమం ఫోన్ నెంబర్ మారింది.
0: సాంకేతిక కారణాల వల్ల పాత నెంబర్ స్థానంలో ఇప్పుడు చెప్పబోయే సెల్ ఫోన్ నెంబర్కి మీకు ఇష్టమైన పాటల వివరాలు పంపగలరు.
1: మీరు పంపవలసిన మా ఫోన్ నెంబర్ 83 32 90 50 37.
0: ఫోన్ నెంబర్ మరోసారి 8332905037.
1: శ్రోతలు ఈ మార్పుని గమనించగలరు.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు విందాం దేశభక్తి గీతం.

0: మీరు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 అవస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవంలో భాగంగా ఈ నెల 11వ తేదీన జరిగే పలు కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా మద్దతుతో ప్రవేశపెట్టిన తీర్మాన ముసాయిదాను ఇరాన్ తిరస్కరించడంతో హర్ముజ్ జలసంధి వద్ద ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. కాగా అంతకుముందు నిన్న సువేందు అధికారి రాష్ట బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కోల్కతాలో శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన అమిత్ షా సువేందు అధికారికి అనుకూలంగానే అన్ని ప్రతిపాదనలు అందినట్లు తెలియజేశారు. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికైన అనంతరం సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవిని కలిసి రాష్ట్రంలో తొలి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. కాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి 15 ఏళ్ల టీఎంసీ పాలనకు ముగింపు పలికింది. సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన స్వగ్రామమైన పూర్వా మేదినీపూర్, నందిగ్రామ్ నియోజకవర్గాల్లో సంబరాలు మిన్నంటాయి. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకేకు మద్దతు ఉందని వస్తున్న వార్తలను ఐయుఎంఎల్ ఖండించడంతో ఈ విషయంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. కాగా అంతకుముందు నిన్న విజయ్ గవర్నర్ను మరోసారి కలిసి తనకు మెజార్టీ సంఖ్యబలం ఉందని చెబుతూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకే సిద్దంగా ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రొఫెసర్ ఖాదర్ మొహమ్ముద్దీన్ నేతృత్వంలోని ఐయుఎంఎల్ పార్టీ తమిళంగా వెట్రికజానికి తమ పార్టీ మద్దతు లేక

ఇవ్వలేదని స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి గవర్నర్ చర్యలు తీసుకోవాలని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కోరినందున తమ పార్టీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇస్తుందని ఐయుఎంఎల్ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. అంతకుముందు టీవీకే సీనియర్ నాయకులు ఐయుఎంఎల్ను మద్దతు కోసం 2 సార్లు సంప్రదించారు. మరోవైపు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రాజ్యాంగబద్దమైన ప్రక్రియలను ప్రారంభించాలని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ను మరోసారి కలిశారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారాన్ని ఆలస్యం చేయడం ద్వారా రాష్ట్రపతి పాలన విధించే ఎలాంటి ప్రయత్నానైనా ముందుగానే అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా పోస్టులో స్టాలిన్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను విడుదల చేసినందున ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది రాష్ట్ర సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కాకుండా ఒక ముఖ్యమైన ప్రజాస్వామ్య బాధ్యత అని కూడా ఆయన పేర్కొన్నారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం కోసం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ నిర్వహించనున్నారు. ఈ నెల 11వ తేదీన సోమనాథ్లోని ప్రభాస్ పట్టణంలో జరిగే ఉత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట మంత్రి జీతూభాయ్ వగాని విలేకరులతో మాట్లాడుతూ సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్లో భాగంగా దేశ సుసంపన్నమైన సంస్కృతి సంప్రదాయ వారసత్వం ప్రతిబింబించే పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. 11వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివేణి హెలిప్యాడ్ నుంచి వీర్ హమీర్జీ గోహిల్ విగ్రహం వరకు 1 కిలోమీటర్ మేర మెగా రోడ్ షో నిర్వహిస్తారని తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులు రోడ్ షోలో తమ ప్రదర్శనలతో అలరిస్తారని ఆయన తెలియజేశారు. విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న గుయానా ఆరోగ్య మంత్రితో సమావేశమయ్యారు. భారత్ గుయానా దేశాల మధ్య ఆరోగ్య సంబంధాల పురోగతిపై వారు చర్చించారు. కరేబియన్లోని 3 దేశాల పర్యటనలో ఉన్న జయశంకర్ గుయానాలోని జార్జ్ టౌన్లో ఆరోగ్య మంత్రి డాక్టర్ ఫ్రాంక్ ఆంటోనీతో సమావేశమయ్యారు. చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరెజ్ మెకన్నా ఈ రోజు నుండి ఈ నెల 15వ తేదీ వరకు భారత్లో పర్యటిస్తారు. ఢిల్లీలో రేపు నిర్వహించే ఒక కార్యక్రమంలో మెకన్నా పాల్గొంటారు. సోమవారం నాడు ఫోరం ఆఫ్ ఇండియన్ ఫుడ్ ఇంపోర్టర్స్ అసోచామ్ నిర్వహించే వ్యాపార కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటారు. ఈ నెల 12వ తేదీన వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమై సిఐఐ అలాగే సిఐఐ వార్షిక వ్యాపార సదస్సు 2026 నిర్వహించే ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనలో మెకన్నా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో కూడా చర్చలు జరుపుతారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మన దేశం కంటే తలసరి జీడిపి గణనీయంగా ఎక్కువగా ఉన్న అభివృద్ది చెందుతున్న దేశాలతో గత 4 ఏళ్లలో భారత్ 8 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని జనవరి 30వ తేదీన గోయల్ ప్రకటించిన నేపథ్యంలో ఈ పర్యటన జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ఏఐఆర్ న్యూస్_HVD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. భారత్ యెమెన్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీప్రియా రంగనాథన్ యెమెన్ మంత్రి మొహమ్మద్ అల్ ఖదిమి నిన్న న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. భారత్ యెమెన్ మధ్య సన్నిహిత ప్రజా సంబంధాలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరిచే మార్గాలపై వారు చర్చించారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఆర్థిక భాగస్వామి ఒప్పందం అమలును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అలాగే వాణిజ్య పెట్టుబడి సహకారాన్ని బలోపేతం చేసేందుకు వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఈ నెల 6-7 తేదీల మధ్య స్విట్జర్లాండ్లో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన స్విస్ ఆర్థిక వ్యవహారాల రాష్ట కార్యదర్శి బుడ్లిగర్ ఆర్టిరాతో సమావేశమై ఈ ఒప్పందం పురోగతిని సమీక్షించి వాణిజ్య పెట్టుబడి నియంత్రణ సహకారాన్ని విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సంస్కరణలు, విస్తరిస్తున్న డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, పెరుగుతున్న ఉత్పాదక రంగం ద్వారా భారతదేశ ఆర్థికాభివృద్దిని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా మద్దతుతో ప్రవేశపెట్టిన తీర్మాన ముసాయిదాను ఇరాన్ తిరస్కరించడంతో హర్ముజ్ జలసంధి వద్ద ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది. ఈ ప్రతిపాదన రాజకీయ ప్రేరేపితమైనదని ఇరాన్ విమర్శించింది. ఈ తీర్మానం వివాదాన్ని పరిష్కరించడానికి బదులుగా చట్టవిరుద్దమైన చర్యలను సమర్థించేలా ఉందని టెహ్రిన్ వాదించింది. యుద్దాన్ని ముగించడం, ఇరాన్ ఓడరేవులపై అమెరికా సముద్ర దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, హర్ముజ్ జలసంధి గుండా సాధారణ నౌకాయాన్ని పునరుద్ధరించడమే శాంతి స్థిరత్వానికి ఏకైక మార్గమని ఇరాన్ తెలిపింది. ప్రతిపాదిత తీర్మానానికి మద్దతు ఇవ్వవద్దని టెహ్రాన్ ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలకు విజ్ఞప్తి చేసింది. కాగా అమెరికాతో పాటు బహ్రెయిన్, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఖతర్ల మద్దతు ఉన్న ఈ ముసాయిదా తీర్మానం ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన కారిడార్లలో ఒకటైన

0: జలంతర్గామిలో నౌకాయాన స్వేచ్ఛను పరిరక్షించాలని కోరుతుంది. ఇరాన్ చర్యల కారణంగా వాణిజ్య నౌకాయానికి ముప్పు వాటిల్లుతోందని, సముద్ర రవాణా అస్థిరపడుతుందని వాషింగ్టన్ ఆరోపించింది. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా యుక్రెన్ల మధ్య 3 రోజుల కాల్పుల విరమణను ప్రకటించారు. 2వ ప్రపంచ యుద్దంలో అప్పటి సోవియట్ యూనియన్ పోషించిన పాత్రను స్మరించుకుంటూ రష్యా జరుపుకుంటున్న విజయ దినోత్సవ వేడుకలతో ఈ తాత్కాలిక సంధికి ఏకీభవిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ రోజు నుండి ఈ నెల 11వ తేదీ వరకు ఈ కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని, ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య అన్ని రకాల సైనిక కార్యకలాపాలను నిలిపివేస్తామని ట్రంప్ తెలియజేశారు. ఈ ఒప్పందంలో భాగంగా ఇరువైపుల నుండి 1000 మంది ఖైదీలను కూడా పరస్పరం మార్చుకోవడం కూడా ఉంటుందని ట్రంప్ తెలియజేశారు. అమెరికా మధ్యవర్తిత్వంతో ఈ నెల 14-15వ తేదీలలో 2 రోజుల పాటు జరిగే విస్తృత చర్చలతో ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలు సంప్రదింపులను తిరిగి ప్రారంభించనున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రధాన ఆందోళనలను పరిష్కరించే ఒక సమగ్ర శాంతి భద్రతా ఒప్పందాన్ని రూపొందించడానికి ఇరు దేశాల ప్రతినిధి బృందాలు సమావేశమవుతాయని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 143 పరుగుల విజయ లక్ష్యాన్ని కోల్కతా నైట్ రైడర్స్ 14.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసి విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఫిన్ అలెన్ ప్రకటించారు. ఈ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్కు ఇది వరుసగా 4వ విజయం. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. కాగా ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవంలో భాగంగా ఈ నెల 11వ తేదీన జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా మద్దతుతో ప్రవేశపెట్టిన తీర్మాన ముసాయిదాను ఇరాన్ తిరస్కరించడంతో హర్ముజ్ జలసంధి వద్ద ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి మార్కప్రం కేంద్రం.

ఉదయకిరణాలు. ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికలో ప్రపంచ వలస పక్షుల దినోత్సవం సందర్భంగా కొన్ని విశేషాలు, అనంతరం భూ వాతావరణంలో మార్పులు, దాని పరిణామాలు, ఈ అంశం గురించి ఎం నాగార్జునరావు గారితో పరిచయం, అనంతరం హరికథ పితామహులు ఆదిభట్ల నారాయణ దాస్ గురించి శ్రీ ఎస్ సుబ్బారావు గారి ప్రసంగం, చివరిగా సినీ భక్తి గీతాలు మొదలైన అంశాలు వింటారు ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో. ముందుగా విందాం. నేటి మాట శీర్షికలో ప్రపంచ వలస పక్షుల దినోత్సవం సందర్భంగా కొన్ని విశేషాలు. పక్షుల వలస అనేది భూగోళంపై ఒక సహజ ప్రక్రియ. వివిధ పక్షులు సంతానోత్పత్తికై పిల్లల పెంపకం కోసం మెరుగైన పర్యావరణ పరిస్థితులను, ఆవాసాలను వెతుక్కుంటూ వందల వేల కిలోమీటర్ల దూరం వలస వెళ్తాయి. చాలా పక్షులు వేసవిలో ఉత్తర ప్రాంతాల నుండి చల్లగా ఉండే దక్షిణ మైదానాలకు వలసపోతారు. కొన్ని పక్షులు వేసవిలో పర్వత ప్రాంతాలకు తరలి వెళ్తాయి, శీతాకాలంలో లోతట్టు ప్రాంతాలకు చేరుకుంటాయి. వలస పక్షులు సుదీర్ఘ ప్రయాణానికి అనుగుణమైన శారీరక ధర్మాన్ని కలిగి ఉంటాయి, అయినా దూర ప్రయాణంలో అవి అలసిపోతాయి. అందువల్ల వాటి ప్రయాణానికి తరచూ అంతరాయం కలుగుతుంది. విశ్వవ్యాప్తంగా సుమారు 11,000 పక్షి జాతులు ఉన్నట్లు అంచనా. వాటిలో దాదాపుగా 2,000 జాతుల పక్షులు ఆయా కాలాల్లో వివిధ ప్రాంతాలకు

వలస వెళ్తాయి. మన భారతదేశం నుండి 1360 పక్షి జాతులకు ఆవాసం, వాటిలో 257 జాతుల వలస నీటి పక్షులు ఉన్నాయట. ఇవి కాలానుగుణంగా చిత్తడి నేలలు, తీర ప్రాంతాలకు తరలివచ్చి సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి. ఎక్కువగా మధ్య, ఉత్తర ఆసియా, తూర్పు, ఉత్తర ఐరోపాలోని ప్రాంతాల నుండి అవి తరలి వస్తుంటాయి. నీటి మడుగుల్లో నడిచిపోయేలా పొడవైన కాళ్ళు కలిగిన పక్షులు, వివిధ జాతుల కొంగలు శీతాకాలంలో అధికంగా భారత్కు వలస వస్తాయి. ఇవి భారతదేశ పక్షి వైవిధ్యాన్ని పెంచుతున్నాయి కూడా. అయితే పలు కారణాల వలన ప్రపంచవ్యాప్తంగా పక్షి జాతుల మనుగడకు ప్రమాదం ఎదురవుతూనే ఉంది. ఎన్నో పక్షులు క్రమంగా అంతరిస్తున్నాయి. వాతావరణ మార్పులు, అడవుల క్షీణత, చిత్తడి నేలలు దెబ్బతినటం తదితర కారణాల వల్ల వలస పక్షులు తమ ఆవాసాలను కోల్పోతున్నాయి. ఇటీవల కాలంలో ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్న సెల్ఫోన్ టవర్ల వల్ల పక్షుల్లో పునరుత్పత్తి సామర్థ్యం తగ్గినట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే సెల్ఫోన్ టవర్ల కారణంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పిచుకల సంఖ్య తగ్గిపోయింది. ఈ ఏడాది ప్రపంచ వలస పక్షుల దినోత్సవం సందర్భంగా జల వనరుల సంరక్షణ, వాటి ప్రాధాన్యంపై ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం ప్రధానంగా దృష్టి సారించింది. వీటి సంరక్షణ ప్రపంచ దేశాలు కృషి చేయాలి అంటూ అటవీ సంరక్షణాధికారి ఈ వలస పక్షుల సందర్భాన్ని పురస్కరించుకొని తెలిపారు. మీరు ఇంతవరకు నేటి మాట శీర్షికలో వలస పక్షుల దినోత్సవం సందర్భంగా కొన్ని విశేషాలు విన్నారు.

0: బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ముఖాన మోటి మలా
2: సై బాల్,
1: గజ్జా బబ్బలా
2: సై బాల్,
1: నడువుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
4: ఉదయకిరణాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం. భూ వాతావరణంలో మార్పులు, దాని పరిణామాలు, ఈ అంశం గురించి శ్రీ ఎం నాగార్జునరావు గారితో పరిచయం.
5: నా పేరు ఎం నాగార్జునరావు. నేను మాట్లాడబోయే అంశం భూ వాతావరణంలో మార్పులు, గ్లోబల్ వార్మింగ్, దాని పరిణామాలు. సృష్టిలో జీవరాశి మనుగడ సాగిస్తున్న ఏకైక గ్రహం ప్రస్తుతానికి భూమి ఒక్కటే. ప్రాణికి మూలాధారం నీరు, గాలి, సూర్యరశ్మి. ఇవే జీవకోటికి పంచప్రాణాలు. వీటిలో ఏది ఎక్కువైనా తక్కువైనా అసలు లేకున్నా ఈ జీవకోటి మనుగడ శూన్యమే. నీటిని ద్రవరూపంలో ఉండేటట్లు చేస్తున్న శీతోష్ణ పరిస్థితులే ఇక్కడి సకల జీవుల మనుగడకు శ్రీరామ రక్ష అవుతున్నాయి. సమస్త జంతు వృక్ష సంతతులన్నిటితో పాటు మానవులమైన మనము పలు జీవ పరిణామాలను దాటుకుంటూ ఈ స్థితికి వచ్చాం. ఈ పరిణామం అంతా ఇలా ఉండగా, ఆధునిక మానవుడు గత కొన్ని శతాబ్దాలుగా అభివృద్ధి పేరుతో సృష్టిస్తున్న కాలుష్య కారకాలు ప్రశాంతమైన ఈ భూమి వాతావరణాన్ని కబలించి జీవజాతులకు ముప్పు తెస్తున్నాయి. గత కొన్ని శతాబ్దాలుగా ఎన్నడూ లేని రీతిలో భూమి వాతావరణం అస్తిత్వానికి గురవుతూ ఉంది. దేవీ కటాక్షం పొంది మహాకవిగా మారకముందు తానెక్కిన చెట్టు కొమ్మనే తెగనరుక్కునే మూడునిగా కాళిదాసును ఆవిష్కరించిన కథ మరిచిపోలేనిది. అదేవిధంగా పారిశ్రామిక విప్లవం పేరిట మానవాళికి ఉన్న ఏకైక భూమండలాన్ని నివాసయోగ్యం కాకుండా చేసే అభివృద్ధి వ్యూహాలు మానవాళి మనుగడకు ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఋతువులు గతి తప్పుతున్నాయి. వర్షాకాలంలో ఎండలు, చలికాలంలో వరదలు ప్రమాద గంటికలై మానవ జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. మనం తరచుగా ప్రస్తుతం వింటున్న వార్త ఏమనగా, అకాల వర్షాల వల్ల పంట నష్టం, రైతుకు కష్టం. ఎందుకు మరి ఈ రైతు కష్టం వచ్చింది? దానికి కారణం

ఏమిటి? భూవాతావరణంలో వచ్చిన అనూహ్యమైన మార్పులే. మానవుడి అత్యాశ భూగోళాన్ని మండిస్తోంది. విశ్వవ్యాప్తంగా పర్యావరణానికి పెనుముప్పు ముంచుకొస్తుంది. ప్రపంచ మానవాళి టెర్రరిజంతో సహా అనేక కొత్త సవాళ్లను ఎదుర్కొంటుంది. ఆస్తి ప్రాణ నష్టాలు అంచనాలకు అందనివిగా మారుతున్నాయి. భూకంపాలు, కరువు కాటకాలు, రోగాలు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇవన్నీ కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం, కానీ పైవన్నీ కలిసి చేయలేనంత నష్టాన్ని గ్లోబల్ వార్మింగ్ చేస్తుంది. అసలు గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమిటి? దాని గల మూలాలు ఏమిటి? చూస్తే భూమికి 15 నుండి 40 కిలోమీటర్ల ఎత్తులో ఓజోన్ పొర ఉంది. ఓజోన్ 3 ఆక్సిజన్ పరమాణువుల కలయిక. సూర్యుడి నుండి వచ్చే అతి నీలలోహిత కిరణాల నుంచి ప్రాణకోటిని రక్షిస్తుంది. అందుకే ఈ పొరను రక్షణ కవచం అంటారు. ఎయిర్ కండిషన్లు, రిఫ్రిజిరేటర్లు, స్ప్రేలను వాడటం వల్ల క్లోరో ఫ్లోరో కార్బన్లు విడుదలై దానిలోని క్లోరిన్ అణువులు ఓజోన్ పొర వినాశనానికి దారితీస్తున్నాయి. ఒక్కో క్లోరిన్ పరమాణువు 1 లక్షకు పైగా ఓజోన్ పరమాణువులు విచ్ఛిన్నతకు కారణమవుతుంది. ఓజోన్ పొరకు ఈ విధంగా రంధ్రం పడటం వల్ల సూర్యుడి నుంచి వెలువడుతున్న ప్రమాదకరమైన అల్ట్రావైలెట్ కిరణాలు భూమిని చేరి ఉష్ణోగ్రతను పెంచుతున్నాయి. దీని మూలంగా భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీనినే భూతాపం లేదా గ్లోబల్ వార్మింగ్ అంటారు. భూమికి ఈ విషజ్వరం రావడానికి మరొక ముఖ్యమైన కారణం ఉంది. ప్రతి జీవరాశి కార్బన్ డైఆక్సైడ్ను వదిలి ఆక్సిజన్ పీల్చుకుంటాయి. మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ అందిస్తాయి. ఇటీవలే మానవుడు తన అవసరాలకు అడవులను, చెట్లను నాశనం చేయడం వల్ల భూవాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎక్కువైంది. కార్బన్ డైఆక్సైడ్ సూర్యకాంతిని శోషించుకొని మరింత వేడిని భూమిపైకి ప్రసారం చేస్తుంది. నీటి ఆవిరి, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ అనే గ్రీన్ హౌస్ వాయువులు ఉష్ణోగ్రతను పెంచేస్తాయి. దీనినే గ్లోబల్ వార్మింగ్ అని పిలుస్తారు. ఈ గ్లోబల్ వార్మింగ్కు మరొక కారణం పారిశ్రామికీకరణను కూడా ప్రధానంగా చెప్పవచ్చు. పారిశ్రామిక విప్లవం రాకముందు ఉత్పత్తి కార్యకలాపాలు మానవ శరీర శ్రమ, జంతువుల శక్తితో జరిగేవి. అయితే పారిశ్రామిక విప్లవంతో వాటి స్థానంలో యాంత్రిక శక్తిని ఉపయోగించడం జరుగుతూ ఉంది. దాని ఫలితంగా యాంత్రిక శక్తిని జనింపచేయుటకు మానవుడు వివిధ రకాల ఇంధనాలను అధిక మొత్తంలో మండించడం జరుగుతుంది. ఈ యాంత్రిక శక్తినిచ్చే యంత్రాలు ప్రధానంగా బొగ్గు, ఇతర శిలాజ ఇంధనాలు మండించడం ద్వారా పనిచేస్తాయి. అలా మండించినప్పుడు వాతావరణంలోకి గ్రీన్ హౌస్ వాయువులు అనే కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రోజన్ ఆక్సైడ్లు వంటివి విడుదలవుతాయి. ఈ వాయువులు భూమి ఉపరితల వాతావరణంలో పేరుకొని పోయి వాతావరణ పొరల్ని గట్టిపరుస్తాయి. అలా జరిగినప్పుడు భూమి నుండి విడుదలై ఉష్ణం అంతరిక్షంలోనికి వెళ్లకుండా అడ్డుకుంటాయి. అంతేగాక సూర్యుని నుండి వచ్చే వేడికి త్వరగా వేడెక్కి భూమిపైకి అధిక ఉష్ణోగ్రతను విడుదల చేస్తాయి. ఫలితంగా భూమి ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరగడానికి దోహదపడతాయి. సముద్రయానం చేసే ఓడలు, విమానాలు, మోటార్ వాహనాలు, యంత్రాలు మొదలగు వాటిలో ఇంధనాలు మండించినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వాయువు వెలువడుతుంది. యాంత్రిక శక్తితో వస్తుత్పత్తి చేసే పరిశ్రమలన్నీ పట్టణ ప్రాంతాల్లో కేంద్రీకరించబడ్డాయి. ఫలితంగా పట్టణ జనాభా విపరీతంగా పెరిగింది. ఇలా పట్టణ జనాభా పెరగడంతో పట్టణ శివారు ప్రాంతాలు విస్తరించాయి. ఫలితంగా జనాభాను, వారికి కావలసిన వస్తు పరికరాలను రవాణా చేసే వాహనాలు విపరీతంగా పెరిగి శిలాజ ఇంధనంను చాలా ఎక్కువగా మండించడంతో CO2 వాయువు విడుదల విస్తృతంగా పెరిగింది. ఈ అధిక CO2ను విడుదల చేయడం వల్ల భూతాపం పెరుగుతుంది. పెరిగిన యంత్రాలకు చోదక శక్తినివ్వడానికి, పట్టణాలకు వెలుగునివ్వడానికి విద్యుత్ అవసరమైంది. బొగ్గు, పెట్రోలు, సహజ వాయువులు దహనంతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అవి మండించినప్పుడు పెద్ద ఎత్తున CO2 వాయువు, మీథేన్ వంటి ప్రమాదకర వాయువులు వాతావరణంలోకి విడుదలవుతున్నాయి. వీటితో పాటుగా ఆధునికీకరణ పేరుతో మనం వాడుతున్న ఎలక్ట్రిక్ సామాన్లు కూడా మనకు తెలియకుండానే భూతాపాన్ని పెంచుతున్నాయి. ఏసీ, ఫ్రిజ్లలో ఫ్రియాన్ అనే వాయువును ఉపయోగిస్తారు. ఇది ఒక రకమైన క్లోరోఫ్లోరో కార్బన్. ఈ వాయువు వాతావరణంలోకి విడుదలై అక్కడ ఉన్న ఓజోన్ పొరకు రంధ్రాలు పెడుతుంది.

0: దీనివల్ల సూర్యకిరణాల ద్వారా వచ్చే అతి నీలలోహిత కిరణాలు వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్తో కలిసి భూమి యొక్క ఉష్ణోగ్రతను పెంచి గ్లోబల్ వార్మింగ్కు కారణమవుతున్నాయి. భూమి గుండె మీద మనిషి పెట్టిన కుంపటి గ్లోబల్ వార్మింగ్, దాని యొక్క ప్రభావాలను చూస్తే మనల్ని మనం నాగరికులుగా అభివర్ణించుకుంటున్నాం, అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తున్నామని జబ్బలు చరుచుకుంటున్నాం, విపరీతమైన పారిశ్రామికీకరణతో భారీ సంపద సృష్టిస్తున్నామని ఆనంద డోలికల్లో తేలాడుతున్నాం. ఈ సంపద మనకు సుఖాన్ని ఇస్తుందా? నిజంగా మన అభివృద్ధి చెందుతున్నామా? మరి విపరీతమైన పారిశ్రామికీకరణ వలన వాతావరణంలో వచ్చిపడుతున్న విషవాయువులు, వాటి వల్ల పెరుగుతున్న భూతాపం, కొత్త కొత్త వ్యాధుల విజృంభణ మాటేమిటి? వాతావరణ మార్పుల వల్ల ఏటా ప్రపంచవ్యాప్తంగా 600,000 మందికి పైగా చనిపోతున్నారని అంచనా. ఇందులో 95% మేర అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే చోటు చేసుకోవడం అత్యంత విషాదకరం. అభివృద్ధి పేరుతో మనం కూర్చున్న కొమ్మను మనమే ఎలా నరుక్కుంటున్నామో ఒకసారి చూద్దాం. భౌతిక పర్యావరణంపై గ్లోబల్ వార్మింగ్ ప్రభావం. పర్యావరణంపై గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలు విస్తృతమైనవి, చాలా ముఖ్యమైనవి. మహాసముద్రాలు, మంచు, శీతోష్ణస్థితిపై ఈ ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ గ్లోబల్ వార్మింగ్కు ప్రధాన కారణంగా చెప్పుకున్న CO2 వంటి గ్రీన్ హౌస్ వాయువులపై పరిశోధనలు చేయడం జరిగింది. శాస్త్రజ్ఞులు మంచు ముక్కల శిలాజాలను పరిశోధించినప్పుడు పారిశ్రామిక విప్లవానికి ముందు వాతావరణ పరిమాణంలో 10 లక్షల భాగాల్లో 280 భాగాలు బొగ్గు పులుసు వాయువు ఉంది. ఇది అంతకుముందు 10,000 సంవత్సరాల వరకు స్థిరంగా ఉందని అంచనా వేశారు. కానీ 2వ ప్రపంచ యుద్ధం తరువాత ప్రధానంగా 1950 నుండి పారిశ్రామిక కార్యకలాపాలు విపరీతంగా విస్తరించాయి. ఫలితంగా 2007 నాటికి ఈ కార్బన్ డైఆక్సైడ్ వాయువు భాగాలు 280 నుండి 384 భాగాల స్థాయికి పెరిగాయి. 2022 నాటికి ఇది 417.2 భాగాలుగా ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే 2050 నాటికి 450 భాగాలు, 2100 నాటికి 700 భాగాలుగా పెరుగుతాయని అంచనా. ఫలితంగా భూమి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి భూవాతావరణ పరిశోధన ప్రకారం 2050-2100 మధ్యలో భూమి ఉష్ణోగ్రతలు నేటి సగటు ఉష్ణోగ్రత స్థాయి నుంచి అదనంగా 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 5 డిగ్రీల సెంటీగ్రేడ్కు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ భూవాతావరణం అనూహ్యంగా వేడెక్కడం వల్ల వర్షపాతంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. హిమాలయ పర్వతాలు ధృవాల వద్ద క్రమేణా మంచు కరగడం వల్ల సముద్ర నీటి మట్టం పెరుగుతుంది. జీవావరణంపై గ్లోబల్ వార్మింగ్ ప్రభావం ఎలా ఉందంటే, ఈ భూమి కేవలం మానవుడి సొత్తు కాదు, అన్ని రకాల జంతువులు మొక్కలకు హక్కు ఉంది. అయితే మన అత్యాశ అభివృద్ధి పేరుతో జరుగుతున్న వినాశనం మిగతా జీవజాలానికి ఉరిబిగిస్తుంది. మన స్వార్థానికి అవి ఆహారం లేక చిక్కి శల్యమవుతున్నాయి. మన సౌఖ్యానికి అది దూరతీరాలకు వలస వెళుతున్నాయి. పారిశ్రామికీకరణతో ఇబ్బడి ముబ్బడిగా వెలువడుతున్న విషవాయువులు భూమి మీద ఉష్ణోగ్రతను పెంచేస్తున్నాయి. దీంతో ప్రకృతి సమతుల్యం దెబ్బతిని మూగజీవాలకు రక్షణ కరువవుతుంది. ఇప్పటికే విచ్చలవిడిగా వేటాడటం, అడవులను తెగనరికేయడం వలన ప్రమాదంలో పడిపోయిన వీటి ఉనికిని భూతాపం మూలిగే నక్కపై తాటికాయలా పరిణమించింది. ప్రకృతికి శోభనిచ్చే పక్షుల కిలకిలారావాలు, అందమైన జీవజాలం ఇక గత చరిత్రే అయ్యే ముప్పు కనబడుతుంది. మనం విడుదల చేసే కర్బన ఉద్గారాల వల్ల అనేక జంతువులు, పక్షులు పునరుత్పత్తి ప్రక్రియను దెబ్బతీస్తుంది. వాతావరణ మార్పులను తట్టుకునేందుకు అనేక పక్షులు జట్టు కట్టే కాలాన్ని మార్చుకుంటున్నాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో మంచు వేగంగా కరిగిపోతుంది. భూతాపం కారణంగా ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో అక్కడ మంచునే నమ్ముకొని జీవిస్తున్న ధ్రువైలక బంట్లు, సీల్ వంటి జంతువులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.
1: మీరు ఇంతవరకు భూ వాతావరణంలో మార్పులు, దాని ప్రభావం, పరిణామాలు ఈ అంశం గురించి శ్రీ ఎం నాగార్జునరావు గారితో పరిచయం విన్నారు.

ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: लॉ के ऐप, वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: ఉదయ కిరణాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం హరికథ పితామహులు ఆదిభట్ల నారాయణ దాస్ గారి గురించి శ్రీ ఎస్ సుబ్బారావు గారి ప్రసంగం.
2: నా పేరు సింగంపల్లి సుబ్బారావు. నేను ఈరోజు హరికథ పితామహుడైన ఆదిభట్ల నారాయణ దాస్ గురించి చెప్తున్నాను. శ్రోతలందరూ శ్రద్ధగా విని వింటారని మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. తెలుగు సాహిత్యంలో హరికథకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే హరిదాసుల వలన పూర్వకాలంలోని సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు జన బాహుళ్యములోనికి చొచ్చుకుని వచ్చినవి. ఆనాడు ఎనలేని గౌరవం ఉండేది. కానీ ఈనాడు వాటి యొక్క మనుగడ కొంతవరకు తగ్గినట్లుగా శ్రోతలు గ్రహించే ఉంటారు. అసలు ఈ హరికథలకు ప్రాణం పోసినది ఆదిభట్ల నారాయణ దాసు. హరికథా పితామహుని యొక్క చరిత్రను ఔన్నత్యాన్ని ఈ క్రింది విధముగా తెలుసుకోగలము. ఆదిభట్ల నారాయణ దాసు గారు ఆగస్టు 31, 1864 విజయనగరం దగ్గరలోని అచ్చాడ అను గ్రామంలో జన్మించారు. వారు ఎక్కువగా నివసించినది విజయనగరం. వారి యొక్క తండ్రి వెంకటచైనులు, తల్లి లక్ష్మీ నరసమాంబ. నేడు విజయనగరం జిల్లా బొబ్బిలి వద్ద బలిజపేట మండలంలో ఉన్నది అజ్జాడ గ్రామం. అసలు ఆయన పేరు సూర్యనారాయణ. హరికథకుడుగా ప్రసిద్ధి చెందాక ఆయన నారాయణదాసుగా ప్రసిద్ధి చెందినాడు. పేదరికం కారణంగా చిన్నతనంలో బడికి వెళ్ళలేకపోయినాడు. వెళ్ళకపోయినా పద్యాలు శ్లోకాలు విని కంటతా పట్టి తిరిగి వల్లించేవాడు. కేవలం 5 ఏళ్ల చిరుప్రాయంలోనే భాగవతంలోని పద్యాలు ఎన్నో చెప్పేవాడట. అసలు హరికథలంటే ఏమిటో తెలుసుకుందాం. హరికథలంటే హరికి సంబంధించిన కథలు. హరి అంటే భగవంతుడు. భగవంతునికి సంబంధించిన కథలను హరికథలు అంటారు. హరికథ ద్వారానే మహాభారతం, రామాయణం, భాగవతం మొదలైన పురాణాలన్నింటినీ గానరూపంలో కీర్తించే వారిని హరిదాసులు అంటారు. ఇప్పటికీ పల్లె పట్నములలో ఈ గానాలు వినిపిస్తున్నాయి. ఈ గానంలో పెక్కు ప్రతిభలు ఉండేవారు చాలా అరుదుగా ఉంటారు. వారిలో దేశ విదేశాలలో ఖండాంతరాలలో పేరు ప్రఖ్యాతులు గడించిన వారే ఆదిభట్ల నారాయణ దాసు గారు. వీరు హరికథా కళాకారులు. సంగీతం, సాహిత్యం, నృత్యాల మేళవింపులతో హరికథ ప్రక్రియను సృజించి హరికథ పితామహుడు అనే బిరుదుతో ప్రఖ్యాతిగాంచారు. సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు. వీరి యొక్క రచనల గురించి ఎంత చెప్పినా తక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ వారి గురించి, వారి యొక్క గొప్పతనం గురించి ఎందరో మహానుభావులు వివిధ సందర్భాలలో వివిధ రకాలుగా చెప్పారు. తెలుగు నాటనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా హరికళా ప్రదర్శనలిచ్చి ప్రజల మన్ననలు పొందిన కళాకారుడు ఆయన. శ్రీమద్ అజ్జాడ పద

కలిపి శ్రీ మదజ్జాన నారాయణదాసు గురువుకు వందనములు చెప్పడం అరికథా ప్రారంభములో ఇప్పటికీ కళాకారులు పాటిస్తున్న సాంప్రదాయం. అంటే ఆయన యొక్క గొప్పతనం ఎలాంటిదో శ్రోతలు గమనించగలరు. అరికథకుని వేషధారణ. కథకుడు కేవలం అతని ప్రతిభ వలనే ప్రేక్షకులకు హరికథతో రంజింపజేయగలడు. హరికథకుని వేషధారణ కూడా సామాన్యమే. చేతిలో చిరుతలు, కాలికి గజ్జలు, పట్టు దోవతి, పంచకట్టు.

0: హరికథా లక్షణాలు. మానవరాయ శర్మ గారు దేవ కథ కథనము లోకమున హరికథా నామముగా ప్రసిద్ధిగా ఉన్నదని నిర్వచించాడు. తంగిరాల సుబ్రహ్మణ్యం గారు హరిని కీర్తించుటయే హరికథ, క బ్రహ్మం ద ఉండునది అనగా దేనియందు బ్రహ్మ ఉండునో, దేనియందు బ్రహ్మము తెలియబడునో, దేనియందు బ్రహ్మమును పొందునో దానిని కథ అందురు. దీనిని గానము చేయుటే కథాగానం అని వివరించాడు ఆదిపట్ల నారాయణదాసు గారు. ఇలా చెప్పాడు, ఆస్తిక్యమును ధర్మాధర్మములను సర్వజన మనోరంజనమున నృత్య గీత వాద్యములతో నుపన్యసించుట హరికథ అనబడును. అట్టి ఉపన్యాసకుడు కథకుడు అనబడును. దైవభక్తియు సత్యము బోధదయ హరికథ అందల ముఖ్యాంశాలు. పేదరికం వలన 14వ ఏట 1వ తరగతి ప్రారంభించి తర్వాత మెట్రిక్యులేషన్ వరకు చదివాడు. వారి యొక్క గొప్ప రచనల్లో కొన్నింటిని గురించి ఈ క్రింది విధముగా తెలుసుకుందాం. తెలుగు, సంస్కృతం, తమిళం, హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఆంగ్లం, అరబ్బీ, పారసీకం భాషల్లో ఆయన ప్రావీణ్యం సంపాదించాడు. ఆయనంటే ఎవరో ఇప్పటికీ మీకు బాగా అర్థమై ఉంటుంది. అష్టావధానాలు చేసేవాడు, సంస్కృతం బాగా ఇష్టమైన, తెలుగులో వివిధ అంశాలపై శతాధిక గ్రంథాలు రచించిన మహాపండితుడు. ఇతని యొక్క గొప్ప రచనల్లో ముఖ్యమైనది నవరస తరంగిణి. ఇందులో సంస్కృత మహాకవి నాటకకర్త కాళిదాసు రచనల నుండి, ఆంగ్ల భాషలో ప్రసిద్ధ నాటక రచయిత షేక్స్పియర్ రచనల నుండి నవరసాలను వర్ణించే కండికలను తెలుగులో అనువదించి చూపాడు. కానీ ఆయన రచనల్లో ఉద్గ్రంథంగా చెప్పబడేది జగద్గోతి అనే తాత్విక రచన. ఈ గ్రంథములో నాస్తికవాదాలు కూడా బాగా చర్చించబడినాయి. నారాయణదాసు సంస్కృత రచనల్లో ముఖ్యమైనవి 3, హరికథల కూర్పు, హరికథామృతం, స్వతంత్ర రచన తారకం. 2 శతకాలు రామచంద్ర శతకం, కాశీ శతకం. దశవిధ రాగ నవతి కుసుమ మంజరి అనే పాటతో మంజరీవృత్తంలో 90 రాగాలు కూర్చాడు. ఇది ఆయనకు ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది.
1: మీరు ఇంతవరకు హరికథ పితామహులు ఆదిభట్ల నారాయణదాస్ ఎంసింగ్ గురించి శ్రీ ఎస్ సుబ్బారావు గారి ప్రసంగం విన్నారు.
2: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో, అరే వా,
3: చిక్కుకుంది.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి, అరే వా, భలేగుందే.
3: చిక్కుకున్నాడు.
5: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
4: ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: కరెక్ట్లే. ఇప్పుడు విందాం సినీ గీతం.

సినీ గీతం విన్నారు. ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీత మంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ఈనాటి భావలహరి కార్యక్రమంలో దర్శకులు, నిర్మాత, రచయిత రెండు ఫిలింఫేర్ పురస్కారాలు, 4 నంది పురస్కారాలు అందుకున్నారు. దర్శకునిగా 16 చిత్రాలు, నిర్మాతగా 20 చిత్రాలకు గాను 2 చిత్రాలకు రచయితగా పనిచేశారు. ఎన్నో అవార్డులను, అనేక చిత్ర విజయాలను అందుకున్నారు. 1985 సంవత్సరంలో శ్రవంతి అనే చిత్రం ద్వారా దర్శకత్వం వహించిన శ్రవంతి అనే చిత్రం ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం కూడా గెలుచుకుంది. 1976 సంవత్సరంలో క్రాంతికుమార్ నిర్మాతగా వచ్చిన చిత్రం జ్యోతి. ఈ చిత్రం జయసుధ గారికి ఉత్తమ నటిగా నంది పురస్కారం తెచ్చిపెట్టింది. ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన క్రాంతికుమార్ గారి వర్ధంతి నేడు. మరి ఈరోజు వారి వర్ధంతిని పురస్కరించుకొని క్రాంతికుమార్ గారు దర్శకత్వం వహించిన అద్భుతమైన చిత్రాల నుండి ఆనిముత్యాల లాంటి పాటలను వింటూ వారి సినీ జీవిత విశేషాలను తెలుసుకుందాం ఈనాటి భావలహరి కార్యక్రమంలో.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: మీరు వింటున్నారు భావలహరి మృదుమధుర గీత మంజరి కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్ట్స్ పై. ఈరోజు తెలుసుకుంటున్నాం ప్రముఖ నిర్మాత, దర్శకులు, రచయిత క్రాంతికుమార్ గారి వర్ధంతి కావన వారి సినీ జీవిత విశేషాలు. క్రాంతికుమార్ గారు 1942 ఏప్రిల్ 5వ తేదీన పెనమలూరులో జన్మించారు. పాఠశాల విద్య, కళాశాల విద్య సిఆర్రెడ్డి కళాశాలలో జరిగింది. 1980 విడుదలైన చిత్రం సర్దార్ పాపారాయుడు. ఎన్టీఆర్ చిత్రాల్లో ఎంతో విజయవంతమైన చిత్రాల్లో ఇది ఒకటి. ఈ చిత్రానికి క్రాంతికుమార్ గారు నిర్మాత బాధ్యతలు వహించారు. మరిన్ని విషయాలు వినే ముందుగా ఈ పాట.

sana sana sana sana sana sana.

ఎలా బయలుదేరాడంటే దంతకార్జులా.

ఎన్నెన్నో పోరాటాలలో రాచి తేలిన తెల్ల సైన్యాలను రమారమి 3 సంవత్సరాల పాటు 3 చెరువుల నీళ్లు తాగించాడు. ఆ తరువాత ఒక ఉదయాన సీతారామరాజు

ప్రశాంతమైన ఆయన ఫలభాగం వెనుక ఎన్నో ఆలోచనలు. అవి తన గురించి కాదు, తన దేశం గురించి, తన ప్రజలను గురించి. ప్రజలకు స్వాతంత్రం, దేశానికి విమోచనం అని ఆలోచిస్తున్నాడు. అతని కోసమే ఎదురు చూస్తున్నాయి తెల్లరాబందులు. అటువంటి వాతావరణంలో

రామరాజు తదేక ధ్యానంతో తన ఆరాధ్య దైవాన్ని స్మరిస్తూ కొలనులో మునక వేశాడు. పెళ పెళ పెళ పెళ పిడుగుల్లాగా గుళ్ళ వర్షమే కురిసింది. దూసుకుపోయే గుండ్లకు రాజు గిలగిల విలగిలలాడాడు. గాలి గాలిగా ఆరకపడి తూరుపు విడిచింది. కన్నీరొలికింది. తగిత జం తరిత.

0: ఉదయ వేళనే ఉజ్వల భానుడు అస్తమించినాడా. యువ కిశోరుడే తొలి వయస్సులో అంతరించినాడా అంతరించినాడా.
1: ఒక యోధుని మరణం, సర్వీరుల జననం.

0: Commissioner.
1: Oh,

0: का टेलीलॉ के ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: పంతొమ్మిది వందల 1990 క్రాంతి కుమార్ గారి దర్శక ప్రతిభ నేటి సిద్ధార్థ చిత్రంతో చూడొచ్చు. క్రాంతి కుమార్ గారి ప్రతిభకు ఈ చిత్రం ఒక మచ్చుతునక. క్రాంతి కుమార్ గారి దర్శక ప్రతిభ ఒకవైపు అయితే, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ గారి సంగీత సారథ్యం ఈ చిత్ర విజయానికి తోడ్పడిందని చెప్పొచ్చు. మరిన్ని విషయాలు వినే ముందుగా ఈ పాట.

1980 సంవత్సరంలో విడుదలైన చిత్రం మోసగాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించగా శ్రీదేవి గారి నటనలో మరో రూపం చూడొచ్చు. నిర్మాత కాంత్ కుమార్ గారు ప్రేక్షకులకు పరిచయం చేశారు శ్రీదేవి గారి మరో రూపాన్ని ఈ చిత్రంలో. ఈ చిత్రంలో శ్రీదేవి గారి నటన గురించి మనం ఎంత మాట్లాడుకున్నా సమయం మాత్రం సరిపోదు. అంతలా ఈ చిత్రంలో శ్రీదేవి గారి నటన ఉంటుంది. 1991 సంవత్సరంలో 3 ఫిలింఫేర్ అవార్డులు, 4 నంది అవార్డులు పొందిన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబించే చిత్రంగా నిలిచిపోయింది. ప్రేక్షక హృదయాల్లో క్రాంతి కుమార్ గారి దర్శకత్వం వహించిన ఒక మైలురాయిగా అభివర్ణించవచ్చు ఈ చిత్రం. ఆ చిత్రం సీతారత్నం గారి మనవరాలు. మరి ఆ చిత్రం నుంచిన ఒక పాట ఇప్పుడు విందాం.

మీరు వింటున్నారు భావలహరి. మృదుమధుర గీత మంజరి కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz. ఈరోజు తెలుసుకుంటున్నాం క్రాంతి కుమార్ గారి వర్ధంతి కావున వారి సినీ జీవిత విశేషాలు. '91 వచ్చిన సీతారామయ్య గారి మనవరాల చిత్రం భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. ఉత్తమ తెలుగు దర్శకులుగాను ఫిల్మ్ఫేర్ పురస్కారం, 2 ఉత్తమ చిత్రంగాను నంది పురస్కారం అందుకున్నారు ఈ చిత్రానికి. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా స్రవంతి చిత్రానికి జాతీయ పురస్కారం అందుకున్నారు క్రాంతి కుమార్ గారు. 1984 స్వాతి చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్ర ఫిల్మ్ఫేర్ పురస్కారం అందుకున్నారు. 3 ఉత్తమ చిత్రంగా పునాదిరాళ్ళు చిత్రాలకు నంది పురస్కారం అందుకున్నారు. 2001 క్రాంతి కుమార్ గారు దర్శకత్వం వహించిన 9 అనే చిత్రానికి జాతీయ పురస్కారం అందుకున్నారు. ఇలాంటి అద్భుతమైన ఆణిముత్యాలు లాంటి చిత్రాలను ప్రేక్షకులకు అందించి భౌతికంగా మనకు దూరమైన వారి చిత్రాలు మన మనసులో ఎప్పుడూ క్రాంతి కుమార్ గారిని సజీవంగానే ఉంచుతాయి. మరి క్రాంతి కుమార్ గారి వర్ధంతిని పురస్కరించుకొని వారికి ఆకాశవాణి మార్కాపురం కేంద్రం అందిస్తుంది ఘనమైన నివాళి.

0: Amidst backing Pakistan during conflict with India, writes the Pioneer. SC raps Punjab police for letting off drug sharks, cites the Tribune. US awaits Iran response to peace proposal as Gulf fighting flares up, reports the Indian Express. The Asian Age, in an exclusive titled for both US and Iran, peace the only choice, writes that the reality of the war is that the two major combatants need peace and it is up to the US to rein in Israel and its action in Lebanon. The only hope is negotiations will begin in earnest during another 30-day ceasefire as envisaged in the latest peace plan. And finally, Google explores major AI infra investments in India, notes Financial Express. Elaborating, tech giant Google is exploring investment opportunities in India across AI as well as of service and drones. And with that, it's back to you, Shagun.
1: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. Suvendu Adhikari to take oath as first BJP Chief Minister of West Bengal this morning. Prime Minister Narendra Modi and Home Minister Amit Shah to attend the swearing-in ceremony. Uncertainty continues over government formation in Tamil Nadu. Lieutenant General N.S. Rajasubramani appointed new Chief of Defence Staff. IMD forecasts heavy rainfall over Keralam, South Interior Karnataka, Tamil Nadu and Puducherry during next 2 days. And in football, India scripts history by qualifying for AFC Under-17 Women's Asian Cup quarter-finals for the first time. And with that, we end the morning news. Have a nice day.
2: Akasivani, Praktinchini Karikrimam Ventine Vintaru.
3: జాయింట్ కలెక్టర్గా వైకోమ్ నిధియాదేవి, కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన, జిల్లాకు 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో 2వ స్థానం, ఇలా పలు అంశాలతో కూడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి కేవీఎస్ఎన్ మూర్తి. కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్గా వైకోమ్ నిధియాదేవి బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కేంద్రమైన అమలాపురంలోని కలెక్టరేట్లో అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆమె మాట్లాడుతూ, అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని, పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. అల్లవరం మండలం వాడలరేవు తీర ప్రాంతం భౌగోళికంగా చాలా కీలకమైనదని, తీర ప్రాంతంలో సముద్రపు కోతను అరికట్టేందుకు గ్రోయిన్స్ తోటల పెంపకానికి ఓఎన్జీసీ సహకారంతో సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. ఓఎన్జీసీ అటవీ రెవెన్యూ శాఖల అధికారులతో అమలాపురం కలెక్టరేట్లో సమావేశమై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఓఎన్జీసీ కార్యకలాపాలు విస్తృతంగా నిర్వహిస్తున్న వాడలరేవు సముద్రతీర ప్రాంత రక్షణ కవచంగా నిలిచేలా తోటల పెంపకం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలోని శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో 12 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న శ్రీనివాసం భవనం మరియు 54 గదుల డార్మెటరీలకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుల ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాబోయే గోదావరి పుష్కరాల సందర్భంగా లక్షలాది భక్తులకు మెరుగైన వసతి దర్శన సౌకర్యాలు కల్పించేందుకు పురాతన ఆలయాలు అభివృద్ధి చేపడుతున్నట్లు తెలిపారు. మందపల్లి మందేశ్వర స్వామి ఆలయానికి 4.2 కోట్ల రూపాయలు, మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామి ఆలయానికి 4 కోట్ల రూపాయలు, కుండలేశ్వరంలోని అన్నదాన భవన నిర్మాణానికి 2.5 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు తెలిపారు. భారతదేశంలో 17వ జనాభా గణన 2027 ఒక చారిత్రాత్మక ఘట్టమని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. తహసీల్దారులు, ఎంపీడీఓలు సాంకేతిక సహాయకులతో జనాభా గణన ప్రక్రియను పారదర్శంగా నిర్వహించేందుకు దిశానిర్దేశం చేశారు. డిజిటల్ విప్లవం ద్వారా మునుపెన్నడూ లేని విధంగా పౌరులు తమ వివరాలను ఆన్లైన్ పోర్టల్ ద్వారా స్వయంగా నమోదు చేసుకునే స్వయం గణన సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. ఆత్రేయపురం మండలం లొల్లలాకులు కాలువల మూసివేత సమయంలో ఆధునీకరణ, రోడ్ల విస్తరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం 74.2 కోట్ల రూపాయలు కేటాయించిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. లొల్లలాకులు బొబ్బర్లంక రావులపాలెం రోడ్డును 12.5 మీటర్ల వెడల్పుతో రాష్ట్ర రహదారి విస్తరణ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. తీర ప్రాంత మహిళలు వినూత్న ఆలోచనలతో ఆర్థిక పరిపుష్టి సాధించాలని, సముద్రపు నాచు సాగు ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జించేందుకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మరియు మత్స్యశాఖల సంయుక్త ఆధ్వర్యంలో తీర ప్రాంత 7 మండలాల డ్వాక్రా మహిళలకు జీవనోపాధుల కల్పనలో సముద్రపు నాచు పెంపకం జీవనోపాధి

0: అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రానున్న మే 15 నాటికి 100 క్లస్టర్లను ప్రారంభించాలని కలెక్టర్ లక్ష్యంగా నిర్ణయించారు. 10వ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలలు సత్తా చాటాయి. 100 రోజుల ప్రణాళికను అమలు చేయడంతో ప్రభుత్వ పాఠశాలలు మంచి ఫలితాలను సాధించగలిగాయి. జిల్లా నుండి 19,038 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా 18,343 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 95.85% ఉత్తీర్ణత సాధించిన జిల్లాగా రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచింది. జిల్లాలోని సామంతకూరు జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన సిరిగినేడి రిషిత లక్ష్మీనిహారిక 596 మార్కులు సాధించి రాష్ట్రంలోనే ప్రభుత్వ పాఠశాలల విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. రబీ సీజన్కు సంబంధించి ధాన్యం సేకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రామచంద్రపురం మండలం వేగాయమ్మపేట రైతు సేవా కేంద్రం వద్ద నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొని ధాన్యం సేకరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్నదాతలకు అండగా నిలవడం ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. అన్నదాత సుఖీభావ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని, రైతులు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో మే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. కేవీఎస్ఎన్ మూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233393. ఈ నెంబర్ ఎస్టీడీ కోడ్ 0896. ఈనాటి హలో ఎఫ్ఎం కార్యక్రమంలో మొదటి కాల్ ఎవరో చూద్దాం. హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, మీ పేరు?
2: కోటేశ్వరి అండి.
1: కోటేశ్వరి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మార్కాపురం నుంచి అండి.
1: మార్కాపురం నుంచి. కోటేశ్వరి గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నారండి, మీరు బాగున్నారా?
1: చాలా బాగున్నామండి. కోటేశ్వరి గారు చెప్పండి, ఈరోజు ఏ చిత్రం నుంచి పాట విందాం?
2: అన్నమయ్య చిత్రం నుంచి ఒక ఏదన్నా మంచి పాట ఇవ్వండి.
1: అన్నమయ్య చిత్రం నుంచి?
2: అవునండి. అల్లూరమ్మ కోసం మంచి పాట ఇవ్వండి.
1: ఓకేనండి, మరి అన్నమయ్య చిత్రం నుంచి అల్లూరమ్మ గారి కోసం పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.
2: థ్యాంక్ యూ అండి.

0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి?
1: దేవరాజుగారి నుంచి లక్ష్మీ ప్రియాంక మేడం.
0: లక్ష్మీ ప్రియాంక గారు బాగున్నారా?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: చాలా బాగున్నామండి. లక్ష్మీ ప్రియాంక గారు చెప్పండి, ఈరోజు ఏ చిత్రంచి పాటు విందాం?
1: ఈరోజు సాగర సంగమం మేడం.
0: సాగర సంగమం. ఆ చిత్రం నుంచి
1: ఆ పాట మేడం.
0: ఓకేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తున్నాండి. థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ అండి.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
1: లక్ష్మి అండి.
0: లక్ష్మి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: ముట్టుకుల నుంచి అండి.
0: ముట్టుకుల?
1: ముట్టుకుల అంటే ఎర్రగొండ పాలెం, పుల్లల చెరువు అండి. పుల్లల చెరువు మండలం.
0: ఓకే, పుల్లల చెరువు మండలం ముట్టుకుల. మీకు క్లియర్గా వస్తుంటాయండి కార్యక్రమాలన్నీ?
1: అన్నీ వస్తుంటాయండి, అన్నీ చూస్తుంటాం, వింటుంటాము.
0: అన్నీ వింటుంటారా?
1: బాగా చెప్తారు, బాగా వింటుంటాం మేము. ఏం మిస్ బాని
0: చెప్పండి. మరి ఈరోజు ఏ చిత్రంచి పాట విందాం అయితే?
1: దేవుళ్ళ నెత్తి నేత్రాల నుంచి లక్ష్మీ నరసింహ పాట అండి. ఉన్నాదండి.
0: ఓకే అండి, మరి పాట వచ్చే

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: గుడ్ మార్నింగ్ మేడం, ధనలక్ష్మి మాట్లాడుతున్నాను మేడం.
1: ధనలక్ష్మి గారు గుడ్ మార్నింగ్ అండి, ఎలా ఉన్నారు?
2: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా?
1: బాగున్నాం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మార్కాపురం మేడం.
1: ఓకేనండి, చెప్పండి. మరి ఈరోజు ఏ చిత్రం నుంచి పాట విందామండి ధనలక్ష్మి గారు?
2: సమ్మక్క సారక్కలో అందాల మా ఊరి అక్క చెల్లెళ్ళే పాట మేడం, మా చెల్లెలు చింటూ కోసం మేడం.
1: హలో,
2: మా చెల్లెలు చింటూ కోసం మేడం.
1: చింటూ
2: కోసం? అవును మేడం.
1: ఏమండి ఆ చిత్రంలో ఆ పాట తప్ప అన్నీ ఉన్నాయండి?
2: అవునా మేడం, ఏదో ఒకటి వేయండి మేడం.
1: ఆ చిత్రానికి ఏ పాట అయినా పర్లేదా?
2: ఓకే మేడం.
1: ఓకేనండి, మరి వచ్చేస్తుంది పాట వినేద్దాం.
2: ఓకే మేడం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: பபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: வரத புள்ளா
1: சைபால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సైబాల్
3: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి ఎవరు మాట్లాడుతున్నారు
4: మార్గపు మేడం నమస్తే మేడం
3: నమస్తే అండి మీ పేరు
4: శిలాని మేడం
3: చెప్పండి ఈ రోజు ఏ చిత్రం నుంచి పాట విందాం
4: ఈ రోజు పాట జానకి రాముల్లో పాట వేసింది మేడం సంపూర్ణ సతీష్
3: జానకి రాముడు ఆ చిత్రం నుంచి ఏ పాట అండి
4: ఏ పాట అయినా ఒకటి మేడం బాగుంటాయి పాటలని
3: ఆ చిత్రం నుంచి ఏ పాట అయినా పర్లేదా ఓకేనండి మీరు అడిగిన పాట వచ్చేస్తుంది వినేద్దాం

హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, కాల్ కట్టినట్టుందండి.

0: హలో, ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో మేడం, హలో
0: ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో, మార్కాపురం భవ్య మేడం.
0: మార్కాపురం నుంచి.
1: భవ్య భవ్య
0: భవ్య, ఓకే. చెప్పండి భవ్య గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం. బాగున్నారు మేడం?
0: చాలా బాగున్నామండి. చెప్పండి, ఈరోజు ఏ చిత్రం నుంచి పాట విందాం? చిత్రం పేరు మరొకసారి చెప్పండి. బలాదూరు. ఆ చిత్రాన్ని చేపాటండి. ఆ చిత్రాన్ని చేపాటైనా పర్లేదా? ఓకేనండి, వచ్చేస్తుంది. మరి పాట వినేద్దాం.

0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు
1: హలో,
0: మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి?
1: మా సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగరం నుంచి. నా పేరు అభిలేష్ మేడం.
0: ఓబులేష్ గారు, మరి ఈరోజు మహిళలకు ప్రత్యేకం కదండి.
1: సారీ మేడం, సారీ మేడం.
0: ఇంట్లో ఎవరైనా అమ్మగారు లేరా? అమ్మగారు కానీ శ్రీమతి గారు కానీ ఉంటే మాట్లాడించు కదా.
1: మేడం పూజ చేస్తున్నారు, దేవుడి దగ్గర ఉన్నారు.
0: ఓకే
1: సారీ మేడం, మళ్ళీ ఇంకోసారి చేస్తాను మేడం.
0: ఓకేనండి, తప్పకుండా
1: సారీ
0: అండి. ఈసారి శ్రీమతి గారిని మాకు పరిచయం చేయండి అయితే.
1: ఓకే మేడం,
0: ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్
1: ఓకే.
0: యూ. హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: హలో
0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: హలో రమణ మేడం.
0: హలో రమ్మ గారు, బాగున్నారా?
2: బాగున్నా మేడం, బాగున్నావా?
0: బాగున్నాండి, చెప్పండి, ఎలా ఉన్నారు?
2: బాగానే ఉన్నాం మేడం.
0: కార్యక్రమాలని వింటూ ఉన్నారా?
2: వింటున్నాం.
0: చెప్పండి, మరి ఈరోజు ఏ చిత్రం నుంచి పాట విందాం? చెప్పండి.
2: మురారి మొన్న మా వదింది పెళ్లి రోజు.
0: ఓకే.
2: కోటేశ్వరరావు జ్యోతి మురారిలో పాట వేయండి పెళ్లిది.
0: ఓకేనండి, వారిద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలతోటి ఈ పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తున్నాండి. థ్యాంక్ యూ.
2: బాయ్.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: பொப்பலா
1: சை பால்,
0: நடுவுல தாமரா
1: சை பால்,
0: புரத புள்ளா
1: சை பால்.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: హలో ఎఫ్ఎం కి స్వాత్ మండి, ఎవరు మాట్లాడుతున్నారు?
4: నమస్తే మేడం, వెల్కమ్. నమస్తే మీనా మేడం, బాగున్నారా మేడం?
3: మీనా గారు బాగున్నారా?
4: బాగున్నాను మేడం.
3: చెప్పండి మీనా గారు, ఈరోజు ఏ చిత్రించి పాట విందాం?
4: మాతృదేవో భవ నుంచి రాగం అనురాగం సాంగ్ విందాం మేడం.
3: మాతృదేవో చిత్రం నుంచి. ఓకేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తానండి. థ్యాంక్ యూ
4: మేడం.

0: మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చబోయే వారికి ఉడ్డించు బొమ్మ, ఏంటో చెప్పమ్మా.
1: పగలేమో రెండే కాళ్ళు, చీకటి పడితే నాలుగు కాళ్ళు. జంతువు కాదు మనిషే.
0: ఎవరు?
1: ఇంకెవరు? నానే.

0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: వెంకటేష్ మేడం.
0: వెంకటేష్ గారు. మరి ఈరోజు మహిళలకు ప్రత్యేకం కదండి.
1: అవును మేడం.
0: ఇంట్లో అమ్మగారు కానీ శ్రీమతి గారు ఉంటే మాకు పరిచయం చేయొచ్చు కదండి.
1: ఓకే, మాట్లాడండి మేడం. ఇస్తున్నా, మాట్లాడండి.
0: ఓకే ఓకే అండి, తప్పకుండా.
2: హలో
0: హలో, మీ పేరు?
2: శ్రవంతి.
0: శ్రవంతి గారు బాగున్నారా? హలో శ్రవంతి గారు, మాట్లాడాలండి. చాలా బాగున్నాడు శ్రవంతి గారు. మీరు ఫస్ట్ టైం కాల్ చేస్తున్నట్టు ఉన్నారు కదా. ఫస్ట్ టైం మాట్లాడుతున్నారు. చెప్పండి మరి, మాకు నెక్స్ట్ నుంచి శ్రవంతి గారు కాల్ చేస్తారని మేము భావించవచ్చా?
2: చెప్పండి మేడం.
0: ఓకేనండి శ్రవంతి గారు, మరి చెప్పండి, ఈరోజు ఏ చిత్రం నుంచి పాట విందాం?
2: ఓం నమో వెంకటేశ. ఓం నమో వెంకటేశ సినిమాలోది.
0: ఆ చిత్రం నుంచి ఏ పాట అయినా పర్లేదండి?
2: ఏ పాట అయినా పర్లేదు.
0: ఓకేనండి, మరి పాట వచ్చేస్తుంది, వినేద్దాం. శ్రవంతి గారు ఇలానే కాల్ చేస్తున్నాండి. శ్రవంతి గారు మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అండి.

0: Work from home. High salary. Just ఒక క్లిక్ లో. అరే వా.
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటోంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే గుందే.
1: చిక్కుకున్నాడు.
3: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటోంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: హలో, ఎఫ్ఎం కి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
6: గుడ్ మార్నింగ్ మేడం, మార్కాపురం పోలీస్ బైకాల నుండి రఫీ మేడం.
5: రఫీ, రఫీ గారు, మరి ఈరోజు సాటర్డే, మహిళలకు ప్రత్యేకం కదండి.
6: ఓకే ఓకే, సారీ మేడం, ఉంటాను.
5: హలో, ఎఫ్ఎం కి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
7: మేడం గారు, మా పాప ఇస్తున్నా.
5: ఓకేనండి. హలో, మాట్లాడాలండి. ట్టుందండి. హలో, ఎఫ్ఎం కి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
8: గుడ్ మార్నింగ్ మేడం.
5: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? పూలమ్మ గారు, బాగున్నారా?
8: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
5: చాలా బాగున్నాం.
8: మాట్లాడక?
5: అవునండి.
8: అవును మేడం.
5: ఓకే అండి. పూలమ్మ గారు ఎలా ఉన్నారు?
8: బాగున్నాం మేడం.
5: కార్యక్రమాలని వింటూ ఉంటారా? చెప్పండి మరి, ఈరోజు ఏ చిత్రం పాట విందామండి?
8: మేడం, రేపు మదర్స్ డే కదా.
5: ఓకే.
8: అభిషేకంలో నుంచి పాట ఉంటుంది చూడు మేడం, అమ్మ పాట.
5: అభిషేకం.

0: పాడే ఈ పాట కోసం ఆ పాట మేడం చిన్నపిల్లడు పాడతాడు.
1: ఓకేనండి, వచ్చేసింది పాట, మరి వినేద్దామా?
0: వినేద్దాం మేడం. థ్యాంక్ యూ మేడం.
1: థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తానండి. థ్యాంక్ యూ.
2: చూసుకోవాలి సరేనా?
3: సరే అంకుల్.

0: హలో, ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి?
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: స్వరూప మేడం నా పేరు.
0: మరొకసారి చెప్పండి.
1: మేడం రుద్రంపూర్ మేడం, మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్.
0: కొత్తగూడెం డిస్ట్రిక్ట్. మీ పేరండి?
1: స్వరూప మేడం.
0: ఓకే, చెప్పండి. మరి ఈరోజు ఏ చిత్రం నుంచి పాట విందాం?
1: అన్నమయ్య పాట మేడం.
0: అన్నమయ్య చిత్రం నుంచి ఇందాక ఒక సాంగ్ వేశామండి. ఇంకా వేరే మీకు దేవుడి పాట కావాలండి?
1: అవును మేడం. వెంకటేశ్వర స్వామిది ఏ సినిమాలైనా పర్వాలేదు మేడం.
0: వెంకటేశ్వర స్వామిది ఏ సినిమా అయినా పర్లేదా?
1: అవును మేడం.
0: ఓకేనండి, మరి వచ్చేస్తుంది, విందాం.
1: ఓకే మేడం.
0: థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తున్నాండి. థ్యాంక్ యూ.

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మార్కాపురం శ్రీ సత్యనారాయణ స్వామి మహిళా సేవా సమాజం వారి కదంబ కార్యక్రమం, అనంతరం లలిత గీతాలు మొదలైన అంశాలుంటే ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ముందుగా విందాం. మార్కాపురం శ్రీ సత్యనారాయణ స్వామి మహిళా భక్త బృందం వారిచే కదంబ కార్యక్రమం.
1: శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి మహిళా సేవా సమాజం వారు సమర్పిస్తున్న కదంబ కార్యక్రమం. ముందుగా చీమకుర్తి పద్మావతి మరియు చక్కా లక్ష్మీ రమణమ్మల గారు ఆలపిస్తున్న భక్తి గీతం.

0: ఇప్పుడు దోగిపర్తి రమాదేవి గారు మొలకెత్తిన పెసలతో సలాడ్ని ఎలా తయారు చేయాలో వివరిస్తారు.
1: మొలకెత్తిన పెసలతో సలాడ్ చేయుటకు కావలసినవి: మొలకెత్తిన పెసలు 2 కప్పులు, ఉల్లిపాయ, టొమాటో మీడియం సైజువి సన్నగా తరిగి 1 చొప్పున, పచ్చిమిర్చి సన్నగా తరిగి 1, కారం 1/2 టీ స్పూను, చాట్ మసాలా 1/2 టీ స్పూను, అవసరం అనుకుంటే నిమ్మరసం 1 టీ స్పూను, బంగాళదుంప లేదా గెనుసుగడ్డ ఉడికించి 1, ఇష్టపడితేనే కొత్తిమీర తరుగు నిమ్మచెక్క అలంకరణకు, రాతి ఉప్పు లేదా మామూలు ఉప్పు రుచికి సరిపడ. తయారీ: పెసలను నానబెట్టి మొలకెత్తించాలి. అవి మొలకెత్తాక నీళ్లలో శుభ్రంగా కడగాలి. తరువాత ఆవిరికి లేదా నీళ్లలో వేసి మెత్తగా ఉడికించాలి. కరకరలాడే రుచి కావాలనుకుంటే కాసేపు ఉడికించాలి. నీటిని వడకట్టి 1 గిన్నెలో మొలకెత్తిన పెసలు వేసి ఉప్పు నిమ్మరసము తప్ప పైన చెప్పిన మిగతా పదార్థాలన్నింటినీ వేసి కలపాలి. చివర్న ఉప్పు కొన్ని చుక్కల నిమ్మరసం వేసి కలపాలి. నిమ్మచెక్క కొత్తిమీర ఆకులతో అలంకరిస్తే మొలకెత్తిన పెసలు సలాడ్ రెడీ.
0: ఇప్పుడు పాదత్తి లక్ష్మీ గారు పరిశుభ్రత గురించి కొన్ని చిట్కాలు మీకు వివరిస్తారు.
2: ప్రభుత్వం స్వచ్ఛభారత్ గురించి ఎంతో ప్రచారం చేస్తోంది. దీనికి వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. దీనికి మనం ముందు నుంచే ఇంట్లో పిల్లలకి అలవాటు

0: పాటు చేయాలి. తల్లిగా ఇంటిల్ల పాది ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. మరైతే చేతులకి ఆరోగ్యానికి ఉన్న సంబంధం ఏంటో మీకు తెలుసా? అమెరికాలో అయితే 71% మందికి ఏ పని చేసినా తప్పనిసరిగా చేతులు కడుక్కునే అలవాటు ఉంటుంది. కానీ మన దేశం విషయానికి వస్తే వంట వండే ముందు చేతులు కడుక్కోవడం తప్పనిసరి అని భావించేవారు చాలా తక్కువ. సరైన పరిశుభ్రత లేకపోవడం వల్లే మన దేశంలో ప్రతిరోజు 1000 మంది చిన్నారులు డయేరియా కారణంగా చనిపోతున్నారు. చేతులు పరిశుభ్రత ఎలా పాటించాలి అంటారా? తినే ముందు ప్రతిసారి కనీసం 20 సెకండ్ల పాటు సబ్బుతో చేతులను శుభ్రంగా చేసుకోవాల్సిందే. అలాగే చెత్తబుట్టని శుభ్రపరిచిన ప్రతిసారి ఈ పని చేయాలి. గాయాలని శుభ్రం చేసిన తాకిన క్రిములు బెడదా ఇన్ఫెక్షన్ల తాకిడి ఉంటుంది, మర్చిపోకండి. హోటల్ లేదా ఎక్కువ మంది హాజరయ్యే పార్టీల్లో ఉన్నప్పుడు ఒక టిష్యూ పేపర్ని చేతిలోకి తీసుకోండి. తలుపు తీయాల్సి వచ్చినప్పుడు నాభులను దాంతో పట్టుకోండి. దాని ద్వారా క్రిములు మనకు వ్యాపించకుండా ఉంటాయి.
1: ఇప్పుడు వాగిచెల్లెల సుభాషిణి మరియు దోగిపత్తి రమాదేవి గారు ఆలపిస్తున్న భక్తి గీతం.

0: ఇప్పుడు పాదట్టు సుజాత గారు షర్బత్ తయారీ విధానాన్ని మీకు వివరిస్తున్నారు.
1: సుగంధ షర్బత్కి కావలసిన పదార్థాలు: సుగంధ వేర్లు 250 గ్రాములు, నీళ్లు 5 లీటర్లు, పంచదార 3 కేజీలు, నిమ్మ ఉప్పు తగినంత. తయారీ విధానం: సుగంధ వేళ్లని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా దంచుకోవాలి. దంచిన సుగంధ వేళ్లని 5 లీటర్ల నీళ్లలో 1.5 రోజుపాటు నాననివ్వాలి. నానిన సుగంధ వేళ్లని నీటితో సహా స్టవ్ మీద బాగా మరగనివ్వాలి. ఈ 5 లీటర్ల నీళ్లు సుమారు 2 లీటర్లు తగ్గేంత వరకు, అనగా 3 లీటర్ల నీరు

వచ్చేంత వరకు మరగనిచ్చి స్టవ్ ఆపుకోవాలి. వేళ్ళని వడకట్టి దానిలో 3 కిలోల పంచదారని కలిపి మరలా మరగనిచ్చి బాగా పాకం వచ్చేంత విధిగా, అంటే తీగ పాకంలాగా రానిచ్చి చల్లార్చి తగినంత నిమ్మ ఉప్పును కలిపి బాటిల్స్లో భద్రపరుచుకోవాలి. దీనిని ఒక వంతు గ్లాసు సుగంధలో 3 వంతుల నీరు కానీ సోడా కానీ కలిపి సేవిస్తే చాలా టేస్టుగా ఉంటుంది. ఇందులో వేడిని తగ్గించే గుణము ఉన్నందున ఎండాకాలం పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా ఆరోగ్యం కలుగుతుంది. వడదెబ్బ నుంచి ఉపశమనం కలుగుతుంది.

కరసంగత కనక కంకణ కృష్ణం చరణీ వనిత నృపుర కృష్ణం కరసంగత కనక.

0: कृष्णं सखियानन्दसुन्दर ताण्डव कृष्णं।
1: ఇప్పుడు వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పాదత్తి సుజాత గారు వివరిస్తున్నారు.
2: ఎండాకాలం ఎక్కువసేపు నీడలో ఉండి ఒక్కసారిగా ఎండలో తిరిగినను లేక ఎండలో ఎక్కువసేపు గడపడం వలనను శరీరంలోని ద్రవణాలన్నీ ఆరిపోతాయి. ద్రవణాలతో పాటు అవసరమైన లవణాలు కూడా నష్టమవుతాయి. కాబట్టి వడదెబ్బ తగులుతుంది. ఆకలితో ఉన్నప్పుడు వడదెబ్బ తగిలే అవకాశాలు పెరుగుతాయి. ఒక్కసారిగా నీరసం అనిపించినను చెవిలో హోరు అనే ధ్వని కలగటము, కళ్ళు తిరిగినట్లుగా అగుట, ఒక్కోసారి వాంతులు విరేచనాలు కూడా కలుగుతాయి. విపరీతంగా దప్పిక్ కలుగుతుంది. ఒక్కోసారి శరీరం విరుచుకోవాలి అనిపిస్తుంది. ఎండదెబ్బ కొట్టిన వారి ముఖము శరీరంపై చల్లటి నీటిని చల్లుతూ విసనకరతో విసురుతూ ఉండాలి. చల్లటి మంచినీళ్లతో నిమ్మకాయ రసము పిండి కొంచెం ఉప్పు జీలకర్ర పొడి వేసి తాగించాలి. దీనివల్ల దాహం తగ్గుతుంది. కుమ్ములో పెట్టి కాల్చిన మామిడికాయను పిండి రసము తీసి దానిలో కొద్దిగా జీలకర్ర చూర్ణము మరియు ఉప్పు కలిపి భోజనం తర్వాత తాగుచుండినా వడదెబ్బ కొట్టదు. పచ్చి ఉల్లిపాయలను ఆహారంలో ఏదో ఒక రూపంలో తీసుకుని చుండినా వడదెబ్బ నుండి కాపాడుకోవచ్చు. కోసిన నీరుల్లిపాయి ముక్కలను కోసి జోబిలో పెట్టుకున్నను వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. నీటిలో చింతపండును పిసికి రసము తీసి అందులో కొద్దిగా పంచదార కలిపి తాగవలెను. ఎండాకాలంలో ఈ పానీయము తాగువారికి ఆరోగ్యం ఏమాత్రము చెడిపోకుండా ఉండును. ఈ పానీయంలో కొద్దిగా ఉప్పు వేసి తాలింపు వేసినచో పచ్చి పులుసు సిద్ధమగును. వడదెబ్బ తగిలిన వెంటనే పైన తెలిపిన వారి వాటిలో త్వరగా వీలైనంత చికిత్సను ప్రారంభించం చేయవలెను. క్రమేపీ కోలుకోగలిగితే అదే మందును మరలా ఇవ్వాలి. నీరసం తగ్గినట్లయితే, చెమటలు ఎక్కువగా వస్తున్నట్లయితే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. ఇప్పుడు

మీరు ఇంతవరకు శ్రీ సత్యనారాయణ స్వామి మహిళా సేవా సమాజం వారి కదంబ కార్యక్రమం విన్నారు. కార్యక్రమం ఇప్పుడు విందాం. లలిత గీతాలు వినబోయే ముందుగా

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: మీరు ఇంతవరకు లలిత గీతాలు విన్నారు. ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికు దక్షిణాల విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. పశ్చిమాసియాలో యుద్ధం గత వారం రోజుల్లో అత్యంత కీలక దశకు చేరుకుంది. హార్మౌజ్ జలసంధిలో ఇరాన్ అమెరికా దేశాలు నౌకలపై పరస్పరం దాడులు చేసుకోవడంతో పాటు నౌకల దిగ్బంధనంతో ఈ దాడులు తదుపరి స్థాయికి చేరుకున్నాయి. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హార్మౌజ్ జలసంధిలో అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ దాడులు జరిపింది. వీటికి బదులుగా అమెరికా దళాలు కూడా ఇరాన్లోని బందర్ అబ్బాస్ కేష్మ దీవులోని మిలిటరీ స్థావరాలపై దాడులు చేశాయి. అదేవిధంగా హార్మౌజ్ జలసంధిలో అమెరికా నౌకాదళం 2 ఇరాన్కు చెందిన ఆయిల్ ట్యాంకర్లపై కాల్పులు జరిపింది. ఆ ట్యాంకర్లు తమ నౌకా నిర్బంధాన్ని ఉల్లంఘించేందుకు ప్రయత్నించాయని అమెరికా అధికారులు తెలిపారు. ఈ పరస్పర దాడులతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. హార్మౌజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు కీలక మార్గం కావడంతో ఈ దాడులు ఇంధన సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయి. చమురు ధరలు 2022 తర్వాత గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. సింగపూర్ వంటి ఆగ్నేయాసియా దేశాలు ఆహార ఇంధన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అలాగే పలు దేశాలు విద్యుత్ ఆదా కోసం వర్క్ ఫ్రం హోమ్ ప్రభుత్వ ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. నౌకా నిర్బంధంతో పాటు ఆయిల్ ట్యాంకర్లపై దాడులు కొనసాగుతుండటంతో గల్ఫ్ దేశాల్లో వాణిజ్య నౌకలు ఆయిల్ ట్యాంకర్లు పెద్ద సంఖ్యలో చిక్కుకుపోయాయని ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఐఎంఓ చీఫ్ వెల్లడించారు. వీటిలో చాలా వరకు నౌకలు ట్యాంకర్లు పర్షియన్ గల్ఫ్లోనే ఉండిపోయాయన్నారు. వాటిలో 20,000 మంది నావికులున్నారని 2 నెలలకు పైగా వారు అందులోనే చిక్కుకుపోయారని తెలిపారు. పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 30 నౌకలపై దాడులు జరిగాయని 10 మంది సెయిలర్లు మరణించారని ఆయన వివరించారు. అమెరికా ఇరాన్పై దిగ్బంధాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలోనే ఇరాన్ అమెరికాకు 14 అంశాలతో కూడిన శాంతి ప్రణాళికను పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో పంపించింది. ఈ శాంతి ప్రణాళిక ప్రకారం యుద్ధాన్ని 30 రోజుల్లో ముగించేలా 3 దశల వ్యూహాన్ని ఇరాన్ ప్రతిపాదించింది. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడులు ఆపాలని, అలాగే జప్తు చేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ కోరింది. ఇరాన్ శాంతి ప్రణాళికకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, ఈ ప్రణాళికను పరిశీలిస్తాం కానీ దీనిని అంగీకరించడంపై మాత్రం తనకు ఏమాత్రం నమ్మకం లేదని చెప్పారు. అయితే ఓవైపు శాంతి చర్చలకు ప్రయత్నాలు జరుగుతుండగానే మరోవైపు దాడులు కొనసాగుతున్నాయి. లెబనాన్ రాజధాని బెయిరూట్లోని హిజ్బుల్లా బలమైన ప్రాంతాలపై ఇజ్రాయెల్ బుధవారం వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 46 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అలాగే హిజ్బుల్లాకు చెందిన కీలక కమాండర్ మాలిక్ బలౌట్ కూడా మరణించారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధంపై ఒక సందర్భంలో మాట్లాడుతూ, పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభానికి పూర్తిస్థాయి పరిష్కారం కోసం ఇరాన్తో చర్చలు కొనసాగుతున్నాయని, అయితే అణ్వాయుధాల విషయంలో మాత్రం ఎలాంటి రాజీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ అణుబాంబు సంపాదించకుండా నిలువరించడం అమెరికా ప్రధాన లక్ష్యమని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరాన్తో చర్చలు సాఫీగా జరుగుతున్నాయని, ఇరాన్ చర్చలకు రావాలని కోరుకుంటోందని, ఒప్పందం చేసుకోవాలని ప్రయత్నిస్తోందని, కానీ అది అమెరికాకు సంతృప్తికరంగా ఉండాలా లేదా అనేది తామే నిర్ణయిస్తామన్నారు. ఇరాన్కు అణ్వాయుధాలు ఉండటాన్ని తామెప్పటికీ అనుమతించబోమని, అదే జరిగితే ప్రపంచ భద్రతే ప్రమాదంలో పడుతుందన్నారు.
2: We have it very much under control. The blockade is unbelievable. The Navy's been incredible. The job they did, it's like a wall of steel. Nobody goes through. In particular, the Iranians, they're not getting anything through one way or the other. So they're out of business. And we'll see whether or not they are agreeing. And if they don't agree, they'll end up agreeing shortly thereafter.
1: అలాగే ఇరాన్కు డొనాల్డ్ ట్రంప్ పలు హెచ్చరికలు చేశారు. అమెరికా షరతులకు ఇరాన్ అంగీకరించకపోతే మళ్లీ బాంబు దాడులు మొదలవుతాయని తెలిపారు. అమెరికా ప్రతిపాదించిన ఒప్పందానికి ఇరాన్ అంగీకరిస్తేనే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగుస్తుందని తెలిపారు. హార్మౌజ్ జలసంధిలో అత్యంత కీలకమైన దిగ్బంధనం తొలగిపోతుందన్న ట్రంప్, ఇరాన్ తమ దారిలోకి వస్తే హార్మౌజ్ జలసంధి మార్గం అందరికీ తెరుచుకుంటుందని చెప్పారు. ఇక మరోవైపు

ఓమవ్ జలసంధి గుండా నౌకాయానాన్ని నియంత్రించడానికి ఇరాన్ కొత్త వ్యవస్థను ప్రారంభించింది. సావరిన్ గవర్నెన్స్ సిస్టమ్ పేరుతో కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఈ జలమార్గం నుంచి ప్రయాణించాలనుకునే అన్ని నౌకలు ఇరాన్ అధికారుల నుంచి ఈమెయిల్ ద్వారా తప్పనిసరిగా ముందస్తు అనుమతి పొందాలని పేర్కొంది. దీనికి సంబంధించిన ఒక ముసాయిదాను ఆ దేశ పార్లమెంట్లో ఇటీవల ప్రవేశపెట్టింది. అమెరికా ఇజ్రాయెల్ నౌకలను నిషేధించడంతో పాటు శత్రుదేశాల నౌకల ప్రయాణానికి టోల్ సిస్టమ్ తీసుకురావాలని భావిస్తోంది. ఇరాన్పై అమెరికా చేస్తున్న యుద్దం నేపథ్యంలో పోప్ లియో 14 చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఆ తరువాత అమెరికా వాటికన్ సిటీ మధ్య సంబంధాలు క్షీణించడంతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గురువారం వాటికన్ సిటీని సందర్శించి పోప్ లియోతో చర్చలు జరిపారు. ప్రపంచ నేతలందరూ ద్వేషం తగ్గించుకుని శాంతి దిశగా పనిచేయాలని ఈ సందర్భంగా పోప్ లియో పిలుపునిచ్చారు. మార్కో రూబియో పోప్ లియోతో పాటు వాటికన్ సిటీ ఉన్నత స్థాయి దౌత్యవేత్తలతో కూడా సంప్రదింపులు జరిపారు. రష్యా యుక్రెయిన్ మధ్య ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కాల్పుల విరమణ సీజ్ ఫైర్ అమలవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో రష్యా యుక్రెయిన్ దేశాల మధ్య మే 9 నుండి 11 వరకు 3 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణకు ఇరుపక్షాలు అంగీకరించాయి. రష్యా ఈరోజు జరుపుకునే విక్టరీ డే 2వ ప్రపంచ యుద్దం విజయోత్సవం సందర్భంగా ఈ శాంతి ఒప్పందం కుదిరింది. యుక్రెయిన్ కూడా ఈ విజయంలో భాగస్వామి కావడంతో ఇరు దేశాలు గౌరవప్రదంగా ఈ రోజును జరుపుకోవాలని ట్రంప్ సూచించారు. ఇది చిన్న విరామమే అయినప్పటికీ భవిష్యత్తులో యుద్దం శాశ్వతంగా ముగియడానికి ఒక నాంది కావచ్చని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విరామ సమయంలో ఇరు దేశాలు 1000 మంది చొప్పున యుద్ద ఖైదీలను పరస్పరం మార్చుకోవాలని నిర్ణయించుకున్నాయి. అయితే కాల్పుల విరమణ ప్రకటించడానికి ముందు వరకు కూడా సరిహద్దుల్లో ఇరువైపులా ఉద్రిక్తతలు కొనసాగాయి. శుక్రవారం నాటికి రష్యా సుమారు 400 యుక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు ప్రకటించింది. మరోవైపు యుక్రెయిన్ కూడా రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. యుద్దరంగంలో యుక్రెయిన్ దళాలు జపోరిజియా ప్రాంతంలో స్వల్పంగా ముందుకు కదులుతుండగా రష్యా దళాలు హులీపోల్ దిశలో తమ పట్టును నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే విక్టరీ డే వేడుకలకు ఏవైనా ఆటంకాలు కలిగిస్తే యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై భారీ క్షిపణి దాడులు చేస్తామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాలో మే 14-15 తేదీల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో డొనాల్డ్ ట్రంప్ సమావేశమవడం అత్యంత చర్చనీయాంశమవుతోంది. గత 10 ఏళ్లలో అమెరికా అధ్యక్షుడు చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి. చివరగా 2017లో డొనాల్డ్ ట్రంపే ఆ దేశ అధికార పర్యటన చేశారు. వాస్తవానికి ఈ పర్యటన మార్చిలోనే జరగాల్సి ఉండగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్దం కారణంగా వాయిదా పడింది. అయితే పలు కీలక అంశాలు ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల అధ్యక్షుల మధ్య చర్చకు రానున్నాయని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా గత ఏడాది బుసాన్లో కుదుర్చుకున్న ట్రేడ్ రూస్ తాత్కాలిక వాణిజ్య ఒప్పందం 2026 నవంబర్తో గడువు ముగియనుంది. దీనిని పొడిగించే అంశంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. అలాగే అమెరికా నుండి సోయాబీన్, విమానాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడానికి చైనా అంగీకరించే అవకాశముందని అమెరికా అధికారులు వెల్లడించారు. వాణిజ్య సమస్యల పరిష్కారం కోసం ఒక ద్వైపాక్షిక బోర్డ్ ఆఫ్ ట్రేడ్ను ఏర్పాటు చేయాలని కూడా ఇరుపక్షాలు భావిస్తున్నాయి. ఇక భౌగోళిక రాజకీయాలు, ఇరాన్ సంక్షోభంపై కూడా ఈ పర్యటనలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇరాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కాల్పుల విరమణకు అంగీకరించేలా చేయడంలో చైనా సహకారాన్ని కూడా డొనాల్డ్ ట్రంప్ కోరనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. అంటార్కిటికా ఖండంలోని మారుమూల దీవులను సందర్శించడానికి బయలుదేరిన MV హాండియస్ క్రూయిజ్ నౌకలో హంటా వైరస్ గుర్తించబడింది. ఆ నౌకలో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు ఈ వైరస్ సోకడంతో ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య వర్గాలను ఆందోళనకు గురిచేసింది. ఆ క్రూయిజ్ నౌకలో 88 మంది పర్యాటకులు, 55 మంది సిబ్బంది ఉన్నారు. 22 దేశాలకు చెందిన వీరంతా గత నెల 1వ తేదీన దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా నుంచి బయలుదేరారు. హంటా వైరస్ సోకడంతో ఇప్పటికే 3 మరణించారు. మరికొంతమందికి ఈ వైరస్ సోకిందని అనుమానించడంతో వారిని క్వారంటైన్లో ఉంచారు. హంటా వైరస్ సోకిందన్న అనుమానంతో బుధవారం 3 రోగులను అధికారులు నెదర్లాండ్స్కు తరలించారు. ఈ నౌకతో ప్రమేయం ఉన్న వారిలో 8 మందికి ఈ వైరస్ సోకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకటించింది. అయితే ఇది కోవిడ్లా వ్యాపిస్తోందా అన్న పలు అనుమానాలకు WHO స్పష్టతనిచ్చింది. ఇది కోవిడ్ కాదని, ఇన్ఫ్లుయెన్జా కూడా కాదని WHO డైరెక్టర్ మరియా వ్యాన్ కర్కోవ్ స్పష్టం చేశారు. ఇది చాలా భిన్నంగా వ్యాపిస్తుందని, ప్రస్తుతం ఆ నౌకలో వైరస్ లక్షణాలున్న ప్రయాణికులు గాని సిబ్బంది గాని ఎవరూ లేరని పేర్కొన్నారు. ఆండిస్ వైరస్ ప్రధానంగా సన్నిహిత సంబంధాలు ఉన్నవారికి మాత్రమే వ్యాపిస్తుందని, ఇది కరోనా వైరస్ కాదని, చాలా కాలంగా ఉన్న ఓ విభిన్నమైన వైరస్ అని ఆమె తెలిపారు. ఆ నౌకలో పరిమిత ప్రదేశంలో మాత్రమే దీనిని గుర్తించామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 2018-19 సమయంలో అర్జెంటీనాలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైందని WHO మరో డైరెక్టర్ అబ్దిరెహమాన్ మహమ్మద్ పేర్కొన్నారు. వైరస్ లక్షణాలున్న ఒక వ్యక్తి సామూహిక కార్యక్రమంలో పాల్గొనడం

0: అక్కడ ఇది వ్యాపించిందన్నారు. ఇది తీవ్రమైన ఘటన అయినప్పటికీ ప్రజారోగ్యంపై దీని ప్రభావం తక్కువగానే ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ పేర్కొన్నారు. ఫ్రాన్స్ లో వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్లు వామపక్ష నాయకుడైన జీన్ లుక్ మెలన్కోన్ ప్రకటించారు. గతంలో ఆయన 4 సార్లు అధ్యక్ష పదవి కోసం పోటీ చేశారు. లా ఫ్రాన్స్ ఇన్సోమిస్ LFI అనే వామపక్ష పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఆయన ఫ్రాన్స్ లో పెరుగుతున్న సామాజిక అసమానతలు, మితవాద శక్తుల ప్రాబల్యం, మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తాను ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. గత ఎన్నికల సమయంలో ఆయన రాజకీయాల నుంచి తప్పుకుని కొత్త తరం నాయకులకు అవకాశం ఇస్తానని చెప్పారు. అయితే ప్రస్తుతం ఆ దేశంలో నెలకొన్న రాజకీయ అనిశ్చిత వల్ల అనుభవం ఉన్న నాయకుడు అవసరం ఉందని భావించి తాను ఈ నిర్ణయాన్ని మార్చుకున్నానని చెప్పారు. ప్రస్తుత అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ వరుసగా 2 సార్లు పదవిలో ఉన్నందున ఆ దేశ రాజ్యాంగం ప్రకారం 3వ సారి పోటీ చేయడానికి అవకాశం లేదు. దీంతో 2027 ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారనున్నాయి. దక్షిణాఫ్రికాలో విదేశీయులపై, ముఖ్యంగా ఇథియోపియా వలసదారులపై జరుగుతున్న దాడులు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. గత వారంలో పలుచోట్ల జరిగిన హింసాత్మక ఘటనల్లో 5 ఇథియోపియా వలసదారులు ప్రాణాలు కోల్పోయారు. జోహన్స్బర్గ్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ లోని ఒక రెస్టారెంట్ లో అల్పాహారం తింటున్న 3 ఇథియోపియా పౌరులపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటన జరిగిన 48 గంటల వ్యవధిలోనే మరో 2 ఇథియోపియా వలసదారులు వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులకు గురై మరణించారు. దక్షిణాఫ్రికాలో పెరుగుతున్న నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులకు విదేశీ వలసదారులే కారణమని అక్కడి స్థానిక యువత భావిస్తున్నారని, ఈ క్రమంలోనే వారిపై దాడులు జరుపుతున్నారని దక్షిణాఫ్రికా పోలీసులు వెల్లడించారు. అయితే ఈ దాడులను ఇథియోపియా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. తమ పౌరులకు రక్షణ కల్పించాలని దక్షిణాఫ్రికా అధికారులను కోరింది. కేవలం ఇథియోపియా మాత్రమే కాకుండా నైజీరియా, ఘనా, జింబాబ్వే వంటి దేశాలు కూడా తమ పౌరులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి. ఇండోనేషియాలోని మలుక్కులో ఉన్న మౌంట్ డుఖోనో అగ్నిపర్వతం నిన్న బద్దలైంది. ఈ ఘటనలో 20 పర్వతారోహకులు గల్లంతైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. వారిలో 3 మృతి చెందారని పేర్కొన్నారు. అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగిన సమయంలో పలువురు విదేశీయులతో సహా 20 పర్వతారోహకులు పర్వతంపై ఉన్నారని, వారిలో 7 సురక్షితంగా కిందకు తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. విస్ఫోటనం కొనసాగుతున్నందున మృతదేహాలను పర్వతం నుంచి ఇంకా వెలికి తీయలేదన్నారు. అగ్నిపర్వతం నుంచి దాదాపు 18 కిలోమీటర్ల ఎత్తుకు మందపాటి బూడిద ఎగిసిపడి సమీప గ్రామాలను కప్పివేసిందని వాల్కనాలజీ అండ్ జియోలాజికల్ హజార్డ్ మిటిగేషన్ PVMBG అధికారులు పేర్కొన్నారు. దీంతో సమీప గ్రామాలను ఖాళీ చేయించి అక్కడి నివాసితులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కెనడా విదేశీ వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుంటోందని కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ CSIS చేసిన ఆరోపణలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇవి నిరాధారమైన ఆరోపణలని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ నిర్దిష్టమైన అంశంపై భారత్ వైఖరి స్పష్టంగా స్థిరంగా ఉందని, భారత్ అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించే ప్రజాస్వామ్య దేశమని ఆయన పేర్కొన్నారు. ఇతర దేశాల విషయాల్లో జోక్యం చేసుకోవడం న్యూఢిల్లీ విధానం కాదని, ఇలాంటి ఆందోళనలను ప్రభుత్వ యంత్రాంగాల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన పలు మీడియా ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అందులో భాగంగానే కెనడాలోని ఖలిస్తానీ గ్రూపుల గురించి మాట్లాడారు. వేర్పాటువాద శక్తులు కెనడా భూభాగాన్ని సురక్షిత స్వర్గధామంగా ఉపయోగించుకోవడంపై భారత తన ఆందోళనలను వ్యక్తం చేస్తూనే ఉందని రణధీర్ జైస్వాల్ తెలిపారు.
1: వి హావ్ కన్సిస్టెంట్లీ స్పోకెన్ అవుట్ అబౌట్ కన్సర్న్స్ రిగార్డింగ్ ద యూజ్ ఆఫ్ కెనేడియన్ టెరిటరీ యాజ్ అ సేఫ్ హెవెన్ బై ఎక్స్ట్రీమిస్ట్స్ అండ్ సెపరేటిస్ట్. ద సీసీస్ అసెస్మెంట్ అక్నాలజెస్ ది ప్రెజెన్స్ ఆఫ్ సపోర్టర్స్ ఆఫ్ ది ఖాలిస్తాన్ సెపరేటిస్ట్ మూవ్మెంట్ ఇన్ కెనడా అండ్ నోట్స్ దట్ కెనడా బేస్డ్ Khalistani extremist groups continue to pose national security threat not only to India but also to Canada. It further highlights that such elements misuse democratic freedoms and institutions to promote extremism and raise funds that are diverted towards violent activities.
0: ఇక భారత్ పొరుగు దేశమైన బంగ్లాదేశ్ ఇరు దేశాల మధ్య వివాదంగా ఉన్న తీస్తా నదిపై చైనా మధ్యవర్తిత్వం వహించాలని కోరింది. దీనిపై స్పందించిన రణధీర్ జైస్వాల్, భారత్ బంగ్లాదేశ్ దేశాలు 54 నదులను పంచుకుంటున్నాయని, నీటికి సంబంధించిన అన్ని సమస్యలను చర్చించడానికి ఇరు దేశాలు ద్వైపాక్షిక యంత్రాంగాలను ఏర్పాటు చేశాయని, ఇవి క్రమం తప్పకుండా సమావేశమవుతూనే ఉన్నాయని చెప్పారు. భారత్ అమెరికా దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై అమెరికా ఉప విదేశాంగ కార్యదర్శి క్రిస్టోఫర్ ల్యాండౌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారైందని, ఈ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకం చేయడం ఒక్కటి మాత్రమే మిగిలిందన్నారు. ఈ ఒప్పందానికి తుది పరిష్కారం లభించడం చాలా ముఖ్యమని తాను భావిస్తున్నానని చెప్పారు. ఈ చర్చల్లో పురోగతి సాధించామని, ఒప్పందాన్ని

0: చేసుకునేందుకు చాలా సమీపంలోనే ఉన్నామని లాండవ్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలపై వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా ధనమ్మా దైవమ్మా చిత్రానికి పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం టీవీ రాజు. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోరిక మేరకు ఈ పాట.

స్వప్న చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. దాసరి నారాయణరావు సాహిత్యం అందించారు ఈ పాటకు. వినిపించమంటూ కోరిన శ్రోతలు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. వీరి కోరిక మేరకు ఈ పాట.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట ఎద్దుమైలారం శ్రోతలు డి బాలకృష్ణ, శారదా శ్రీనిధి, అఖిల్ కార్తికేయ వీరందరి కోరిక మేరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రేయా ఘోషల్ పాడిన పాట శ్రీరామరాజ్యం చిత్రానికి. రచన జొన్నవితల రామలింగేశ్వరరావు, సంగీతం ఇళయరాజా.

0: లక్ష్మి.
1: అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం శ్రోతలు అద్దంకి కామేశ్వరి శ్రీ తులసి కోరిక మేరకు శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రంలో నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట విన్నారు. ఆత్రేయ సాహిత్యం అందించారు ఈ పాటకు.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరీ, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామివారి బృందంచే ప్రత్యేక

సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాల కార్యక్రమం రాబోయే అతిథి వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట శ్రీరామ్ చిత్రానికి బాంబే జయశ్రీ పాడిన పాట. రచన కులశేఖర్, సంగీతం ఆర్పి పట్నాయక్. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు సాయినగర్ నుంచి దోర్నాల బాలరాజు, రేణుక. వీరి కోరిక మేరకు ఈ పాట.

కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి భూమిదేవి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ వీరి కోరిక మేరకు అమెరికా అబ్బాయి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల పాడిన పాట వినబోతున్నారు.

హైదరాబాద్ కొండపూర్ శ్రోతలు రావెళ్ల రమాదేవి, రావెళ్ల వెంకటేశ్వరరావు వీరి కోరిక మేరకు వాన చిత్రానికి కార్తీక్ పాడిన పాట వినబోతున్నారు.

బొమ్మరిల్లు చిత్రానికి జీన్స్ శ్రీనివాస్, గోపికా పూర్ణిమ పాడిన పాట వినబోతున్నారు భాస్కర్ పట్ల రవికుమార్ సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్,

రాబోయే అతిథి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట సప్తపది చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. రచన వేటూరి. ఈ పాటను వినిపించమంటూ కోరిన శ్రోతలు మండవల్లి గ్రామం నుండి విశ్వక్ సింగ్. వీరి కోరిక మేరకు ఈ పాట.

ಜನುತಾಮ್.

0: రావోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం, కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఇప్పుడు వినండి.
2: లేపాక్షి రూపకం. రచన శ్రీ జేవి సుబ్బారాయుడు. ఇందు శ్రీ సి రామ్మోహన్ రావు, కుమారి విబి కనకదుర్గ పాల్గొంటున్నారు. గాయని గాయకులు కుమారి వెన్నిమూరి లక్ష్మి, మల్లిక్, కుమారి శ్రీరంగం గోపాలరత్నం, శ్రీ ఎం బాలమురళీకృష్ణ. సమర్పణ శ్రీ పిఆర్ రెడ్డి. లేపాక్షి రూపకం.

0: అడవి బాతిరాజు లేపాక్షి నందీశ్వరుని గానం చేసిన విధం ఇది. ఈనాటికి 400 సంవత్సరాల క్రితం తెలుగుదేశంలో సంగీత సాహిత్యాలు సుధారసధారలను కుండపోతగా కుమ్మరించిన కాలం, శిల్ప చిత్రలేఖనాలు రాళ్లకు ప్రాణాలు పోసిన కాలం, రాళ్లు పాటలు పాడుతూ రంగవల్లులు దిద్దిన కాలం, రాచరికం విజయభేరులు మ్రోగించిన కాలం, ఆర్ద్రభావాలు అర్రులెత్తి పిలిచిన కాలం, అదే కృష్ణరాయల కాలం. కృష్ణరాయలు దివంగతుడు కావడంతో రాజ్యంలో కృష్ణపక్షం క్రమంగా ప్రవేశించింది. కుక్కలు చింపిన విస్తరిలా రాయల సామ్రాజ్యం చీలికలు తేలికలు కావడానికి సిద్ధమవుతోంది. అచ్యుతరాయలు అందరమిచ్చిన అధికారం అళియరామరాయలది. ఆ కాలంలోనే లేపాక్షికి యవ్వనం అంకురించింది. పెనుకొండ సీమలో లేపాక్షి ఒక కుగ్రామం.
1: ఆ పేరులోని ఏదో నూతనత్వం పెద్దని కవితలోని దిగిదిగిలా నొచ్చిపోయే ఒక తారుణ్యం, పద్మిని జాతి స్త్రీ రూపంలోని ఒక నిండుదనం గోచరిస్తుంది. ఆ గ్రామానికి లేపాక్షి అనే పేరు కలగడానికి పౌరాణికమైన కథ ఒకటి ప్రచారంలో ఉంది. రామాయణ కాలంలో జటాయువు నివసించిన ప్రదేశం కాదు. రావణుడు సీతను అపహరించి వెంట పెట్టుకుని వెళ్తున్నప్పుడు సీత ఆర్తనాదాన్ని విని జటాయువు రావణుడితో యుద్ధం చేసి ఆ రాక్షసుడి కత్తికి తన రెక్కలను ఆహుతినిచ్చి కింద పడిపోయిన స్థలం కాదు. రాముడు జానకుని వెతుకుతూ ఆ ప్రాంతానికి వచ్చి రామనామాన్ని జపిస్తూ అతని మీరిత నేత్రాలతో పడి ఉన్న జటాయువుని చూసి లేపచ్చి అన్నాడు. లేపచ్చి అనే 2 మాటలు తర్వాత లేపాచ్చిగా మారినవట. ఈ లేపాచ్చి గ్రామానికి ఆనుకుని కూర్మాద్రి ఉన్నది. ఇది చిన్న కొండ. తాబేలు ఆకారంలో ఈ కొండ కనిపిస్తున్నందువల్ల దీన్ని కూర్మాద్రి అన్నారు. అగస్త్య మహర్షి తపస్సు చేసిన ప్రదేశం ఇది.

0: యూసపర్వత గర్వభంగాన్ని సాధించి అగస్త్యుడు దక్షిణాపథానికి బయలుదేరాడు. ఆ దారిలో ఈ కూర్మాద్రి కనిపించింది.
1: అక్కడ ప్రతిష్ఠింపబడి ఉన్న రెండు శివలింగాలను చూసేటప్పటికీ ఆ మహర్షి మనస్సు అఖండ తేజో ప్రభావితమైంది. లేపాక్షి అలౌకిక మహిమాన్వితము అని తాను భావించాడు. ఇంతలో తనకు మరొక శివలింగం లభ్యమైంది. అది స్వయంభూలింగంలాగా గోచరించింది. కాశీ విశ్వనాథుడే ఆ రూపంలో తనకు సాక్షాత్కరించాడు అని అగస్త్యుడు భావించాడు. ఆ లింగాన్ని తాను అక్కడ ప్రతిష్ఠించి పాపనాశేశ్వరుడు అని నామకరణం చేశాడు. తరువాత చాలా కాలం అగస్త్యుడు పాపనాశేశ్వరుడికి ప్రక్కనే ఉన్న గుహలో తపస్సు చేశాడట. ఈలాంటి పురాణ ప్రసిద్ధి కలిగినది లేపాక్షి, కాశీ విశాలాక్షి, కంచి కామాక్షి, మధుర మీనాక్షిలాగా ఈ కూర్మాద్రి మీద గౌరీదేవి లేపాక్షి పేరుతో వెలసింది అని కూడా కొందరంటారు. 108 శైవ క్షేత్రాల్లో లేపాక్షి ఒకటి అని కాందపురాణం చెబుతుంది.
0: ఇక చారిత్రకంగా ఈ లేపాక్షి చరిత్రను కొంత పరిశీలిద్దాం. అచ్యుతరాయల కాలంలో పెనుకొండ సీమకు కోశాధికారి గురుకొండ. ఇతను శివభక్తుడు, మహాశిల్పి కూడా. నోరున్నా మాటకు నోచుకొని కొడుకు వీరభద్రుడికి వీరభద్రస్వామి అనుగ్రహం వల్ల నోట మాట పలికింది. గురుకొండకు ఆ మాటలు ముత్యాల మూటలే, వసంతాల సంతలే గోచరించాయి. లోపాక్షిలో వీరభద్రుణ్ణి ప్రతిష్ఠించి నవరసాల విలాసాలు శిల్పకళలో చిందేటట్లు ఆలయ నిర్మాణం చేయాలంటున్నారు. కూర్మాద్రి మీద నల్లరాళ్లు గోచరించవు, కరుకైన తెల్లరాయి అది. శిల్పానికి అందగించని శిలలవి. అయినా ఆ శిలలు విరుపణ్ణ చెయ్యి స్పష్ట తగలగానే కిలకిల నవ్వుకున్నాయి. ఆయన చేతి ఉలితాకిడి ఆ రాళ్ల గుండెలకు చందన చర్చ చేసింది, గిరిగింతలు పెట్టింది. వరశిల్పి విరుపణ్ణ చేతుల్లో ఆ కూర్మాత్రి శిల నవవధువై తోలిపోయింది. ఆ పర్వశంలో ఎన్ని తీయటి తలుపులో, ఎన్ని మధుర స్వప్నాలో! ఆ తీయటి తలుపులు రూపాలై, ఆ రూపాలకు తలపూలై ఈ కూర్మాద్రి శిల్పాలు రసపిపాసులకు విందులు చేస్తున్నాయి ఈనాటికి.
1: విరుపన్న పట్ల రాజానుగ్రహం వక్రించి ఆగ్రహంగా మారింది. అనుమతి లేకనే ప్రభుత్వ ధనాన్ని ఆలయ నిర్మాణం అనే నెపంతో దుర్వినియోగం చేశాడు అని విరుపన్న మీద నేరం మోపబడ్డది. ఆ నేరానికి కన్నులు పెకలించడమే శిక్ష. సత్యాన్ని చక్రవర్తి గ్రహించలేదని విరుపన్న బాధపడ్డాడు. ఏది ఏమైనా తనకు శిక్ష తప్పదు. హృదయం లేని రాచరికానికి తన నేత్రాలను బలిపెట్టడం కంటే తన కండ్లను తానే ఊడబెరికి ఆ వీరభద్రుడికి నైవేద్యంగా అర్పించడం భావ్యమనుకున్నాడు. తన రెండు కండ్లను పెకలించి విసిరివేశాడు. అవి ఆలయ ప్రవేశ ద్వారానికి ప్రక్కనున్న గోడకు తగిలి క్రిందపడ్డాయి. ఆ రక్తపు సారలు ఈనాటికీ కనిపిస్తాయి. అవి ఆయన కంటి నెత్తికి సారలు కావు. ప్రాణంతో ఉన్న ఆ శిలను, ఆ ఘోరాన్ని చూడలేక నిరంతరం చిందిస్తున్న రక్తాశ్రువుల సారలేవి. అంతటికి నిర్మాణంలో ఉన్న కళ్యాణ మండపం మొండెల్లాగా, ఎండిన మ్రోడులాగా నిలిచిపోయింది.
0: రండి, ఇంకా ఆలయంలో ప్రవేశించి అక్కడి చిత్రాలను విచిత్రాలను చూద్దాం. ఈనాడు 20 మెట్లెక్కితే చాలు కొండపైకి చేరగలం. మెట్లెక్కి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే కూలిపోయిన ఆలయ ప్రాకారాలు అక్కడక్కడా కనిపిస్తాయి. ఒకప్పుడు ఈ లేపాక్షి పాపనాశేశ్వరుడి ఆలయం సప్త ప్రాకార పరివృతం. కానీ కాలక్రమంగా 4 ప్రాకారాలు కూలిపోయి గ్రామగర్భంలో జీర్ణమైపోయాయి. ఇప్పుడు 3 ప్రాకారాలు మాత్రమే ఉన్నాయి. ఈ ఆలయం ఉత్తరాభిముఖంగా ఉంటుంది. 3వ ప్రాకారంలోని ముఖద్వారం గుండా లోపలికి ప్రవేశిస్తే ఆలయ ధ్వజస్తంభం కొంత పశ్చిమంగా కనిపిస్తుంది. ముఖద్వారానికి ఎదురుగా ధ్వజస్తంభం గాని గర్భగుడి కాని గోచరించవు. దీనికి కారణం ఉంది. ఆలయంలో ప్రవేశించగానే ఎదురుగా ఉన్న వీరభద్రుని చూడకూడదట. అందుకే ముఖద్వారం ధ్వజస్తంభానికి కొంత దూరంలో పక్కగా ఏర్పాటు చేశారు. ఈ ప్రాకారాన్ని ప్రదక్షిణ ప్రాకారం అంటారు. సాధారణంగా పూర్వాభిముఖంగా ఉన్న దేవాలయంలో దక్షిణ దిక్కు నుంచి ప్రదక్షిణ చేయటం ఆచారం. కానీ ఈ ఆలయం ఉత్తరముఖంగా ఉన్నందువల్ల తూర్పు వైపుగా

0: ప్రదక్షిణం చేయాలి. ఈ ప్రాకారం పంచశిఖర శోభితమైనట్టిది. ఈ ప్రాకారానికి చుట్టూ మండపాలున్నాయి. ఇవి యాత్రికుల తాత్కాలిక నివాసాలుగా ఉపయోగిస్తాయి. ముందుకు వెళ్తే రెండో ప్రాకారం గోడ మీద ఈశాన్య మూలగా కూర్మ చిత్రం కనిపిస్తుంది. ఇది కూర్మాద్రిని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఇక ఈ ప్రాకారానికి కూర్చిన ప్రధాన స్తంభాలలో ఒక ప్రత్యేకత గోచరిస్తుంది. ఒక పెద్ద స్తంభంలో చిన్న చిన్న స్తంభాలున్నాయి. రెండు చిన్న స్తంభాలున్నవి కొన్ని, మూడున్నవి మరికొన్ని, ఏడింటితో మరికొన్ని. ఇవన్నీ చాలా అందంగా కనిపిస్తాయి. ఈ పద్ధతి విజయనగర శిల్పకళలోనే గోచరిస్తుంది.
1: ఆలయానికి వెనుక భాగంలో అంటే దక్షిణపు వైపు ప్రవేశ ద్వారం ఉన్నది. ముఖద్వారం నుంచి ప్రవేశించిన ఆలయ గర్భగుడిలో అడుగు పెట్టకూడదు. ఆలయంలోకి రావాలి అంటే ప్రదక్షిణం చేసి ప్రవేశ ద్వారం దాటాలి. ఈ ద్వారం దాటగానే రెండవ ప్రాకారంలో అడుగు పెడతాం. అడుగులు గణపతి. ఈ గణపతిని చవితి గణపతి అంటారు. ఈయనను దర్శించడమే శివదర్శనం చేయకూడదు. అడుగు ఎందుకు కండ్లు పెద్దవి చేసి చెవులు రెచ్చించి కోపంగా చూస్తున్నాడు. ఆ కోపం మన మీద కాదు, ఎదురుగా ఉన్న చవితి చంద్రుడి మీద. చవితి నాడు నా కంటికి ఎందుకు కనిపించావు? నన్ను అపనిందల పాలు చేయడానిక? చూడు నిన్నేం చేస్తాను, నా దంతంతో నీ ముఖాన్ని పొడిచి కురూపిగా చేసి నీ ముఖం నిండా నల్లటి మచ్చలు శాశ్వతంగా నిలిచేటట్లు చేస్తాను అని తనకున్న ఒకే ఒక దంతాన్ని విరిచి చేతగ్గించి ఉన్నాడు. ఆయన మొదటి దంతం ఏనాడో పోయింది. వేదాలు వ్రాయడానికి ఆ దంతాన్ని విరిచి కలంగా ధరించాడు కదా విఘ్నేశ్వరుడు. అసలు దేవాలయ వాస్తుశాస్త్ర ప్రకారం వీరభద్రుడి వెనుక గణపతి విగ్రహం ఉండాలి అని నియమం ఉంది.
0: గణపతిని సేవించి తూర్పుగా రెండు అడుగులు వేస్తే ఆ కొండ బండ మీద శ్రీకాళహస్తీశ్వరుడు గోచరిస్తాడు. అదిగో సాలిపురుడు స్వామికి సన్నని దారాలతో ఆలయాన్ని అల్లుతున్నది. అదిగో మరో చోట సర్పం మణులు మాణిక్యాలతో ఆ శివుని పూజిస్తున్నది. మరొక చోట ఏనుగు తొండం నిండుగా తొక్కిన నీటితో స్వామిని అభిషేకిస్తున్నది. అడుగో కన్నప్ప చెప్పుకాలితో రక్తం తగిస్తున్న నిఖలార్చుని కన్నును కన్నుపెట్టి సునిశ్చితమైన బాణంతో తన రెండవ కనుపూర్తిని ప్రకటించి శివుడి కంటికి అమర్పబోతున్నాడు. ఎంతటి గాఢమైన భక్తి కన్నప్పది. ఆ పరమేశ్వరుడికి నమస్కరించి ముందుకు వెళ్దాం.
1: ఈ ప్రాకారంలో ఆగ్నేయముల స్వామికి నిత్య నైవేద్యాలు సిద్ధం చేయడానికి పాకశాల ఉన్నది. ఆ పాకశాలకెదురుగా పూర్వాభిముఖంగా అడుగు నాగలింగేశ్వరుడు గంభీరంగా గోచరిస్తున్నాడు. నాగలింగేశ్వరుడున్న స్థలంలో ఒక పెద్ద బండ సర్పాకారంలో గోచరించింది శిల్పికి. వెంటనే దాన్ని ఏడు పడగలతో ప్రకాశిస్తున్న ఆదిశేషుడుగా మలిచాడు. తోకంతా తుట్టగా చుట్టుకుని ఉన్నది. ఆ పడగల కింది శివలింగం, ఏడు పడగల నీడన శివలింగం ఉండడం ఒక్క లేపాక్షిలోనే కనిపిస్తుంది. నోరెత్తి నాలుకంచాచిన ఆదిశేషుడు ఆ నీలకంఠుడితో ఏదో చెప్పాలని తపన పడుతున్నట్లున్నది. ఏదో సన్నని గానం ఆ సప్తముఖాల నుంచి ఏకస్వరంగా వినిపిస్తున్నది.
2: తుమ్మి పూలు తెచ్చి నీకు తుష్టుగా పూచేదమంటే, తుమ్మి పూలు తెచ్చి నీకు తుష్టుగా పూచేదమంటే, కొమ్మ కొమ్మకు కోటి తుమ్మగా, కొమ్మ కొమ్మకు కోటి తుమ్మగా.

0: dei membri del sistema, si presume che ti sarà anche il tuo punto.
1: ఈ ఆదిశేషుడు ఎత్తు 15 అడుగులు ఉంటుంది. మరి శివుడున్న చోట నందీశ్వరుడు ఉండాలి కదా. అంతే పరిమాణంలో నందీశ్వరుణ్ణి మలచడానికి శిల లేదు అక్కడ. పైగా స్థలము లేదు. నంది లేకపోవడం శాస్త్ర విరుద్ధం. విరుపన్న మనస్సులో అద్భుతమైన ఊహ మెరుస్తుంది. ఆ కొండ క్రింద దాదాపు 200 గజాల దూరంలో గ్రామానికి సమీపంలో ఈశాన్య మూలగా తనకొక పెద్ద శిల కనిపించింది. ఆ శిల్పి చేతిలో ఆ శిల సర్వాంగ సుందరమైన నంది రూపం దాల్చింది. కొండ దిగి వచ్చి నందీశ్వరుడి దగ్గర నిలిస్తే నాగలింగేశ్వరుడు కనిపిస్తాడు. చిన్న కొమ్ములు, రెక్కించిన చెవులు, పెద్ద కండ్లు, గంభీరమైన ముఖం, మెడలో గంటలు. శివ మహాదేవ, నీవు పిలిస్తే తాను వస్తున్నాను అన్నట్లుగా ఉన్నాడు బసవయ్య. ఈ నంది పొడవు 27 అడుగులు, ఎత్తు 15 అడుగులు.
2: ప్రవేశ ద్వారానికి పశ్చిమంగా కళ్యాణ మండపం ఉన్నది. దీన్ని గిరిజా కళ్యాణ మండపం అంటారు. ఇది పైకప్పు లేని అసంపూర్ణ మండపం. అమరమైన శిల్పకళకి మందిరం ప్రత్యక్ష నిదర్శనం. ఇక్కడి శిల్పాలు మైనంతో చేసినవి కావు. మరి మట్టి కాదు, బంగారం అసలే కాదు, కేవలం రాయి. తుత్తి దెబ్బకు ముక్కలయ్యే రాయి. ఆ రాయి శిల్పి చేతిలో మైనంలా కరిగి శిల్పి ఊహించిన రూపం ధరించి బంగారంలా మెరిసింది. ఈ మందిరంలోని శిల్పాలు మన చెవుల్లో గుసగుసలు చెప్తాయి. మనల్ని కదిలిస్తాయి, నవ్విస్తాయి. స్వరము, శబ్దము, భావము, నాట్యము సమపాళ్లలో కలిసి రూపొందినవి శిల్పాలు.
1: అదుగు హైమవతి, పరమేశ్వరుని పాణిని గ్రహించడానికి అలంకరించుకుంటున్నది. ఎడమ చేతితో అద్దాన్ని ముఖం ముందుంచుకున్నది, కుడి చేతితో తిలకం దిద్దుతున్నది. ఆ చెయ్యి శిరస్సు పైనుంచి కాలం మీదకు వచ్చింది. ముఖానికి అడ్డంగా చేయి ఉంచి తిలకం దిద్దుకొనడం స్త్రీకి పసుపు కుంకుమలను కరువు చేస్తుందట. ముచ్చటగా తిలకం దిద్దుకోవాలని చేయి ఎత్తేప్పటికీ ఆమె పైట ప్రక్కకు జారింది. తిలకపు సంబరంలో పైట విషయం మరిచింది. అయినా అది తన ఏకాంత మందిరం కదా. తన సొగసుల్లో శంకరుణ్ణి చూసుకుని మురిచిపోతున్నదేమో.
2: ముహూర్త సమయం ఆసన్నమైంది. అలంకరణ పూర్తి చేసుకుని లేచి రావమ్మా అని తెలిచేతులు ఒకవైపు, పురోహితులు ఒకవైపు అర్థిస్తున్నారు పార్వతిని. ముందు మంగళవాద్యాలు మోగుతున్నాయి. ఆ తరువాతి శిల్పం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. వివాహానికి ముందు వధువు గౌరిని పూజించడం పరిపాటి. పార్వతి తానే గౌరి కదా, మరి ఎవరిని పూజించాలి తాను? అందుకే తనని తానే పూజించుకుంటున్నది. ఆ చిరునవ్వులో వధువైన పార్వతి గోచరిస్తే ఆ నిమీలిత నేత్రాల్లో గౌరీదేవి గాంభీర్యం కనిపిస్తున్నది.
1: శివుడు పెళ్లి కొడుకై వరపూజ చేయించుకొనడానికి వచ్చాడు. హిమవంతుడు గంగోదక పాత్రను స్వీకరించి ఉన్నాడు. మేనక చేతిలో పూలపల్లె ఉన్నది. సుగంధ ద్రవ్యాలను 30 అడుగులు చేస్తున్నారు. పార్వతీ పరమేశ్వరుల వివాహాన్ని తిలకించడానికి దేవతలందరూ వచ్చారు. అరుగో దిక్పాలకులు. ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్కరి రూపం. ఇంద్రుడు, అగ్ని, యముడు, వాయువు, వరుణుడు, కుబేరుడు, వీరందరూ వారు పాలించే దిక్కుల్లోనే నిలబడ్డారు. అడుగు దత్తాత్రేయుడు, ఆ వైపు విశ్వామిత్రుడు, ఇటు ఈశాన్యమూలన ఈశానుడు. వీరందరూ ఆ ప్రక్కనే మరో స్తంభం మీద ఉన్న శివపార్వతులను చూస్తున్నారు. శివపార్వతులిద్దరూ ముత్యాల భాషికాలను ధరించారు. శివుడు పార్వతి పాణిగ్రహణం చేస్తున్నాడు. ఎంత అందంగా ఉన్నది పార్వతి! చక్కగా కుచ్చులు పెట్టి జడవేసింది. ముచ్చటైన పాలం మీద దోసగింజంత తిలకం ధరించింది. ఆ తిలకానికి ఇరువైపులా ముంగురులు ముచ్చట్లు చెప్పుకుంటున్నాయి. వలిపంపు పయ్యద ధరించింది. ఎడమచేత లీలాపుష్పం. ఆమె కుడిచేయి శివుడి ఎడమచేతిలో ఉన్నది. తనివి తీర పతిని చూడాలని కోరిక. తల పైకెత్తి చూస్తే అందరూ ఏమనుకుంటారు? చూడకుండా ఉండడం తనకు చేతగాదు. ఆ అన్నులనున్న తల వంచి ఉన్నట్లే ఉన్నది, కానీ అది నిజం కాదు. కొద్దిగా తల పైకెత్తి ఓరగంట పతిని చూస్తున్నది. ఆయన తన చీపితనాన్ని చూచి ఏమనుకుంటాడు అనే శక్తి. ఏం, ఆయన తన వైపు చూస్తూనే ఉన్నాడుగా, మరి తాను చూస్తే తప్పేమిటి? ఇలాంటి ముగ్ధభావాలెన్నో ఆ కంటిపాపల్లో గోచరిస్తున్నాయి. ఇక ఈశ్వరుడు క్రేజంత పార్వతిని చూస్తున్నాడు.

0: తనను కోరికను కొనలు జరుగుతుంటే పార్వతి చేతిని మెల్లగా బూటితో గిల్లుతున్నట్లున్నది. కళ్యాణమైనా ఇంకా వీళ్ళందరూ వెళ్లరేమీ అని అనుకుంటున్నాడేమో అది గ్రహించి బృహస్పతి తల ప్రక్కకు తిప్పుకొని పోబోతున్నాడు. సుగంధాలు తల్లి పార్వతి చిరుచెట్టెలు తిరిగి చూస్తూ నవ్వుకుంటూ వెళుతున్నారు. అరుగు, ఈ శిల్పం ఒక అద్భుత కళాఖండం, రసప్లావిత మహాకావ్యం.
1: ఈ మండపానికి పక్కనే లతా మండపం ఉన్నది. ఇక్కడ 24 స్తంభాలున్నాయి. ఈ స్తంభాలకు 4 వైపులా మన ఊహ కన్నని లతా శిల్ప చిత్రాలున్నాయి. దేనికది భిన్నమైన శిల్పం. ఈ శిల్ప చిత్రాల నమూనాలే నేడు స్త్రీలు ధరించే లేపాక్షి చీరల మీద గోచరిస్తాయి. ఈ కళ్యాణ మండపాని కింది భాగంలో ఉయ్యాల మండపం ఉన్నది. ఈ మండపానికి ముందు అదిగో సీతమ్మ పాదం. జటాయువు రావణుడితో పోరాడుతున్నప్పుడు సీత రథాన్ని దిగి తన శక్తి స్వరూపాన్ని ప్రదర్శించినదట. అప్పుడు కుడిపాదం కూర్మాద్రి మీద, ఎడమపాదం పెనుకొండ మీద ఉంచిందట. తర్వాత ఆమె అంతర్ధానమై మాయా సీతను రథం మీద ఉంచిందట. ఆమె పాదచిహ్నంలో అన్ని కాలాల్లోనూ 4 నీళ్లుంటాయి. ఆ నీటిని తీసేస్తే తిరిగి కొన్ని క్షణాల్లో అక్కడ నీరుంటుంది. మరి ఆ నీరెక్కడి నుంచి వస్తుందో ఊహ కన్న విషయం. ఇక ఇక్కడి నుంచి స్వామివారి గర్భగుడి ముందున్న రంగమండపంలోకి వెళ్దాం. ఈ మండపానికి నర్తన మండపం అని పేరు. ఈ నర్తన మండపం శిల్ప చిత్రకళల మధుర సంగమం. మండప మధ్య భాగంలో వలయాకారంగా స్తంభాలు నిలిచి వాటిపై మనుష్య ప్రమాణంలో దేవతామూర్తులను ప్రదర్శించారు. రంభరూపు ఒక స్తంభం మీద ఉన్నది. ఆమె కాలికి అందలు ధరించింది. నాట్యానికి అనువైన వస్త్రధారణం చేసింది. పెద్ద తెర వేసింది. వివిధ భంగిమలను ప్రదర్శిస్తూ నాట్యం చేస్తున్నది. ఆ నాట్యం తిలకిస్తున్న దేవతలు ప్రవచించారేమో. అడుగో నటరాజు తాండవానికి సిద్ధపడుతున్నాడు. చివరి పక్కన పార్వతి సరే కానివ్వండి అన్నట్లు చూస్తున్నది. మరొక చోట దత్తాత్రేయుడు తాళం చేస్తున్నాడు. సూర్యుడు పశ్చిమ దిక్కున ముఖవీణను ధరించాడు. చంద్రుడు తూర్పున చల్లగా తిలకిస్తున్నాడు. అంటే తాండవానికి ఉత్తమ కాలం పూర్ణిమ అని అర్థం. దేవతలు వివిధ వాద్యాలను పలికిస్తున్నారు. శివుడు జగదంబ ముందు తాండవం ప్రారంభించాడు.

నటరాజు రాజ్యాన్ని తిలకించాంగా అటు నైరుతి మూల ఒక స్తంభం మీద శిల్పాన్ని చూడండి. శివుడు భిక్షాటనీశ్వరుడై అన్నపూర్ణ ఇంటి ముందు నిలచి

0: దిక్షాం దేహి అన్నాడు. ఆ సమయంలో పార్వతి స్నానం చేస్తున్నది. ఈశ్వరుడి కంఠం వినిపించింది. వెంటనే వస్త్రాన్ని అడ్డదిడ్డంగా ధరించి అర్ధనగ్రంగా తలుపు పక్క నిలబడి వెలుపలికి చెయ్యి చాచి భిక్షా పాత్రలో భిక్ష వేసింది.
1: అటు ఈశాన్యంగా నిలిచిన స్తంభాల్లో ఒకదానికి ఆకాశ స్తంభం అని పేరు. అది నేలను తాకదు, అట్లని వేలాడుతూ కదలుతూ ఉండదు. అన్ని స్తంభాల వలె అతి దృఢంగా ఉన్నది. ఈ స్తంభం కూడా నాట్యం చేయి సంకల్పించినదేమో. ఆ విధంగా నేల తాకక నిలబడడం ఒక నాట్యభంగిమేమో. ఈ నాట్యమండపం ఉపరితలాన్ని చూస్తే రకరకాల రంగులతో తీర్చిదిద్దిన చిత్రలేఖనాలు కనిపిస్తాయి. ఆనాడు చిత్రించిన ఆ బొమ్మలు ఈనాటికి చెక్కు చెదరక ఆకర్షణీయంగా ఉన్నాయి. అదిగో శివుడు రావణుడికి ఆత్మలింగాన్ని ఇస్తున్న దృశ్యం. ఓ, అది అతనికి దక్కకుండా చేయడానికి దేవతల ప్రయత్నాలు. చివరకు విఘ్నేశ్వరుడి యుక్తి మూలంగా ఆ కార్యాన్ని నెరవేర్చుకున్నారు దేవతలు. మరొకవైపు కిరాతార్జునీయ కథ చిత్రించబడి ఉంది. దాని ప్రక్కన పార్వతీ కళ్యాణం. ఆ చిత్రాల్లోని వ్యక్తులు ధరించిన వస్త్రాలు ఎన్ని రకాలు చెప్పలేము. స్త్రీల శిగలు, వారు ధరించిన రవికలు, చేతి గాజులు, అన్నీ దేనికది ప్రత్యేకమైన సౌందర్యాన్ని జలజలా కురుస్తున్నది. ఇక గర్భాలయ మండపంలో ప్రవేశిద్దాం. లోపల అడుగు పెట్టగానే మనకు కుడివైపు స్తంభం మీద దుర్గాదేవి గంభీర రూపంతో సాక్షాత్కరిస్తుంది. ఈ ఆలయంలో ఆ తల్లికే ప్రధానంగా పూజలు జరుపుతారు. లేపాక్షి ప్రజలు ఈ ఆలయాన్ని దుర్గగుడి అని పిలుస్తారు. ఎడమచేతి వైపు స్తంభం మీద ఒకవైపు పాంచాల జాతి పురుష విగ్రహం. ఎంతో నిండుగా సంపూర్ణంగా కనిపిస్తాడు ఆ పురుషుడు. అతన్నే వాస్తు పురుషుడు అని అంటారు. అటువైపు ఒక స్త్రీ ప్రతిమ, ఆమె పద్మిని జాతి స్త్రీ. ఆ రూపురేఖల్లో, ఆ విలాస విభ్రమాల్లో యవ్వనం దిరిశన పువ్వై నిండుగా వికసించింది. అటు తూర్పుగా విద్యాగణపతి ఉన్నాడు. ఆయనకు ప్రక్కన పాపనాశేశ్వరుడు కనిపిస్తాడు. ఆ శివలింగం విష్ణుపీఠమైన పద్మం మీద ఉన్నది. ఆయనకెదురుగా మరొక మందిరంలో రఘునాథుడు శివపీఠమైన పానవట్టం మీద నిలిచి ఉన్నాడు. పాపనాశేశ్వరుడి మందిరానికి ప్రక్కన అగస్త్యుడు తపస్సు చేసిన గుహ ఉన్నది. ఈనాడు దాన్ని మూసివేశారు. స్వామివారి శయన మందిరం ఆ ప్రక్కదే. అక్కడి నుంచి ప్రదక్షిణం చేసి పశ్చిమానికి వస్తే రామేశ్వర హనుమల్లింగాలు ఉన్నవి. శ్రీరాముడు హనుమంతుడు ప్రతిష్ఠించిన వట ఆ శివలింగాలు. ఇక మండప మధ్యభాగంలో ఉత్తరాభిముఖుడై వీరభద్రుడు దక్షాధ్వర ధ్వంసం చేసి శాంతించిన వీరభద్రుడుగా కనిపిస్తాడు. ఈ గర్భాలయ మండప ఉపరితలం మీద చిత్రింపబడిన వీరభద్రుడి రూపం చూస్తే శరీరం జలగరిస్తుంది. ఆ వీరభద్రుడి పాదాల కంట విరుపడిన అడుగు అంజలించి ఆ స్వామిని స్తోత్రం చేస్తున్నాడు. మనము ఆ స్వామిని పూజించి వెళ్దాం. ఇదే లేపాక్షి. సర్వవిధ చిత్ర శిల్పకళా కల్పవృక్షమే ఈ లేపాక్షి.
2: లేపాక్షి రూపకం విన్నారు. రచన శ్రీ జేవి సుబ్బారాయుడు. ఇందు శ్రీ సి రామ్మోహన్ రావు, కుమారి బీబీ కనకదుర్గా పాల్గొన్నారు. గాయని గాయకులు కుమారి వినిమూరి లక్ష్మి, కుమారి శ్రీరంగం గోపాలరత్నం, శ్రీ మల్లిక్, శ్రీ బాలమురళీకృష్ణ. సమర్పణ శ్రీ పిఆర్ రెడ్డి.
3: గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందించిన కార్యక్రమాల్లో లేపాక్షి రూపకం మీరింతవరకు విన్నారు. సమర్పణ శ్రీ పిఆర్ రెడ్డి, పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. బాలరాజు కథా చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట వింటారు. ఆరుద్ర గీత రచన.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరీ, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు నిన్ను చూడాలని చిత్రం నుంచి హరిహరన్ మహాలక్ష్మి బృందం పాడిన పాట వింటారు. గీత రచన విఎస్ మూర్తి.

0: ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు నా మనసిస్తారా చిత్రం నుంచి రాజేష్ సునీత పాడిన పాట వింటారు. ఈఎస్ మూర్తి గీత రచన.

0: రేపటి గుర్తు చేసుకుందాం కార్యక్రమాల్లో, మళ్ళీ కలుసుకుందాం. ఆకాశవాణి, సమయం 12 గంటలు కావస్తోంది. కొంచెం సేపట్లో హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే లవ్లీ నిగమ్.

లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటారు. ముందుగా కుమారి 21F చిత్రం నుంచి ఆజిన్ నిసార్ పాడిన పాట వింటారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, శ్రీమణి అనంత శ్రీరామ్ సాహిత్యం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం. డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరీ. అనంతరం జానపద గరగ నృత్యం, శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఇప్పుడు ఎండ తీవ్రతకు గురికాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు. ఈ ఎండాకాలంలో బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మనతో పాటు గొడుగు లేదా టోపీ లేకపోతే రుమాలు తలకు చుట్టుకొని వెళ్లాలి. మనతో పాటు తప్పనిసరిగా మంచినీళ్ల సీసా తీసుకుని వెళ్లాలి. ఎండలకు శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు పోతుంది కాబట్టి ఎక్కువగా ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరి నీళ్లు, బార్లీ నీళ్లు, గ్లూకోజ్ నీళ్లు ఇవి తీసుకుంటూ ఉండాలి. అలాగే వదులైన తెల్లని లేదా లేత రంగు కాటన్ నూలు వస్త్రాలు ధరించాలి. అవసరం అనుకుంటేనే బయటకు వెళ్ళాలి. పిల్లలను వృద్ధులను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. మంచినీళ్లు ఎక్కువగా తాగిస్తూ ఉండాలి. బయట నుంచి వచ్చిన వెంటనే చల్లటి నీళ్లు తాగకూడదు. ఏసీ గదిలోకి వెళ్లకూడదు, ఎందుకంటే మన శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత సామాన్య స్థితికి వచ్చే వరకు ఒక 5 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. ఆ తరువాతే మంచినీళ్లు తాగాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే ఎండ వేడి నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
2: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
2: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
2: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
2: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
2: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
2: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
2: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
2: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

మీరు ఇంతవరకు విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 12:30 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలీవ్ వింటారు.

0: వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార ఉత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2026లో భాగంగా 5 రోజుల వ్యవసాయ కార్యవర్గపు అంతర్జాతీయ సదస్సు ఈరోజు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ప్రారంభమవుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ 165వ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఇక వార్తలు వివరంగా. పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. కేబినెట్ మంత్రులుగా దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్, అశోక్ కిర్తానియా, నిసిత్ ప్రామాణిక్, సుధీరామ్ తుడు ప్రమాణం చేశారు.
1: আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব।
0: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2026లో భాగంగా 5 రోజుల వ్యవసాయ కార్యవర్గపు అంతర్జాతీయ సదస్సు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈరోజు ప్రారంభమవుతుంది. బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, ఇరాన్, ఇండోనేషియా, మలేషియాతో సహా 21 దేశాలకు చెందిన వ్యవసాయ మంత్రులు, సీనియర్ అధికారులు, శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు ఈ 5 రోజుల సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సు జూన్ 13వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ సదస్సు 2 దశలు నిర్వహిస్తారు. ఈ రోజు నుండి జూన్ 11వ తేదీ వరకు జరిగే మొదటి దశ సమావేశంలో ఆహార భద్రత, స్మార్ట్ ఫార్మింగ్, వాతావరణ మార్పులు, రైతుల సంక్షేమం వంటి కీలక అంశాలపై సీనియర్ అధికారులు సాంకేతిక చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా ఇండోర్లోని రూరల్ హాట్ బజార్లో ఒక ప్రత్యేక వ్యవసాయ ప్రదర్శనను కూడా ఏర్పాటు చేశారు. 2వ దేశ సమావేశంలో ప్రపంచ స్థాయి వ్యవసాయ సహకారం, విధానపరమైన అంశాలపై చర్చిస్తారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 165వ జయంతిని పురస్కరించుకుని ఈరోజు పోచిషే బోయిషాక్ను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శాంతినికేతన్, విశ్వభారతి విశ్వవిద్యాలయం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వ్యాప్తంగా ప్రధాన వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్కు ఘనంగా నివాళులర్పించారు. గురుదేవ్ ఠాగూర్ చేసిన సేవలు సాహిత్య రంగానికి అతీతంగా విస్తరించాయని ఉపరాష్ట్రపతి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఠాగూర్ను ఒక మార్గదర్శక ఆలోచనపరుడు, కళాకారుడు, విద్యావేత్తగా ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. ఆయన రచనలతో భారత నాగరికత గొప్పతనాన్ని, మానవత్వపు సార్వత్రిక విలువలను ప్రతిబింబిస్తూ సమాజంపై తమదైన ముద్ర వేశారని ఉపరాష్ట్రపతి అన్నారు. ఠాగూర్ అసాధారణ ప్రతిభ కలిగిన రచయిత అని, విశ్వకవి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఠాగూర్ ఒక విశిష్ట తత్వవేత్తగా, విద్యావేత్తగా, కళాకారుడిగా భారతదేశ నాగరికతకు కళాతీత స్వరంగా నిలిచారని అన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 165వ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేశారని రక్షణ మంత్రి సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. భారతదేశపు గొప్ప నాగరికత, సాంస్కృతిక విలువలను అరుదైన ప్రతిభతో ప్రపంచానికి ఠాగూర్ పరిచయం చేశారని ఆయన అన్నారు. మానవాళికి శాంతి, సామరస్యం, మానవ ఐక్యత అనే విశ్వజనిన సందేశాన్ని ఠాగూర్ అందించారని పేర్కొన్నారు. సాహిత్యం, సంగీతం, తత్వశాస్త్రం ద్వారా స్వాతంత్ర్య స్ఫూర్తికి ఠాగూర్కు సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చారని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఠాగూర్ కళాతీత రచన గీతాంజలి మానవాళికి ఆధ్యాత్మికతకు కొత్త దిశను చూపిందని, అలాగే జన గణ మన జాతీయ సమగ్రతకు, గౌరవానికి, ఆత్మగౌరవానికి గొంతుకుగా నిలిచిందని ఆయన కొనియాడారు. మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. మహారాణా ప్రతాప్ అకుంఠిత ధైర్యానికి, అచంచలమైన గర్వానికి ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. స్వాతంత్ర్యం, ఆత్మగౌరవం, త్యాగానికి మహారాణా ప్రతీప్ స్ఫూర్తి అని, ఆయన తన జీవితంలోని ప్రతి క్షణాన్ని, మాతృభూమి, సంస్కృతిని పరిరక్షించడానికి అంకితం చేశారని అమిత్ షా చెప్పారు. మహారాణా ప్రతాప్ సాటిలేని శౌర్యం, మాతృభూమి పట్ల ఆయనకున్న భక్తి ఈనాటికి ప్రతి భారతీయుడి హృదయంలో దేశభక్తి జ్వాలను రగిలిస్తూనే ఉంటుందని చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద రేట్ ఏఐ

0: న్యూస్ అండ్ స్కోర్ హెచ్ఓడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరెజ్ మెకిన్నా ఈ రోజు నుండి ఈ నెల 15వ తేదీ వరకు భారత్లో పర్యటిస్తారు. ఢిల్లీలో రేపు నిర్వహించే ఒక కార్యక్రమంలో మెకిన్నా పాల్గొంటారు. సోమవారం రోజు ఫోరం ఆఫ్ ఇండియన్ ఫుడ్ ఇంపోర్టర్స్ అసోచామ్ నిర్వహించే వ్యాపార కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటారు. ఈ నెల 12వ తేదీన వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో ఆయన సమావేశమై సిఐఐ అలాగే సిఐఐ వార్షిక వ్యాపార సదస్సు 2026 నిర్వహించే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం భారత్ చిలీ సంయుక్త వ్యాపార ప్రతినిధుల సమావేశానికి హాజరవుతారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మన దేశం కంటే తలసరి జీడిపి గణనీయంగా ఎక్కువగా ఉన్న అభివృద్ది చెందిన దేశాలతో గత 4 ఏళ్లలో భారత్ 8 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని జనవరి 30వ తేదీన గోయల్ ప్రకటించిన నేపథ్యంలో ఈ పర్యటన జరుగుతోంది. జాతీయ న్యాయ సేవల అథారిటీ నల్సా 2026 సంవత్సరానికి గాను 2వ జాతీయ లోక్ అదాలత్ ను ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. నల్సా సభ్య కార్యదర్శి సంజీవ్ పాండే మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యం కేంద్రీకృత వ్యవస్థల ద్వారా వివాదాలను పరిష్కరించడం కోర్టులపై భారాన్ని తగ్గించడం ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. హైకోర్టులు జిల్లా కోర్టులు ట్రిబ్యునల్స్ వినియోగదారుల ఫోరంలు శాశ్వత లోక్ అదాలత్లతో సహా పలు స్థాయిల్లో జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహిస్తామని తెలియజేశారు. లోక్ అదాలత్లో క్రిమినల్ రాజీపడదగిన కేసులు చెక్ బౌన్స్ కేసులు బ్యాంకు రికవరీ వివాదాలతో సహా అనేక రకాల వివాదాలను స్వీకరిస్తారని తెలిపారు. కాగా 2023 నుండి 2025 మధ్య 12 జాతీయ లోక్ అదాలత్లను నిర్వహించగా వాటిలో 26 కోట్ల కేసులు పరిష్కారమయ్యాయని వెల్లడించారు. లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణిని తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ప్రభుత్వం నియమించింది. అలాగే ఆయన సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా కూడా పనిచేస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 30వ తేదీతో జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం ముగిసిన తర్వాత ఆయన బాధ్యతలు చేపడతారు. మరోవైపు వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ను తదుపరి నావికాదళ అధిపతిగా ప్రభుత్వం నియమించింది. వైస్ అడ్మిరల్ స్వామినాథన్ ప్రస్తుతం వెస్ట్రన్ సేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత నావికాదళంలోని కీలక పదవుల్లో విస్తృతమైన కార్యాచరణ వ్యూహాత్మక సిబ్బంది నిర్వహణ అనుభవంతో పాటు అడ్మిరల్ స్వామినాథన్ దాదాపు 4 దశాబ్దాలకు పైగా నావికాదళంలో విశిష్ట సేవలు అందజేశారు. న్యూఢిల్లీలో ఈ ఏడాది జనవరిలో జరిగిన 16వ భారత్ ఈయు శిఖరాగ్ర సమావేశం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఊతమిచ్చిందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన యూరప్ దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ భారత్ ఈయు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు విజయవంతంగా ముగియడం, భద్రతా రక్షణ భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేయడం, మొబిలిటీపై సహకారం కోసం సమగ్ర ప్రణాళికను రూపొందించడం వంటి పరిణామాలు ఇండో ఈయు సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని సూచిస్తున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో 2030 దిశగా భారత్ ఈయు సంయుక్త సమగ్ర వ్యూహాత్మక ప్రణాళిక అంశాన్ని కూడా ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2 రోజుల పాటు జరిగిన ఇండియన్ ఓషన్ డైలాగ్ నిన్న న్యూఢిల్లీలో ముగిసింది. పరివర్తన చెందుతున్న ప్రపంచంలో హిందూ మహాసముద్ర ప్రాంతం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరిగింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని కీలక పరిణామాలు ఎదురవుతున్న సవాళ్లపై చర్చించడానికి ఐఓఆర్ఏ సభ్య దేశాలు సీనియర్ అధికారులు విధాన రూపకర్తలు నిపుణులు ఈ సదస్సులో పాల్గొన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2026లో భాగంగా 5 రోజుల వ్యవసాయ కార్యవర్గపు అంతర్జాతీయ సదస్సు ఈరోజు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ప్రారంభమవుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ 160వ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, లలిత గీతాలు వింటారు. ఈనాటి లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి సిహెచ్ కుసుమకు

మీరింతవరకు లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి సిహెచ్ కుసుమకుమారి గానం చేసిన లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రగీతాలు వింటారు. ముందుగా తకిట తకిట చిత్రం నుంచి సత్యం పాడిన పాట వింటారు. బేబో శశి సంగీతం, భాస్కర భట్ల రవికుమార్ సాహిత్యం.

ശാന്തി.

మీరు ఇంతవరకు విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంలో కోర్టుల సదుపాయాల అవసరంపై దృష్టి సారిస్తున్నట్లు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు సామాజికవేత్త గోపాలకృష్ణ గోఖలే జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. మాదక ద్రవ్యాల నివారణపై గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించారు.

0: వార్తల్లోని వివరాలు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంలో కోర్టుల సదుపాయాల అవసరంపై దృష్టి సారిస్తున్నట్లు రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన 10 కోర్టుల భవన సముదాయాన్ని ఆమె ఈరోజు ప్రారంభించారు. అనంతరం నూతన కోర్టు హాళ్లు, ఆధునిక సదుపాయాలను న్యాయమూర్తులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ మాట్లాడుతూ,
1: ఇట్ వుడ్ ఇన్ష్యూర్ దట్ జస్టిస్ పర్కులేట్స్ టు వన్ అండ్ ఆల్ హూ ఇస్ ఇన్ నీడ్ ఆఫ్ ఇట్. అవర్ డిజిటలైజేషన్ ఇట్ ఈస్ ఆఫన్ నౌ quoted as if they are alien subjects. No, they are no longer alien to us. They have become very much a part of our system. This is something we have to get used to. I would like to emphasize the importance of technology.
0: ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల ఆలయంలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ ఉదయం ద్వారకా తిరుమల ఆలయంలో స్వామివారిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం 12 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్ ను, 12 కోట్ల రూపాయలతో నిర్మించిన మండపాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం కొండపై ఉన్న శివాలయంలో 4 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన 5 అంతస్తుల రాజగోపురాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విశాఖపట్నంలోని కైలాసగిరి కొండపై ఏర్పాటు చేసిన త్రిశూలం, డమరుకం నిర్మాణాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కైలాసగిరిని మరింత అభివృద్ది చేస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నం, విజయవాడలో మెట్రో ఏర్పాటుకు కేంద్రం మరోసారి సర్వే చేయిస్తుందని తెలిపారు. మెట్రో రైలు ఏర్పాటు ద్వారా ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయని మంత్రి నారాయణ పేర్కొంటూ,
2: విశాఖపట్నంలో అనేక వర్క్స్ టేకప్ చేసింది, వాటిలో ముఖ్యంగా ట్రాఫిక్ జామ్స్ అవుతుంది. ఈ ట్రాఫిక్ సమస్య అనేది అన్ని దేశాల్లో ఉంది. ఈ సమస్యను వీలైనంత తగ్గించడం ప్రభుత్వం బాధ్యత. అందుకనే VMRDA ఆల్రెడీ 15 రోడ్లని వైడన్ చేయడానికి యాక్చువల్గా టేకప్ చేసి, అందులో 7 రోడ్లు యాక్చువల్గా భోగాపురం ఎయిర్పోర్ట్ వేయడానికి కండిషన్ లేకుండా ఉండడానికి 7 రోడ్లు టేకప్ చేసింది. అందులో 3 రోడ్లు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి.
0: ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, సామాజికవేత్త, భారత జాతీయ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోపాలకృష్ణ గోఖలే జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. 1866 మే 9వ తేదీన మహారాష్టలోని రత్నగిరి జిల్లా కోట్లక్లో జన్మించిన ఆయన 1889లో భారత జాతీయ కాంగ్రెస్లో ప్రవేశించారు. అతి తక్కువ కాలంలోనే 1905లో మితవాదుల ప్రాబల్యం వహించిన భారత జాతీయ కాంగ్రెస్లో ప్రముఖ పాత్ర వహించారు. 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని ఏర్పాటు చేశారు. 1902 నుండి 1915 వరకు భారత శాసనమండలి సభ్యులుగా కొనసాగిన గోఖలే 1915 ఫిబ్రవరి 19వ తేదీన ముంబైలో కన్నుమూశారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నషాముక్త్ భారత్, మాదక ద్రవ్యరహిత భారతదేశం వైపు అనే ఇతివృత్తంతో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వాకథాన్ 2026ను ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అహంతేమ్ శాంతాసింగ్ ప్రారంభించారు. మంగళగిరిలోని ఎయిమ్స్ నుంచి ప్రారంభమైన ఈ అవగాహన ర్యాలీ మంగళగిరి బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం సెంటర్ వరకు సాగింది. అనంతరం డ్రగ్స్కు వ్యతిరేకంగా విద్యార్థుల ఫ్లాష్ మ్యాబ్ కిట్స్తో ప్రజలకు అవగాహన కల్పించారు. ఆకాశవాణి ఏర్పడి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్వరసంధ్యా సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని విజయవాడ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ జనరల్ ఎం సోమేశ్వరరావు తెలిపారు. ఆకాశవాణిలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఆకాశవాణి 90 వసంతాలను పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రేపు సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత కళాకారులు సర్వేపల్లి సిస్టర్స్, యుగళగానం, పసుపులేటి అయ్యప్పస్వామి బృందం నృత్య ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. అలాగే ఆకాశవాణి విజయవాడ కేంద్రం నిర్వహించిన వ్యాసరచన వక్తృత్వ పోటీలో గెలుపొందిన విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేయనున్నట్లు విజయవాడ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ జనరల్ ఎం సోమేశ్వరరావు తెలియజారు.

0: చేస్తూ
1: క్యాలెండర్ రేడియో అనేది 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాక్థాన్ ఆన్ 19th ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమం మెంట్ ఫర్ హెల్త్, హెల్త్ ఫర్ ఆల్ అనే నినాదంతో వెళుతున్నాం. అది నాట్ ఓన్లీ హెల్త్, ఇట్ ఇండికేట్స్ యూనిటీ అండ్ డిసిప్లిన్ ఆల్సో. అందరికీ చేరువ అవ్వాలని, పబ్లిక్ మేము మమేకం అవ్వాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా రేడియోలో విజయవాడలో స్టార్ట్ చేసి బెంజ్ సర్కిల్ వరకు వాక్థాన్ నిర్వర్తించాలని మేము తలంచాం. దాంట్లో అందరూ పార్టిసిపేట్ చేయాలని మేము కోరుకుంటూ అందరికీ హెల్త్, యూనిటీ అండ్ డిసిప్లిన్ ఉండాలని ఆశిస్తాం. థ్యాంక్ యూ.
0: గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంలో 96.22% చిన్నారులకు 97.29% లక్ష్యాన్ని చేరుకుని ఏ ప్లస్ గ్రేడును ఆంధ్రప్రదేశ్ సాధించిందని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ సూర్యకుమారి వెల్లడించారు. రాష్ట సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆమె నిన్న మాట్లాడుతూ పాలు, గుడ్లు, బాలామృతం వంటి పోషకాహార పదార్థాలను సమయానికి సరఫరా చేయడం, నిరంతర పర్యవేక్షణ చేపట్టడం వల్ల 5 ఏళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపం, తక్కువ బరువు సమస్యలు గణనీయంగా తగ్గాయని చెప్పారు. పోషన్ ట్రాకర్లో వివరాలను ఖచ్చితంగా నమోదు చేయించాలని కలెక్టర్లకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాలను కేవలం పౌష్టికాహార కేంద్రాలుగానే కాకుండా చిన్నారులకు ఆహ్లాదకరమైన విద్యను అందించే ప్రీ స్కూళ్లుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అనంతపురం నగరంలో అన్ని డివిజన్లలో ఎటువంటి అంతరాయం కలగకుండా తాగునీటి సరఫరా కొనసాగుతోందని నగరపాలక సంస్థ ఎస్సీ రాజశేఖర్ తెలిపారు. అనంతపురంలో తాగునీటి సరఫరాపై పాత్రికేయుల సమావేశం ఈరోజు నిర్వహించారు. నగరంలో బూస్టర్ పంపులను ఏర్పాటు చేసి రిజర్వాయర్ నుంచి నగరంలో ఉన్న నీటి ట్యాంకులకు నీటిని సరఫరా చేస్తున్నట్లు ఎస్సీ రాజశేఖర్ తెలియజేస్తూ,
2: ఎక్స్టెన్షన్ ఏరియాస్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోకి కూడా నిర్విరామంగా సమృద్ధిగా నీరు డైలీ ఇచ్చే ఏరియాలో డైలీ ఇచ్చాం. ఆల్టర్నేట్ డేస్లో ఇచ్చే ఏరియాలో 13 డివిజన్లను డైలీ కింద మార్చాం. చిన్న తక్కువ పాటి ఖర్చుతో చేసేసాం మేము. ఇంతేకాకుండా ఇంకా కొన్ని చోట్ల బూస్టర్ పంప్ సెట్లు ఏర్పాటు చేస్తున్నాం. నీటి ఎద్దడి అనేది 99% నగరపాలక సంస్థకు ఈ సంవత్సరం ఉండదు అని నేను ఘంటాపథంగా చెప్పగలను.
0: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరగనుంది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ క్రికెట్ స్టేడియంలో ఈ రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను ఈ నెల 18వ తేదీన ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. కళ్యాణోత్సవం, ఊంజెల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను ఈ నెల ఇరవై ఒకటవ తేదీన శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటాను, వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను ఈ నెల 23వ తేదీన అందించనున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంలో కోర్టుల సదుపాయాల అవసరంపై దృష్టి సారిస్తున్నట్లు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ప్రారంభించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వాహ్.

0: చిక్కుకున్నాడు.
1: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
0: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: వనితవాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితవాణి కార్యక్రమంలో ముందుగా వెలితి కథానిక వింటారు. సమర్పణ శ్రీమతి ఆన్రాజు పద్మజ. వినండి వెలితి కథానిక.
3: ప్రియన్, పెద్దయ్యాక ఏమవుతావు? ప్రశ్నిస్తోంది శ్యామల 7 ఏళ్ల ప్రియన్ని. తన కొడుకుని పిన్ని అడిగిన ఆ ప్రశ్న వినగానే ఒక క్షణం డాక్టర్ గగన్కి తన చిన్నతనం గుర్తొచ్చింది. కొడుకేం సమాధానం చెబుతాడా అని మనసులో ఆతృత పడుతూనే మౌనంగా చూస్తున్నాడు. నాన్నమ్మ, నేను పెద్దయ్యాక పెద్ద రైతునవుతా అంటూ హుషారు నిండిన కంఠంతో చెప్తుంటే గతుక్కుమంది శ్యామల. కానీ డాక్టర్ గగన్ గుండె నిండా ఆ క్షణం ఓ సంతోష కెరటం నింగికెగిసింది. తను రైతు అవుతాడో ఇంకేమవుతాడో కానీ రొటీన్గా లేని సమాధానం అదో హాయినిచ్చింది. కనుల ముందు తన చిన్నతనమంతా రీలులా కదలాడింది. అమ్మా నాన్నలిద్దరూ చిన్నప్పటి నుండే నువ్వు పెద్ద డాక్టర్ అవ్వాలి అంటూ ప్రతిరోజు అంటుంటే అదే మంచిది కాబోలు అని తను తప్పిస్తూ పసివయసులోనే పడిన ఆ ముద్ర పచ్చబొట్టైపోయింది. వయసు చదువు పెరిగిన తరువాత ఆలోచన ఎందుకో ఫారెస్ట్ సర్వీస్లో చేరాలనే కోరిక. కానీ ఆ కోరికని రేగనీయకనే పచ్చబొట్టు తనలో ఇమిట్ చేసుకుంది. ఆ రోజు తనకింకా జ్ఞాపకం. ఇంటర్మీడియట్లో చేరే ముందే తన ఆకాంక్షని ఇంట్లో తెలపగానే అమ్మ సునంద పెద్ద రద్దాంతమే చేసింది. ఏంటి కన్నా, డాక్టర్ అవ్వకుండా ఆ అడవుల్లో పడి తిరుగుతావా అంటూ. అమ్మా, అడవుల్లో పడి తిరగడం కాదమ్మా, ఉద్యోగం అంటే అదొక్కటే ఉండదు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు గగన్. అసలు నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది గగన్? అనునయంగా అని తండ్రి సుదర్శన్ అడిగాడు. ఆ మాటతో ఓ ఆశాకిరణం గగన్ మనస్సులో తళుక్కుమంది. నాన్న అర్థం చేసుకుంటారు అని. అందుకే ఉత్సాహంగా చెప్పాడు, నాన్న భారతదేశంలో అడవుల శాతం బాగా తగ్గిపోతుందని చదువుకున్నా తెలుసుకున్నా. ఇవి పెరగాలంటే ఆ మార్గంలో వెళ్ళి నా వంతు ప్రయత్నం నేను చేస్తానన్నా అనగానే అది సవాళ్లతో కూడిన దారి. చూస్తూ చూస్తూ ఆ దారిలోకి ఎలా వెళ్తావు, మేమెలా పంపుతాం? అయినా నీ చిన్నప్పటి నుండి నిన్ను డాక్టర్ని చేద్దామని మా ఆశ గగన్, నీ ఇష్టం. నువ్వు మా ఆశ నెరవేర్చని కొడుకుగా మిగిలిపోతావా అంటూ నాన్న గద్గదికమవుతుంటే తనలోని కోరిక అలా అణగారిపోవడం కనిపిస్తోంది. ఒక ప్రక్క అమ్మ ఏడుపు గగన్ని తన కోరికకు పూర్తిగా దూరం చేసేసింది. హృదయంలో కోరిక నణచిన గగన్ని ఆ హృదయాన్ని బాగుచేసే కార్డియాలజిస్టుగా బాగుపడేంత పెద్దవాణ్ణి చేసేసింది. డిగ్రీ చదువుకున్న అమ్మకి తన మనసుకు విలువ ఇద్దామని ఎందుకనిపించలేదు? జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న నాన్న ఎందుకు వారి అభిప్రాయం నా మీద రుద్దారు? కుటుంబము సమాజములోని లోతు అప్పుడప్పుడే తెలుసుకుంటున్న ఆ దశలో అమ్మా నాన్నలు చెప్పింది కరెక్టే కదా అనుకున్నాడు. పైగా వీరి మాటలు బయట సమాజ స్థితిగతులు అన్నీ పెనవేసుకున్న బాంధవ్యంలా ఒకేలా కనుల ముందు నాట్యమాడుతుంటే జీవన నృత్య భంగిమలు ఇవే కాబోలు అనుకుని పచ్చని ప్రకృతితో మమేకమవ్వాలన్న తన కోరిక కుత్తుకపై ఓ భావజాల ఉక్కుపాదం మోపి కన్నవారి ఆశలకు కొడుకుగా ధరించాడు. మనిషిగా మధించి మనసుని వధించుకున్నాడు గగన్. ఓ డాక్టర్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు, ఎంతో అభివృద్ధి, అమృత వర్షిణిలా అమృత తన జీవితంలోకి రాక, ఇవన్నీ అంతా బాగుంది. కానీ తన మనసులో ఏదో వెలితి. అమృత పిల్లల పెంపకం విషయంలో ఆమె నిర్ణయం చెప్పడం బహుదానందం కలిగించింది. తనలోని వెలితిని నింపే మధురవాహినిగా తోచింది. గగన్, మన అభిప్రాయాలు పసివయసు నుండే పిల్లలపై రుద్దవద్దు. ఏది మంచి ఏది చెడు అనేది మాటలకే పరిమితం చేయక ఆచరణాత్మకంగా చూపు.

చెప్పాలి. ఇద్దరం ఎంత బిజీగా ఉన్నా అన్నీ కట్టిపెట్టి వారి ఎదుగుదల విషయంలో తల్లిదండ్రులుగా మన బాధ్యతకు ఏ లోపం రానియకూడదు. వారి శారీరక ఎదుగుదలకే కాక మానసిక ఎదుగుదలకు కూడా మనమే తోడ్పడాలి అంటూ కాబోయే తల్లిదండ్రులుగా అమృత పలుకులు వింటుంటే, సైక్రియాట్రిస్టుగా వర్క్ చేస్తున్న అమృతని తన జీవిత భాగస్వామిగా అమ్మా నాన్నలు ఎంపిక చేయడం ఆశీర్వాద బలంగా అనిపించింది గగన్కి. అంతలో అమ్మ అరుపులాంటి మాటలతో ఈ లోకంలోకి వచ్చి పడ్డాడు గగన్. ఆ జ్ఞాపకాలలో నుండి అదేమిట్రా బడుద్దాయ్, మీ అమ్మా నాన్నలిద్దరూ పేరుమోసిన డాక్టర్లైతే నువ్వు రైతు అవ్వడమేమిటి, హవ్వా నలుగురికి తెలిస్తే నవ్విపోతారు అంటూ బుగ్గలు నొక్కుంటూ దీర్ఘాలు తీస్తూ లోపల నుండి వచ్చింది సునంద. శ్యామల, నువ్వేమీ పట్టించుకోకు, వాడికేమీ తెలియదులే అంటోంది శ్యామలతో. అక్కాబావ వచ్చారని చూసిపోదామని అదే ఊళ్ళో ఉంటున్న శ్యామల వచ్చింది. ఇక అమ్మ వాళ్ళు 2 రోజులుండి వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ, అమ్మ కన్నా వాడి మనసులో ఆ ఆలోచనని తుడిపేయి అంటోంది అమాయకంగా. ఇప్పటికీ బయట నలుగురి గురించే ఆలోచిస్తున్న అమ్మది అమాయకత్వంగానే తీసుకున్నాడు గగన్. ఓ మనిషిగా తనను తాను జీవించడానికి ఆలోచించలేకపోతోంది అని లోన అనుకున్నాడే గాని అమ్మని తప్పు పట్టలేకపోయాడు. ఆమె అమ్మ మరి, ఆమె కోరిక అది. ఆమె ఆలోచనలు అక్కడితో ఆగిపోయాయి. మనిషిగా ఇలా ఆలోచించాలమ్మా అని తాను ఇప్పుడు చెప్పినా ఆ మనసుకి అర్థమవుతుందా? అందుకే వాగ్వివాదం పెంచక జాగ్రత్తగా ఉండండమ్మా అంటూ అనురాగంగా పలికాడు. మనవడిని మరోసారి గుండెకి హత్తుకొని ఆ ముద్దు మురిపాల జ్ఞాపకాలతో వారింటికి బయలుదేరారు సునంద, సుదర్శన్లు. కాలం గిర్రున 10 ఏళ్ళు తిరిగింది. ఈ కాలక్రమంలో ప్రియన్ ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చాడు. తల్లిదండ్రులిచ్చిన ప్రేరణ మాటలతో నువ్విలా ఉండాలి అలా ఉండాలి అంటూ మూస ధోరణిలా కాక వారు జీవిస్తున్న జీవన విధానాన్ని తన కనులతో ప్రత్యక్షంగా చూస్తూ పెరగడం ప్రియన్ని ఆత్మవిశ్వాస కళికగా తయారు చేశాయి. మధ్య మధ్యలో నాన్నమ్మ, కన్నయ్య బాబు అమ్మా నాన్నలిద్దరూ డాక్టర్లే, నువ్వు కూడా డాక్టరే అవ్వాలి అంటూనే ఉన్నా చిరునవ్వు నవ్వేవాడు ప్రియన్. నీట్లో సింగిల్ డిజిట్ ర్యాంక్ సాధించి తన సత్తా చాటాడు ప్రియన్. మీడియా చేస్తున్న ఇంటర్వ్యూలో, నా ఈ విజయానికి కారణం నా తల్లిదండ్రులు అని సగర్వంగా చాటాడు. మీరే విభాగంలో డాక్టర్ అవుతారు అని అడిగిన ఓ రిపోర్టర్కి, నేను అగ్రికల్చర్ తీసుకుని అందులో రాణించాలని నా ఆకాంక్ష అంటూ ఆనందంగా వెలిబుచ్చాడు. ఆ మాటలు వింటుంటే గగన్ అమృతల ఆనందానికి అవధుల్లేవు. వారు అనుకున్నటువంటి విధంగా జీవించి ప్రియన్ని ఇంతటి స్థాయికి తీసుకొచ్చినందుకు ఎంతో ఆనందపడ్డారు. ఇంతలో మరో రిపోర్టర్, అదేంటి మీకు మంచి ర్యాంక్ వచ్చింది కదా, తప్పనిసరిగా MBBS చేస్తే బాగుంటుంది, పైగా మీ తల్లిదండ్రులు 2 డాక్టర్లై ఎంతో సేవ చేస్తున్నారు, మీ ముందున్న ఈ అవకాశంతో మీరు డాక్టర్ అయితేనే కదా బాగుంటుంది అడిగింది. వెయిట్ మేడం, సేవ చేయాలంటే డాక్టరే అవ్వాలని లేదు కదా. నెక్స్ట్, నాకు పచ్చని మొక్కలంటే ఇష్టం, అందుకే అగ్రికల్చర్లో రాణించి సైంటిస్ట్ అయి మానవ జీవన వికాసానికి జీవ ప్రగతికి తోడ్పడే నూతన వంగడాలను సృష్టిస్తూ మనిషిగా ఎదుగుతా మనిషిగా బ్రతుకుతా, ఇది సేవ కాదంటారా అన్న ప్రియన్ మాటలకి కిమ్మనకుండా ఊరుకుంది రిపోర్టర్. ప్రియన్ మాటలకి గగన్ అమృతల కనుల వెంట ఆనంద బాష్పాలు జాలువారాయి. చెంపలను తాకిన ఆ నులువెచ్చని తడిలో ప్రియన్ని పెంచిన అనుభూతి స్మృతుల ధూళి అయి హృదయాన్ని తాకింది. అప్పుడప్పుడు డిబేట్స్ రూపంలో కొడుకుతో సంభాషించినవన్నీ కూడా గుర్తుకు వచ్చి ఎదో ఉప్పొంగింది. ప్రియన్ తన మనసుకు నచ్చిన అగ్రికల్చర్ చదివి వినూత్న రీతితో విభిన్న పద్ధతులతో మన్ను రేణువును ముద్దిడి పచ్చని ప్రకృతితో సహజీవనం చేస్తూ మానవ జీవన వికాసానికి తాను చెప్పినట్లుగానే ప్రగతి తోరణాలు కట్టి మనిషిగా ఎదిగాడు, మనిషిగా బ్రతుకుతున్నాడు. ఒకరోజు గగన్ అమృతలకు రాగాని పరిచయం చేశాడు ప్రియన్. అమ్మా, తానే డాక్టర్ రాగా, మీకు నచ్చితే మా పెళ్ళి అన్నాడు.

తను డాక్టరేనా అన్నారు ఇద్దరు ఒకేసారి ఆశ్చర్యంగా. ఆ తావులో అక్షణం నిశ్శబ్దం తరదాల్చింది. రాగాకి టెన్షన్గా ఉంది వారేమంటారోనని. ఎందుకంటే తాను డాక్టర్ అవడానికి కారణమైన ప్రియన్ని ఎప్పటి నుండో ఆరాధిస్తూనే ఉంది. ప్రియన్ని సోషల్ మీడియాలో ఫాలో అవుతూనే ఉంది. తనని కలిసి మనసులో అభిప్రాయం స్పష్టంగా తెలిపింది. పచ్చని మొక్కలతో ప్రియన్ ముచ్చటిస్తున్నప్పుడు తాను చేరేది. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ఆ క్రమంలోనే గగన్ అమృతల గురించి

0: స్పష్టంగా తెలిపింది. పచ్చని మొక్కలతో ప్రియన్ ముచ్చటిస్తున్నప్పుడు తాను చేరేది. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ఆ క్రమంలోనే గగన్ అమృతల గురించి కూడా పూర్తిగా అవగతమైంది రాగాకి. అందుకే ఆ కుటుంబం అంటే అంత ఆరాధన. ఇక ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ, ఆంటీ, అంకుల్, నేను డాక్టర్ అవ్వడానికి కారణం ప్రియన్ అని పలికింది. ఏం నాన్న, మాకు తెలియకుండా చదివించావా అన్నాడు గగన్. అసలు రాగా మాటే అర్థం కాకుండా ఉంటే నాన్న మాటకి మరింత అయోమయంలో పడ్డాడు ప్రియన్. ఇంతలో, నోనో అంకుల్, అలా కాదు. ఆ రోజు ప్రియన్ ఎంబీబీఎస్ వద్దని వెళ్లడంతో ఒక్క నెంబర్లో మిస్ అయ్యే నా సీట్ నాకు దక్కింది. నా కళ నెరవేరింది. నా తల్లిదండ్రులు ఇరువురూ సరైన వాద్యం అందని కారణంగా నా చిన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుండి నేను డాక్టర్ అవ్వాలన్న నా కలని మా బాబాయ్ నెరవేర్చారు. అయితే ఆ ఒక్క నెంబర్తో నేను సాధించగలిగాను. అది ప్రియన్ వల్ల. ఆ తర్వాత సోషల్ మీడియాలో ప్రియన్ని ఫాలో అవుతూ ఉంటే ఒక మనిషిగా తాను జీవిస్తున్న విధానం నాకు బాగా నచ్చింది. అందుకే నేనే ప్రపోజ్ చేశాను. నాకు తనతో ఓ మనిషిగా బ్రతకాలనుంది, మీరు అనుమతిస్తే అని రాగా స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు మరింత ఆనందపడ్డారు గగన్, అమృతలు. వారిలోకి మరో మనిషి వస్తున్నందుకు, విలువ కలిగిన ఆలోచనలు, వారసత్వ పరంపర సాగే జీవం కూడినందుకు. అయితే ప్రియరాగం పలికించాలన్నమాట మేము అని అమృత అంటుంటే ప్రియన్, రాగా ఇద్దరూ వారికి పాదాభివందనం చేశారు. తనలోని వెలితి కలతపడి చెదిరిపోయి గుండె గూటిని సంపూర్ణం చేసిన ఆ క్షణం గగన్ మనసు వెలితి లేని పూర్ణకుంభమైనది.
1: మీరింతవరకు వెలితి కథానిక విన్నారు. సమర్పణ శ్రీమతి ఆన్రాజు పద్మజ. కార్యక్రమంలో లలిత గీతం వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
2: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: కార్యక్రమంలో మీరింతవరకు లలితగీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
1: విటమిన్ బి12 ప్రాముఖ్యత గురించిన విశేషాలు. శరీర ఎదుగుదలకు, ఆరోగ్యానికి విటమిన్లు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి అన్న సంగతి మనందరికీ తెలిసింది. అయితే ఈ విటమిన్లలో అత్యంత ముఖ్యమైన విటమిన్గా మనం చెప్పుకోవలసింది విటమిన్ బి12. ఈ విటమిన్ అనేక విధులను నిర్వర్తిస్తుంది. అందువల్లే ఇది శరీరానికి అత్యంత ఆవశ్యకమైన విటమిన్. ఇది విటమిన్ బి కాంప్లెక్స్లలో ఒక భాగం. అంతేకాదు, ఇది నీటిలో కరిగే విటమిన్ కూడాను. ఇది నీటిలో కరిగిపోయి శరీర రక్త ప్రవాహంలో ప్రవహించగలదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, శరీరం 4 సంవత్సరాల వరకు విటమిన్ బి12ను నిల్వ చేసుకోగలదని వైద్యులు చెబుతున్నారు. ఈ విటమిన్ బి12 ఎర్రరక్త కణాలు, డిఎన్ఏ ఏర్పడటం వంటి అనేక విధులలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఇది ఎర్రరక్త కణాల తయారీకి, నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి ఈ విటమిన్ బి12 అనేది తప్పనిసరి. దీన్ని కోబాలమిన్ అని కూడా పిలుస్తారు. శరీరంలో తగినంత ఎర్రరక్త కణాలు లేకపోయినట్లయితే కణజాలాలకు, అలాగే అవయవాలకు తగినంత ఆక్సిజన్ లభించదు. తగినంత ఆక్సిజన్ లేకపోతే శరీర పనితీరులో మార్పు వస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. శరీరంలో ఈ బి12 స్థాయిలు కనుక తక్కువైతే వచ్చే లక్షణాలను ఇప్పుడు చూద్దాం. అలసట, తలనొప్పి, కళ్ళు తిరగడం, చర్మం పాలిపోవడం, గుండె దడ, జీర్ణ సమస్యలు, ఏకాగ్రత లేకపోవడం, అలాగే పాదాలలో తరచు తిమ్మిర్లు రావడం, ఇంకా బరువు తగ్గడం, ప్రతి పనిలో కూడా చిరాకుగా అనిపించడం,

0: హృదయ స్పందన రేటు పెరగడం, నడకలో ఇబ్బంది, బలహీనమైన కండరాలు ఇలాంటి లక్షణాలు కనపడతాయి. ఏ ఆహార పదార్థాలలో ఈ విటమిన్ బి12 లభిస్తుంది అని కనుక మనం చూసినట్లయితే, మాంసం, చేపలు, సీఫుడ్స్, పీతలు, గుడ్లు, పౌల్ట్రీ, వీటిలో ఎక్కువ మోతాదులో విటమిన్ బి12 ఉంటుంది. అలాగే పాలు, పాలలో కూడా సోయా పాలు, ఇంకా పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు, వీటిలో బి12 తక్కువ మోతాదులో ఉంటుంది. అందువల్ల వీటిని రోజూ కూడా మనం ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక విటమిన్ బి12 వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అని చూసినట్లయితే, ఈ విటమిన్ బి12 చర్మం, ఎముకలు, దంతాలు, గోడ యొక్క నిర్వహణకు చాలా ఆవశ్యకమైన విటమిన్. వీటిని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇంకా దీని లోపం వల్ల వచ్చేటటువంటి రక్తహీనత, ఆయాసం, మలబద్ధకాన్ని ఈ బి12 విటమిన్ నివారిస్తుంది. నోటిపూత, నాలుకపై మంటను ఇది తగ్గిస్తుంది. అలాగే గుండెపోటు మరియు స్ట్రోక్ యొక్క ముప్పును తగ్గిస్తుందని డాక్టర్లు తెలియజేస్తున్నారు. ఇంకా డాక్టర్లు చెప్పేదేంటంటే, విటమిన్ బి12 అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి నరాల వ్యాధుల యొక్క ముప్పును తగ్గించడంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. చర్మాన్ని తేమగా ఉంచి పొడిబారకుండా కాపాడుతుంది. ఇక మెనోపాజ్ దాటిన మహిళల్లో ఎముకలు బలహీనపడే అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ విటమిన్ బి12 ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకున్నట్లయితే వాటిని నివారించవచ్చు. ముఖ్యంగా విటమిన్ బి12 కండరాలు, ఎముకల పటుత్వానికి, బలానికి తోడ్పడుతుంది. కాబట్టి బి12 యొక్క ప్రయోజనాలను మీరందరూ కూడా గుర్తించి ఈ విటమిన్పై అవగాహన కలిగి ఉంటారని ఆశిద్దాం.
1: మీరింతవరకు విశేషాలు విన్నారు.
0: ఈ వేసవి కాలంలో పాటించవలసిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజురోజుకి తీవ్రమవుతున్న ఈ వేసవి వడగాలుల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. తప్పనిసరి పరిస్థితులలోనే బయటకు వెళ్లడం మంచిది. ఒకవేళ బయటకు వెళ్లవలసి వస్తే గొడుగు, టోపీ ఇలాంటివి తీసుకుని వెళ్ళాలి. చెవుల్లోకి వేడిగాలులు వెళ్లకుండా దూది పెట్టుకోవాలి. ద్విచక్ర వాహనంపై వెళ్లేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారికి వేడిగాలులు తగిలే ప్రమాదం ఎక్కువ కనుక ద్విచక్ర వాహనాన్ని తక్కువగా ఉపయోగించడం మంచిది. మధ్యాహ్నం వేళ ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు వెళ్లవద్దు. ఇక తీసుకునే ఆహారం సాత్వికంగా ఉండాలి. అంటే తేలికగా జీర్ణమయ్యే ఆహారమే తీసుకోవాలి. మసాలాలు, వేపుడు కూరలు, నూనెలో వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు మజ్జిగ, బార్లీ నీళ్లు, రాగిజావ, సబ్జా నీళ్లు, కొబ్బరి నీళ్లు ఇలాంటివి ఆరారా తాగుతూ ఉండాలి. మంచినీళ్లు కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందవచ్చు.

0: 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను 1వ తేదీ నుంచి 31 వరకు ప్రతిరోజు 11:00 విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
2: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
2: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
2: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్

0: ఉంటుంది, ఉత్సాహం ఊపందుకుంటుంది. మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
1: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
0: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
1: 90 ఏళ్ల చరిత్ర,
0: 90 ఏళ్ల అనుబంధం,
1: 90 ఏళ్ల మన కథ.
0: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
1: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

ಸ್ವರ ಸಂಧ್ಯಾ 90 ವಸಂತಾಲ ಆಕಾಶವಾಣಿ ಸಂಗೀತ ವಿಂದ್ಯ. ಸಂಗೀತ ಪ್ರಿಯುಲಂದರಿಕೀ ಇದೇ మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్రయుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి హణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం, శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: తెలుగు సాహితీ మణిదీపాలు తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.
1: ఆకాశవాణి సమయం 2 గంటలు కావస్తుంది. కొంచెం సేపట్లో ఆంగ్లంలోనూ అనంతరం హిందీలోనూ వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
2: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ ఆకాశవాణి. ఐఎమ్ అనుజ కుమార్ విత్ ది మిడ్ డే న్యూస్. The headlines. Subhendu Adhikari becomes the first BJP chief minister of West Bengal. Takes oath along with 5 cabinet ministers. Political stalemate continues for government formation in Tamil Nadu as TVK yet to reach the majority mark. National Legal Services Authority organizes National Lok Adalat across the country to provide amicable settlement of disputes. External Affairs Minister Dr. S. Jayashankar meets Prime Minister of Trinidad and Tobago to strengthen bilateral cooperation. And in IPL cricket, Rajasthan Royals to face Gujarat Titans in Jaipur this evening. And now the news in detail. BJP Legislature Party leader Subhendu Adhikari took oath as the Chief Minister of West Bengal today, heading the first BJP government in the state. Governor R. N. Ravi administered the oath of office and secrecy to Mr. Adhikari at a grand ceremony held at the Brigade Parade Ground in Kolkata.
3: Ami Subhendu

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు వింటారు. ముందుగా ఇలయార్జున్ అలక్ యజ్ఞిక పాడిన పాట ఆగ్ చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత బాబీ ఈ చిత్రం నుండి శైలేంద్ర సింగ్, లతా మంగేష్కర్ పాడిన పాట

టీన్ టైం కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు వింటున్నారు. తర్వాత వినబోతున్న పాట కుమార్ సాను పాడిన పాట దామిని చిత్రం నుంచి.

युवलया। యువలయం వింటున్న శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ప్రశ్నలతో, కొన్ని పాటలతో సిద్ధంగా ఉంది ఈరోజు మీ యువలయ. 866-248-8812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు, నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలు తెలిస్తే. మొదటి ప్రశ్న ఏంటంటే, రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం, ఎన్నో జయంతిని జరుపుకుంటున్నాం, ఇది ప్రశ్న. ఈరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఎన్నో జయంతిని మనం జరుపుకుంటున్నాం, తెలిస్తే 0866-248-8812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు, ఆన్లైన్కి వచ్చేస్తే ఆడేసుకుందాం.

రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఎన్నో జయంతిని జరుపుకుంటున్నామండి. గాను ఆల్మోస్ట్ ఆన్సర్లు వచ్చేసాయి, మ్యాక్సిమం కరెక్ట్ ఆన్సర్లు వచ్చేసాయి. చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్తో. గాంధీ మార్కెట్, ఇంకొల్లు హుసేన్ దాదా, అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్, రాజాసాబ్ కరీముల్లా, తయూబ్ ఇంకొల్లు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా గుడ్ ఈవినింగ్ మేడం అంటూ కరెక్ట్ ఆన్సర్తో ప్రసాద్ ఎల్ఎసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి కరెక్ట్ ఆన్సర్తో శ్యామ్ నెల్లూరు నుంచి, శుభ సాయంత్రం అంటూ లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్, పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి తెల్ల రమేష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, నాగమణి ఒంగోలు నుంచి రాంగ్ ఆన్సర్. కొంచెం తేడాతో చూసుకోండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని, పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్, ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి ఇంకా కరెక్ట్ ఆన్సర్తో బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మన్గుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్తో మహేంద్ర తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్తో కేదర్ వీరేష్, రాజోలి మండలం జోగులాంబ గద్వాల జిల్లా నుంచి ఇంకా కరెక్ట్ ఆన్సర్తో బండ విలేజ్ నుంచి వినయ్ ఆంటోనీ పంపించారు కరెక్ట్ ఆన్సర్, రామ్ భూపాల్ మార్కపురం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ కరెక్ట్ ఆన్సర్తో పాపినపల్లె నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న, మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు కరెక్ట్ ఆన్సర్, నాగేంద్రప్ప ఉడేవు ములకమూరు తాలూకా కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ అండి. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి ఒకసారి చెక్ చేసుకోండి కొంచెం తేడాతో. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి రాంగ్ ఆన్సర్, శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, యువలైకు స్వాగతం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సీ, సియోనా నాగట్పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, రాణి, సాయి, ప్రకాష్, సుష్మా వీరందరూ ఇంకా కరెక్ట్ ఆన్సర్తో ఏలూరి డియా పట్టాభిపురం గుంటూరు నుంచి, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ అండి. గట్టుప్పల్ నుండి చక్రపాణి ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్ ఆన్సర్తో. బత్తిని రవికుమార్ వజ్రపు కొట్టూరు శ్రీకాకుళం జిల్లా నుంచి, సైనిక్పూర్ కాలనీ హైదరాబాద్ నుంచి శ్రీవత్స, అచ్యుత, శశాంక్, బృందావనం, పద్మశ్రీ, శ్యామ్ వీరందరూ రాంగ్ ఆన్సర్ పంపించారు ఒకసారి చెక్ చేసుకోండి. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, రాంగ్ ఆన్సర్తో ఏం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి అగైన్ రెండు ఆన్సర్లు పంపించారు, అందులో ఒకటి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. మీ ఆన్సర్, మీ మెసేజ్ నాకు అర్థం కాలేదు. ఇంకా లక్కవరం ఏలూరు జిల్లా నుంచి ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతిక, సిరి, గాహ్నా, స్నిగ్ధ, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మి, సౌమ్య, ఆర్ఎన్బిఎన్ మూర్తి, శ్రీదేవి రాంగ్ ఆన్సర్ అండి. కరెక్ట్ ఆన్సర్తో ఓంకార్, నిమ్మి, మమత, మనోహర్, తను అండ్ ఓమ్ని ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో ఎల్లా సుబ్బారావు ఆత్మకూరు నుంచి, దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి, దైదా భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో గుడ్ ఈవినింగ్ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఇంకా గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి, రమేష్ దొంతి, గగన్ పెరుమాళ్ళు అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, శుభ సాయంత్రం అంటూ కందరి గోపినాథ్, సుధారాణి కరెక్ట్ ఆన్సర్ తిరుపతి నుంచి రాంగ్ ఆన్సర్ అండి. బొడ్డు ఓంకార్ గౌరీ రామనగర్ వేటపాలెం నుంచి, హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి త్రివేణి, చిన్మయ్, ప్రీతం, దైదా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరంటే విశాల నెల్లూరు నుంచి, చిలుక నారాయణ, అనసూయ, యమున, జంకంపేట, నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్, పాలెంపోలే, ఆలగడ్డ, నంద్యాల జిల్లా, హబుల వెంకటేశ్వర్లు, లక్ష్మి, రామకృష్ణయ్య, నరేంద్ర రెడ్డి, మస్తాన్ భాష, కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, గురుగుంట్ల ముంత పెద్దన్న, రావూరు నుంచి నారాయణ, పెంచలయ్య, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, డోకుపర్తి శివప్రసాద్, తుమ్మలచర్ల గోపినాథ్, బండారి శంకరయ్య వీరందరూ. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి ఎం నరసింహం, సూర్యనారాయణ, తెనాల నుంచి రాంగ్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు చెబ్రోళ్ళు రామకృష్ణయ్య, సుభాష్ని, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, క
కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామం తెలగపాలెం నుండి వెంకటేశ్వర్లు, రెడ్డి, జ్యోతి, రమ్య, శ్రావణి, తులసి, కౌశిక్ పేర్లు బాగున్నాయి. ఆన్సర్ కూడా పంపించండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు. హంపపురం గ్రామం చిరంజీవి, నాగభూషణ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆత్మూర్ మురళి, లక్ష్మి, భట్టిప్రోల్ నుంచి. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో మన్మధరావు, శోభరాణి, ఉదయవంశీ, హారిక, మనురాజవోలు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిర, రఘురామ్, మౌనిక, త్రిలోక్, పండా, లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత. నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ అండి. కరెక్ట్ ఆన్సర్తో గనగలూరు రామకృష్ణారెడ్డి, కర్ణాటక నుంచి. నాగార్జున, లక్ష్మి, ఒడియంపేట, అనంతపురం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో కడప రేడియో ఫ్యాన్స్ శ్రీదేవి, శైలజ, శ్రీధర్, మహేష్, రవి, ఉమా. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో దొడ్డిపట్ల కోటేశ్వర అత్తిల్ నుంచి, నాగమణి ఒంగోలు నుంచి, జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి, నంద్యాల టెక్కే నుంచి రామచంద్ర, సువర్ణ. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని వీరందరూ కరెక్ట్ ఆన్సర్లు పంపిస్తున్నారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో సహస్ర, సాత్విక, త్రిలోక్, నంద్యాల నుంచి, అనంతపురం నుంచి అనంతపురం సాయినగర్ నుంచి హరినాథ్ బాబు కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అండి. విజయ్ శేఖర్ టీచర్ SBI కాలనీ నంద్యాల నుంచి క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి జరుపుకుంటున్నాం, ఎన్నో జయంతిని జరుపుకుంటున్నాం, అది ప్రశ్న. రాంగ్ ఆన్సర్ పంపించారు సైనిక్పూర్ కాలనీ హైదరాబాద్ నుంచి, ఒకసారి చెక్ చేసుకోండి. దంపూర్ బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, ఎనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. ఇంకా లక్కవరం ఏలూరు జిల్లా నుంచి ఎడ్లపల్లి లీలమహాలక్ష్మి, గీతిక, సిరి, గాహ్న, స్నిగ్ధ, రావిపాటి సత్యనారాయణ, సౌమ్య, లక్ష్మి, RNVN మూర్తి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి, ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకీర్ భాయ్, మహమ్మద్ రఫీ భాయ్, మంగళం పూరి ప్రకాష్, ఖాదర్ భాషాభాయ్, FMS సర్దార్ భాయ్, కిరాణా షాప్ సుధాకర్ నెల్లూరు నుంచి, రాంబాబు, సుశీల, రాజా నర్సాపురం నుంచి క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారా. ఓకే, రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఎన్నో జయంతిని జరుపుకుంటున్నాం. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అగైన్ కరెక్ట్ ఆన్సర్తో రమణమ్మ, బాబులు, సౌదామిని, వసుంధర, తుమ్మ, పద్మావతి ఇనమడుగు నుంచి. ఇంకా దేవులపల్లి హనుమంతరావు, కూర్నవల్లి, ఖమ్మం నుంచి తెలంగాణ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరి నీలబోయిన శ్రీనివాసులు, కృష్ణవేణి, గుంటూరు నుంచి. ఇవి నాకు అందిన మీ అందరి మెసేజెస్ మొత్తం చదివేశాను. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతిని జరుపుకుంటున్నాం ఈరోజు, ఎన్నో జయంతిని జరుపుకుంటున్నాం అనే

అడిగాను. ఆన్సర్ ఏంటంటే 165. రవీంద్రనాథ్ ఠాగూర్ 1861 మే 7వ తేదీన జన్మించినప్పటికీ బెంగాలీ క్యాలెండర్ ప్రకారం ఆయన పుట్టినరోజును వైశాఖ మాసంలో 25వ రోజునాడు అంటే ఈ రోజున జరుపుకుంటాం. పశ్చిమ బెంగాల్ ఇంకా బంగ్లాదేశ్లలో ఈరోజే అధికారికంగా రవీంద్ర జయంతి వేడుకలు నిర్వహిస్తారు. అదన్నమాట సంగతి. ఇక 2వ ప్రశ్న, రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించే అడిగేద్దాం. రవీంద్రనాథ్ ఠాగూర్ భారతదేశంతో పాటు వేరొక దేశానికి కూడా జాతీయ గీతాన్ని రచించారు. ఆ దేశం పేరు ఏంటో తెలిస్తే 0866248881 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న మీకోసం ఇంకోసారి, రవీంద్రనాథ్ ఠాగూర్ భారతదేశంతో పాటు వేరొక దేశానికి కూడా జాతీయ గీతాన్ని రచించారు. ఆ దేశం పేరు ఏంటి?

రవీంద్రనాథ్ ఠాగూర్ గారు భారతదేశంతో పాటు వేరొక దేశానికి కూడా జాతీయ గీతాన్ని రచించారు. ఆ దేశం పేరు ఏంటి అని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి మాక్సిమం కరెక్ట్ ఆన్సర్లతో. చూసేద్దామా, నూట 165 అంటూ ఇందాక అడిగిన ప్రశ్నకి సమాధానం పంపించారు తణుకు నుంచి కేవీరావు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి శ్యామ్ నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్.

గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి హుసేన్ దాదా అక్రమ్ అన్నారం వినయ్ కుమార్ రాజా సాబ్ కరీముల్లా తయ్యూబ్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ కరెక్ట్ ఆన్సర్తో నాగేంద్రప్పా ఉడేవు మల్కుమూరు తాలూకా కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్తో కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని రాంబాబు సుశీల రాజా నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ రమేష్ దొంతి అండ్ గగన్ పెరుమాళ్ళు అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ రాధాప్రకాష్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ ఎస్పి సుబ్రహ్మణ్యం రుద్రాంశ్ దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఇంకా అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ కరెక్ట్ ఆన్సర్ ఆన్సర్తో పిసినారి వారిపేట గ్రామం వీరమ్మ లతా మహేశ్వరి వీరు పంపించారు కరెక్ట్ ఆన్సర్ విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా కరెక్ట్ ఆన్సర్ పంపించారు కరెక్ట్ ఆన్సర్తో ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య ఇంకా కరెక్ట్ ఆన్సర్తో ఇందాకడ అడిగిన ప్రశ్నకి 165వ జయంతి అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ సహవాను జైనుద్దీన్ పంపించారు సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్ పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు కరెక్ట్ ఆన్సర్తో రామ్ భూపాల్ మార్కపూర్ జిల్లా నుంచి రాజు మౌనిక కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఇందాకడ అడిగిన ప్రశ్నకి కూడా కాకపోతే ఆన్సర్తో పాటు మీ పేరు మీ చిరునామా కూడా కొంచెం పంపించాలి నెల్లూరి నీలబోయిన శ్రీనివాసులు కృష్ణవేణి గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుంచి చెబ్రూల్ రామకృష్ణయ్య సుభాష్ని విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామం తెల్లగలపాలెం నుండి వెంకటేశ్వర్లు రెడ్డి జ్యోతి రమ్య శ్రావణి తులసి కౌశిక్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్తో లక్కవరం ఏలూరు జిల్లా నుంచి ఎడ్లపల్లి లీలమహాలక్ష్మి గీతిక సిరి గాహ్న స్నిగ్ధ రావిపాటి సత్యనారాయణ లక్ష్మి సౌమ్య అరణ్యన్ మూర్తి వీరందరూ ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్తో బొడ్డు ఓంకారన్ గౌరీ రామనగర్ వేటపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్తోనే బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి ఇంకా మహేంద్ర తెనాల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ దొడ్డిపట్ల కోటేశ్వర అత్తిల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ విజయ్ శేఖర్ టీచర్ అంట ఎస్బీఐ కాలనీ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు రాధా ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ మధుసూదన్ రెడ్డి పాపినపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ తో నంద్యాల టెక్కె నుంచి రామచంద్ర సువర్ణ నాగమణి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు కరెక్ట్ ఆన్సర్తో బత్తిని రవికుమార్ భద్రపకొట్టూరు శ్రీకాకుళం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్తో దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురుహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ సాగి మౌనిక సందీప్ వర్మ సంజయ్ రామ్ దుర్గా బాచుపల్లి హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజ్లి వెంకటేష్ శ్యామల అయాన్సి సియోనా నాగట్పండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మ వీరందరూ మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుంచి శ్రీవత్స అచ్యుత శశాంక్ పావని చిరంజీవి బృందావనం పద్మశ్రీ శ్యామ్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్ తో ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కాదర్ వీరోష్ రాజోలి మండలం జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ దైదం భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు చిలుక నారాయణ అనసూయ యమున జాంకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో కందరి గోపినాథ్ సుధారాణి తిరుపతి నుంచి ఒంగోలు నుండి దింటకూర్తి సుబ్బారావు కరెక్ట్ ఆన్సర్ సిరిగిరి రామప్రసాద్ మార్కపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ కరెక్ట్ ఆన్సర్ అండి ఓకే తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి మాధవి ఎలమంచల పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ ఎల్లా సుబ్బారావు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఇంకా కరెక్ట్ ఆన్సర్తో హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైత త్రివేణి చిన్మయ ప్రీతం కరెక్ట్ ఆన్సర్తో

పేరు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు, మీ పేరు చిరునామా లేవు. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు రామ్మోహన్ రావు, సత్యవతి, సూర్య, తేజ, ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎం నరసింహం, ఇస్కాన్ సిటీ, నల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో అమర్ సోనాల్ బంగ్లా. ఓకే, పాలెంపొలే ఆలగడ్డ నంద్యాల జిల్లా, హుబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మి, రామకృష్ణయ్య, నరేంద్ర, మస్తాన్ భాష, కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, ఊరుకుట్ల నుంచి ముంతా పెద్దన్న, రావూరు నుంచి నారాయణ, పెంచలయ్య, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, డొక్కుప్రతి, శివప్రసాద్, తుమ్మలచర్ల గోపినాథ్, బండారు శంకరయ్య, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్, దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. హంపాపురం గ్రామం చిరంజీవి, నాగభూషణ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా పాపినపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న కరెక్ట్ ఆన్సర్. ఆకాశవాణి ఓకే, గుత్తి రోడ్డు రాణినగర్ అనంతపురం జిల్లా నుంచి మెసేజ్ చేశారు రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, పెద్దాంజనేయులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున, లక్ష్మి, వడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో మీ పేరు, మీ పేరు లేదు. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. ఎం సుజాత, నల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. సుబ్రహ్మణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో తురకపల్లి గ్రామం నుంచి వినయ్, ఆంటోనీ, భాష, వీళ్ళు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, పుల్లిపాటి వెంకటేష్, మహబూబ్ నగర్ నుంచి. ఇంకా పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. లతా, సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అమర్ సోనార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా 165 అంటూ ఇందాకడ అడిగిన ప్రశ్నకు పంపించారు భోగనాథన్ వెంకటేశ్వరరావు మార్టూర్ నుంచి. ఇప్పుడు కూడా ఇంకో ప్రశ్న అడిగాను, దానికి కూడా మెసేజ్ చేయండి. రమణమ్మ, బాబులు, సౌదామిని, వసుంధర, తుమ్మ, పద్మావతి, ఇన్నమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్. మార్కపురం, శివాజీనగర్ నుండి టైలర్ మస్తానవల్లి, ఫాతిమా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఎం రావు, ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో ఇస్మాయిల్, భాషా భాయ్, సయ్యద్ జాకీర్, భాషాభాయ్, మహమ్మద్ రఫీ, భాషాభాయ్, మంగళంపూరి ప్రకాష్, ఖాదర్ భాషాభాయ్, ఎఫ్ఎంఎస్ సర్దార్ భాషాభాయ్, కిరాణా షాప్ సుధాకర్, నెల్లూరు జిల్లా నుంచి. ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఆత్మకూరు నుంచి ఆదిశేష్. ఇంకో మెసేజ్ వచ్చింది 125 అంటూ ఇందాకడ అడిగిన ప్రశ్నకి కుంకలమరు గ్రామం తెలగలపాలెం నుండి వెంకటేశ్వర్లు రెడ్డి, రమ్య, శ్రావణి, తులసి, కౌశిక్ ఇప్పుడు కూడా అడిగిన దానికి కూడా సమాధానం పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి. రవీంద్రనాథ్ ఠాగూర్ భారతదేశంతో పాటు వేరొక దేశానికి కూడా జాతీయ గీతాన్ని రచించారు. ఆ దేశం పేరు ఏంటి అని అడిగాను, కరెక్ట్ ఆన్సర్లు మ్యాక్సిమం వచ్చేసాయి బంగ్లాదేశ్. మీ అందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ అందరి కోసం ఈ పాట.

0: మీరు ఇంతవరకు యువలయ కార్యక్రమం విన్నారు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో సంధి సమాస్ 9వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీమతి టి ఇందిర, విద్యార్థిని రుజహత్ ఫాతిమా. వినండి సంధి సమాస్ 9వ తరగతికి హిందీ పాఠం.
2: నమస్తే అధ్యాపికాజీ.
3: నమస్తే ఫాతిమా, ఆవో బైఠో.
2: అధ్యాపికాజీ, ఇన్ ఛుట్టియో మే మే వ్యాకరణ సీఖనా చాహతీ హూ. కృపయా ఆప్ హిందీ వ్యాకరణ పాఠ పఢాకర్ మేరీ మదద్ కీజియే.
3: జరూర్ సిఖాఉంగీ, యే తో బహుత్ అచ్చీ బాత్ హై. చలో ఆజ్ హీ అభీ సే ఆరంభ కర్తే హై.
2: బహుత్ బహుత్ ధన్యవాద్ అధ్యాపికాజీ.
3: ఫాతిమా, మై కుచ్ ప్రశ్న పూచుంగీ, తుమ్ సహీ ఉత్తర్ దేతే జానా, ఠీక్ హై?
2: జీ అధ్యాపికాజీ, పూచియే మే జవాబ్ దూంగీ.
3: పహలే యే బతావో, హిందీ వర్ణమాలా మే కితనే ప్రకార్ కే అక్షర్ రహతే హై, వే క్యా హై?
2: హిందీ వర్ణమాలా మే దో ప్రకార్ కే అక్షర్ రహతే హై, వే హై స్వర్ ఔర్ వ్యంజన్.
3: అచ్చా, హిందీ మే స్వర్ కితనే హై, వే క్యా హై?
2: హిందీ మే స్వర్ 11 హై, వే హై ఆ ఆ ఈ ఈ ఉ ఉ రు ఏ ఐ ఓ ఔ.
3: అబు వ్యంజన్ భీ బతావో.
2: జీ అధ్యాపికా జీ, వ్యంజన్ 33 హై, వే హై కా సే హా తక్ కా వరణ్.
3: తో క్షత్రజ్ఞ క్యా హై?
2: క్షత్రజ్ఞ సంయుక్త వర్ణ హై అధ్యాపికా జీ.
3: బహుత్ అచ్చా ఫాతిమా, అబు దో అక్షర్ రహ గయే అమ్ ఔర్ అహా. అమ్ అనుస్వార్ హై ఔర్ అహా విసర్గ, ఠీక్ హై? ఆజ్ హమ్ సంధి ఔర్ సమాస్ కే బారే మే సీఖతే హై. ఫాతిమా, సంధి కిసే కహతే హై? జబ్ దో వర్ణ నికట్ హోనే కే కారణ్ మిల్ జాతే హై, తబ్ ఉన్కే మేల్ సే జో వికార్ హోతా హై ఉసే సంధి కహతే హై. అంటే రెండు అక్షరాలు కలిసి ఏర్పడిన రూపమే సంధి. విద్యాలయ్ అనే పదం ఉదాహరణగా తీసుకుందాం. దీనిలో విద్యా ఆలయ్ అనే రెండు పదాలున్నాయి. సంధి ఎక్కడ ఏర్పడింది? విద్యాలో చివరి వర్ణం ఆ, ఆలయలో మొదటి వర్ణం ఆ. ఏ దోనో ఆ ప్లస్ ఆ మిల్కర్ ఆహువాహై. విద్యా ప్లస్ ఆలయ్ విద్యాలయ్. అబ్బతావో, మహేంద్ర కిన్ దేవ్ శబ్దం సే బనా హై.

0: ह्रस्व या दीर्घ ई ऊ रू के बाद यदि अन्य असमान स्वर आता है तब ई का या ऊ का वा तथा रू का अर हो जाता है। उदाहरण प्रत्येक प्रति प्लस एक।
1: बहुत अच्छा। अब अयादि संधि ए आई वो या औ के आगे जब कोई भिन्न स्वर रहता है तब उनके स्थान में क्रम से आई आय औ आओ हो जाता है। ఈ నాలుగింటిని అయాది చతుష్టయ అంటారు హిందీలో. ముచ్చటగా నాలుగింటికి నాలుగు ఉదాహరణలు ఇచ్చేద్దాం. నే ప్లస్ అన్ నయన్, నై ప్లస్ అక్ నాయక్. ఠీక్ హై ఫాతిమా, అబ్ సీఖతే హై వ్యంజన సంధి. బహుత్ ఆసాన్ హై. వ్యంజన్ సే స్వర యా వ్యంజన్ కే మేల్ సే జో వికార్ హోతా హై ఉసే వ్యంజన సంధి కహతే హై. ఉదాహరణ దిగ్గజ్, దిక్ ప్లస్ గజ్. జగదీష్, జగత్ ప్లస్ ఈష్. अब फातिमा व्यंजन संधि की परिभाषा और उदाहरण बताएगी।
0: जी अध्यापिका जी, व्यंजन से स्वर या व्यंजन के मिलने से जो विकार होता है उसे व्यंजन संधि कहते हैं। उदाहरण सदाचार, सत्य प्लस आचार।
1: अच्छा, अब है विसर्ग संधि. पेरलोने तेलुस्तोंदिगा दीनिलो विसर्ग वस्तुंदनी. स्वर या व्यंजन के विसर्ग के साथ मिलने से जो विकार होता है उसे विसर्ग संधि कहते हैं. उदाहरण निर्मल, ई पदंलो निह प्लस मल अने रेंडु पदालुन्नाय. इंका निर्बल, निराश, मनोभाव आदि. फातिमा तुम बताओ विसर्ग संधि किसे कहते हैं, उदाहरण सहित परिभाषा दे दो.
0: जी अध्यापिका जी, स्वर या व्यंजन के विसर्ग के साथ मिलने से जो विकार होता है उसे विसर्ग कहते हैं। उदाहरण निश्चिंत, निह प्लस चिंत।
1: ठीक है, अब समास के बारे में सीखेंगे. సమాసం అంటే ఏమిటి? రెండు గాని అంతకంటే ఎక్కువ గాని పదాలు కలిసి అర్థవంతమైన ఒకే పదంగా ఏర్పడితే అది సమాసం అవుతుంది. హిందీ మే కహే తో దో యా దో సే అధిక శబ్దం కా జో సంయోగ్ హోతా హే ఉసే సమాస్ కహతే హే. ఉదాహరణ మాతా పితా, రాజ్ కుమార్ ఆది. మాతా పితాలో రెండు పదాలున్నాయి, మాతా ఔర్ పితా. అలాగనే రాజ్ కుమార్ లో రాజా ఔర్ కుమార్. అచ్చా, అప్పు సమాస్ కితనే ప్రకార్ కే హే? समास छह प्रकार के हैं. अव्ययी भाव समास, तत्पुरुष समास, द्वंद्व समास, द्विगु समास, कर्मधारय समास, बहुव्रीही समास. अब ध्यान से सुनो, समासंलो रेंडु लेदा रेंडु कन्ना एक्कुव पदालु उंटाई. ई पदाल मध्य संबंधान्नि विभक्ति प्रत्ययालु लेदा अव्ययालु सहायंतो अर्थवंतंगा चेप्पेदे विग्रहवाक्यं. సామాసిక పదాల్లో మొదటి పదం పూర్వపదం అంటారు, రెండవ పదం ఉత్తరపదం అంటారు. గ్రామవాసి ఇస్మే పూర్వపద క్యా హై ఔర్ ఉత్తరపద క్యా హై, బతావో ఫాతిమా.
0: గ్రామ పూర్వపద హై, వాసి ఉత్తరపద హై అధ్యాపికా జీ.
1: అచ్చా, అబు అవ్యయీ భావ సమాస్. జిస్ సమాస్ మే సామాసిక శబ్ద కా పూర్వపద ప్రధాన హో ఔర్ జో అవ్యయీ హో ఉసే అవ్యయీ భావ సమాస్ కహతే హై. అవ్యయీ కా అర్థ క్యా హై?
0: जो शब्द लिंग वचन विभक्ति आदि के कारण कुछ विकार ना हो उसे अव्यय कहते हैं।
1: बहुत अच्छा. अब उदाहरण हर दिन अंटे हर एक दिन, प्रति रोजु प्रति दिन अन्नमाट. उदाहरण लो मन ही मन, बीचों बीच आदि. ठीक है, अब तत्पुरुष समास. जिस समास में सामासिक शब्द का उत्तर पद प्रधान हो उसे तत्पुरुष कहते हैं. ఈ సమాసంలో విభక్తి ప్రత్యయాలలో రెండు పదాలు కలిసి విగ్రహవాక్యం చెబుతారు. టీకే లేకిన్ ఫాతిమా కారక్ కితనే ప్రకార్ కే హే కుచ్ యాద్ హే బతావో.
0: జీ అధ్యాపికా జీ, కర్మ కారక్, కరణ కారక్, సంప్రదాన కారక్, అపదాన కారక్, సంబంధ కారక్, అధికరణ కారక్.
1: బహుత్ అచ్చా. అబు తత్పురుష సమాస్. ఉదాహరణ హిమాలయ్, హిమ్ కా ఆలయ్. అబు సుఖ సార్, విగ్రహవాక్య బతావో.
0: సుఖ కా సార్.
1: अब द्वंद्व समास. जिस समास में सामासिक शब्द के सब पद प्रधान हो उसे द्वंद्व समास कहते हैं. उदाहरण राम लक्ष्मण, राम और लक्ष्मण. विग्रह वाक्यंलो समुच्चय बोधक और वा या इवन्नी उपयोगिंचबड़ता है. सरे, अब तुम बताओ माता पिता, पेट पौधे, साधु संत, इनके विग्रह वाक्य बताओ.
0: माता और पिता, पेड़ और पौधे, साधु और संत.
1: अच्छा फातिमा, अब सीखते हैं द्विगु समास. जिस समास में पूर्व पद संख्यावाचक हो उसे द्विगु समास कहते हैं. उदाहरण नवरत्न, नवरत्नालु. नव अंटे तुम्मिदि कदा, इला समास पदालो मोदटि पदं संख्यनु सूचिस्ते अदि द्विगु समासं. तुम भी उदाहरण दे दो.
0: जी अध्यापिका जी, त्रिभुज, अर्ध है तीन भुज.

0: सामासिक पद का कोई भी पद प्रधान न हो, समस्त पद किसी और का अर्थ का वाचक होता है। उदाहरण चक्रपाणी, चक्र है पाणी में जिसके, वह चक्रमु चेति यंदु कलवाड़ु। अलागे शूलधारी अंटे शूल धारण किया है जिसने, वह पंकज, पंक यानी कीचड़ में जन्म लेने वाला, एमटी कमल। अलागे चतुर्भुज जिसके चार भुजाएं हैं, विष्णु। अब तुम बताओ दशानन।
1: जी अध्यापिका जी, दशानन का अर्थ है जिसके 10 मुख हो, रावण।
0: बहुत अच्छा, आज का पाठ यहाँ पर समाप्त होता है, चलें।
1: धन्यवाद अध्यापिका जी।
0: सुभाषिष पातिमा।
2: మీరింత వరకు సంధి సమాస్ 9వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీమతి టి ఇందిర, విద్యార్థిని రుజహత్ ఫాతిమా. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: Yes, ఆ వైబ్ వినిపిస్తుందా?
4: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
3: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
4: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
3: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
4: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
3: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
4: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
3: ఉత్సాహం ఊపందుకుంటుంది,
4: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
3: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
4: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
3: 90 ఏళ్ల చరిత్ర,
4: 90 ఏళ్ల అనుబంధం,
3: 90 ఏళ్ల మన కథ.
4: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
3: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.
5: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద సంగీతాల కార్యక్రమంలో శ్రీమతి మట్టా పద్మ ఆలపించిన జానపద గీతాలు వింటారు.

0: జానపద గీతాలు కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి మట్టా పద్మా బృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు.
1: 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను 1వ తేదీ నుంచి 31 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా మిస్టర్ మజ్ను చిత్రం నుంచి రమ్య బెహ్రా, తుషార్ జోషి, కోటి సాలూర్ పాడిన పాట వింటారు. సంగీతం థమన్, సాహిత్యం శ్రీమణి.

0: ಸ್ವರ ಸಂಧ್ಯಾ 90 ವಸಂತಾಲ ಆಕಾಶವಾಣಿ ಸಂಗೀತ ವಿಂದ್ಯ. ಸಂಗೀತ ಪ್ರಿಯುಲಂದರಿಕೀ ಇದೇ మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరీ, అనంతరం జానపద గరగ నృత్యం, శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఘటికుడు చిత్రం నుంచి రాహుల్ నంబియార్, చిన్మయి, మేఘా పాడిన పాట.

0: Yes, ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని

0: కలిసి సెలబ్రేట్ చేద్దాం.
1: కార్యక్రమంలో చివరిగా నిన్ను కోరి చిత్రం నుంచి గోపి సుందర్ పాడిన పాట.

హాయ్ అండి, యువ శ్రోతలందరికీ నమస్కారం. ఎప్పటిలాగానే సరికొత్త విశేషాలతో మీ ముందుకొచ్చేసాం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అదే యుఎన్ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్. మనం ప్రతిరోజు రోడ్డుపై ప్రయాణిస్తూనే ఉంటాం. స్కూళ్ళకు, ఉద్యోగానికి, మార్కెట్లు వెళ్ళాలి. ఇలా రోడ్డు మన జీవితంలో భాగమైపోయింది. కానీ రోడ్డు మీద చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి కారణమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోతున్నారు. మరెంతోమంది గాయాలతో జీవితాంతం ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఐక్యరాజ్యసమితి ఈ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ ద్వారా ప్రజల్లో అవగాహన పెంచాలని ప్రయత్నిస్తుంది. మన దేశంలో కూడా రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా వేగంగా డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ పెట్టుకోకపోవడం, సీట్ బెల్ట్ వాడకపోవడం, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వంటి కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలామంది కొంచెం దూరమే కదా అని హెల్మెట్ పెట్టుకోరు. కానీ ప్రమాదం ఎప్పుడు వస్తుందో ఎవరూ చెప్పలేరు. 2 నిమిషాల ప్రయాణమైనా హెల్మెట్ తప్పనిసరి. అలాగే కారులో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఇది కేవలం నియమం మాత్రమే కాదు, మన ప్రాణాలకు రక్షణ. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ట్రాఫిక్ సిగ్నల్ను గౌరవించడం. రెడ్ సిగ్నల్ పడితే ఆగాలి. కొందరు తొందరలో సిగ్నల్ దాటేస్తారు. కానీ ఆ ఒక్క తప్పు వల్ల తమకే కాదు ఇతరులకు కూడా ప్రమాదం కలగవచ్చు. ఇప్పుడు ఒక కొత్త సమస్య ఏమిటంటే మొబైల్ ఫోన్, బైక్ నడుపుతూ ఫోన్ మాట్లాడటం, మెసేజ్ చూడటం చాలా ప్రమాదం. ఒక క్షణం దృష్టి మళ్ళినా ప్రమాదం జరగవచ్చు. అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ దూరంగా పెట్టడం మంచిది. చిన్నపిల్లలకు కూడా రోడ్డు భద్రత గురించి చెప్పాలి. రోడ్డు దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్ ఉపయోగించాలి. ఇరువైపులా చూసి వెళ్ళాలి అని చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. ఎందుకంటే మంచి అలవాట్లు చిన్నప్పుడే వస్తాయి. ఇంకో ముఖ్యమైన విషయం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, ఇది చాలా ప్రమాదకరం. మద్యం తాగి వాహనం నడిపితే మన ఆలోచన, నియంత్రణ తగ్గిపోతాయి. దాంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి డ్రింక్ అండ్ డ్రైవ్కి పూర్తిగా దూరంగా ఉండాలి. రోడ్డు

మీద నడిచేవారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఫుట్పాత్ ఉంటే అక్కడే నడవాలి. రాత్రి వేళల్లో కాస్త జాగ్రత్తగా రోడ్డు దాటాలి. వాహనదారులు కూడా రోడ్డు మీద నడిచేవారిని గౌరవించాలి. శ్రోతలారా, రోడ్డు భద్రత అంటే కేవలం ట్రాఫిక్ పోలీసుల భద్రత కాదు, మనందరి బాధ్యత. ప్రతి ఒక్కరూ చిన్న చిన్న నియమాలు పాటిస్తేనే ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చు. సురక్షిత ప్రయాణం, సంతోషకర జీవితం అనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకుందాం. మన జాగ్రత్త మన కుటుంబానికి ఆనందం. ఇప్పుడు ఒక మంచి పాట మీకోసం. పోకిరి చిత్రం నుండి కార్తీక్ మహాలక్ష్మి పాడిన పాట వింటారు.

పాట విన్నారు కదండి. ఇప్పుడు మనం ప్రపంచ వలసల పక్షుల దినోత్సవం గురించి మాట్లాడుకుందాం. ప్రతి సంవత్సరం మే నెల 2వ శనివారం ఈ రోజును జరుపుకుంటారు. వలస పక్షులు అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వేల కిలోమీటర్లు ప్రయాణించే పక్షులు. చలికాలం, ఆహారం, వాతావరణ మార్పుల కారణంగా ఈ పక్షులు దేశాలు దాటి ప్రయాణిస్తుంటాయి. మన భారతదేశానికి కూడా చాలా వలస పక్షులు వస్తుంటాయి. సరస్సులు, చెరువులు ఉన్న ప్రాంతంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. కానీ కాలుష్యం, చెట్లు తగ్గిపోవడం, నీటి వనరులు మాయమవడం వల్ల ఈ పక్షుల ప్రమాదం పెరుగుతుంది. అందుకే ప్రకృతిని కాపాడడం మన బాధ్యత. చెట్లు నాటడం, చెరువులను శుభ్రంగా ఉంచడం, పక్షులను ఇబ్బంది పెట్టకపోవడం వంటి చిన్న పనులు కూడా పెద్ద సహాయమే. చిన్నపిల్లలకు కూడా పక్షుల ప్రాముఖ్యత గురించి చెప్పాలి. పక్షులు ప్రకృతిలో సమతుల్యతను కాపాడడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. కొన్ని పక్షులు విత్తనాలు ఒకచోట నుంచి మరొక చోటకు తీసుకెళ్లి కొత్త మొక్కలు పెరగడానికి సహాయపడతాయి. ఇప్పుడు చాలామంది సెల్ఫోన్లలో, టీవీల్లో బిజీ అయిపోతున్నారు. కానీ కొంత సమయం ప్రకృతిని గమనిస్తే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఉదయం పూట పక్షుల శబ్దం వినడం కూడా ఒక ఆనందం. శ్రోతలారా, వలస పక్షులు కేవలం పక్షులు కాదు, ప్రకృతి సందేశాన్ని తీసుకొచ్చే అతిథులు. అవి మనకు ప్రకృతిని ప్రేమించాలి, కాపాడాలి అని గుర్తు చేస్తుంటాయి. పక్షులను కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకుందాం. ఇప్పుడు కార్యక్రమంలో ఒక చక్కని పాట మీకోసం. చిరుత చిత్రం నుండి టిప్పు, కైలాష్ కేర్ పాడిన పాట వింటారు.

పాట విన్నారు కదండి. ఇప్పుడు మనం ధైర్యానికి దేశభక్తికి ప్రతీకగా నిలిచిన మహావీరుడు మహారాణా ప్రతాప్ గారి జయంతి సందర్భంగా ఆయన గురించి మాట్లాడుకుందాం. మహారాణా ప్రతాప్ గారు రాజస్థాన్లోని మేవార్ రాజ్యానికి చెందిన గొప్ప రాజు. ఆయన 1540 సంవత్సరంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయనకు ధైర్యం స్వాభిమానం ఎక్కువ. తన రాజ్యం తన ప్రజల కోసం చివరి వరకు పోరాడిన యోధుడు. మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలంలో చాలామంది రాజులు మొఘల్ ఆధీనంలోకి వెళ్ళినా మహారాణా ప్రతాప్ మాత్రం తన స్వాతంత్రాన్ని వదలకోలేదు. స్వేచ్ఛ కోసం ఎంత కష్టమైనా భరిస్తాను కానీ తల వంచను అనే ధైర్యంతో జీవించారు. హల్దీఘాటి యుద్ధం ఆయన జీవితంలో ఎంతో ప్రసిద్ధి పొందింది. ఆ యుద్ధంలో ఆయన తన గుర్రం చేతక్తో కలిసి అపారమైన వీరత్వాన్ని చూపించారు. చేతక్ గుర్రం విశ్వాసం గురించి ఇప్పటికీ ఎంతోమంది గర్వంగా చెప్పుకుంటారు. అడవుల్లో కష్టాలు పడుతూ కూడా మహారాణా ప్రతాప్ తన దేశభక్తిని విడిచిపెట్టలేదు. రాజసుఖాలు లేకపోయినా తన గౌరవం కోసం పోరాడారు. అందుకే ఆయనను నిజమైన వీరుడిగా గుర్తించుకుంటారు. మహారాణా ప్రతాప్ గారి జీవితం మనకు ధైర్యం, ఆత్మగౌరవం, దేశప్రేమ ఎంత ముఖ్యమో నేర్పుతుంది. కష్టాలు వచ్చినా మన విలువలను వదులుకోకూడదని ఆయన జీవితం చెబుతుంది. మన దేశ చరిత్రలో ఇలాంటి మహానుభావులను గుర్తు చేసుకోవడం మన బాధ్యత. వారి త్యాగాలు, వారి స్ఫూర్తి భావితరాలకు మార్గదర్శకం. ఇప్పుడు మనం మరొక అంశం గురించి మాట్లాడుకుందాం. ఈరోజు భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించిన గొప్ప నాయకుడు గోపాలకృష్ణ గోఖలే గారి జయంతి సందర్భంగా ఆయన గురించి మాట్లాడుకుందాం. గోపాలకృష్ణ గోఖలే గారు 1866 మే 9 మహారాష్ట్రలో జన్మించారు. చిన్నప్పటి నుంచే చదువులో మంచి ప్రతిభ చూపించారు. దేశం కోసం ఏదైనా చేయాలనే ఆలోచన ఆయనలో బలంగా ఉండేది. ఆయన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు మాత్రమే కాదు, మంచి ఉపాధ్యాయుడు, ఆలోచనాపరుడు కూడా. భారతదేశ ప్రజల అభివృద్ధి కోసం విద్య చాలా ముఖ్యం అని ఆయన నమ్మేవారు. అందుకే ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. గోఖలే గారు భారత జాతీయ కాంగ్రెస్లో ప్రముఖ నాయకుడిగా పనిచేశారు. బ్రిటిష్ పాలనలో ఉన్న అన్యాయాలను ప్రశాంతంగా తెలివిగా ఎదుర్కొన్నారు. హింస కంటే సంభాషణ, సహనం, చట్టబద్ధమైన మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించాలనే భావన ఆయనది. మహాత్మాగాంధీ గారికి కూడా గోఖలే గారు ఎంతో ప్రేరణగా నిలిచారు. గాంధీజీ ఆయనను తన రాజకీయ గురువుగా భావించేవారు. దేశ సేవ అంటే ప్రజల కోసం నిజాయితీగా పనిచేయడం అని గోఖలే గారి జీవితం చూపించింది. ఆయన స్థాపించిన సర్వోటెన్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ద్వారా సమాజ సేవకు ఎంతో ప్రాధాన్యమిచ్చారు. ప్రజల్లో విద్య, సామాజిక బాధ్యత పెరగాలని కృషి చేశారు. గోపాలకృష్ణ గోఖలే గారి జీవితం మనకు ఓపిక, నిజాయితీ, దేశభక్తి ఎంత ముఖ్యమో నేర్పుతుంది. మనం కూడా సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తూ

మంచి పౌరులుగా ఎదగాలి. ఇప్పుడు కార్యక్రమంలో ఒక చక్కని పాట మీకోసం. గుడుంబ శంకర్ చిత్రం నుండి మురళీధర్ పవన్ కళ్యాణ్ పాడిన పాట వింటారు.

0: పాట విన్నారు కదండి. ఇప్పుడు మనం భారతదేశానికి గర్వకారణమైన మహాకవి, తత్వవేత్త, గొప్ప రచయిత గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి సందర్భంగా ఆయన గురించి మాట్లాడుకుందాం. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1861 మే 7 కోల్కతాలో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయనకు సాహిత్యం, సంగీతం, కళలపై ఎంతో ఆసక్తి ఉండేది. కవితలు, కథలు, నవలలు, పాటలు ఇలా ఎన్నో రంగాలలో ఆయన తన ప్రతిభను చూపించారు. ఆయన రాసిన గీతాంజలి అనే కవిత సంపుటికి ప్రపంచ ప్రఖ్యాతి లభించింది. అదే రచనకు గాను ఆయనకు నోబుల్ బహుమతి వచ్చింది. నోబుల్ బహుమతి పొందిన తొలి భారతీయుడుగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. మన భారత జాతీయ గీతం జనగణమన కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించినదే. అంతేకాదు, బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని కూడా ఆయనే రచించారు. ఇది ఆయన గొప్పతనానికి నిదర్శనం. ఠాగూర్ గారు కేవలం కవి మాత్రమే కాదు, గొప్ప ఆలోచనాపరుడు కూడా. విద్య అనేది కేవలం పుస్తకాలకే పరిమితం కాకూడదని ఆయన భావించారు. ప్రకృతికి దగ్గరగా ఉండేలా శాంతినికేతన్ అనే విద్యా సంస్థను స్థాపించారు. ఆయన రచనల్లో ప్రేమ, ప్రకృతి, మానవత్వం, దేశభక్తి వంటి విలువలు కనిపిస్తాయి. ఆయన మాటలు ఇప్పటికీ ఎంతోమందికి స్ఫూర్తిని.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాలు హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. 2 రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు తిరుపతి చేరుకున్నారు. న్యాయ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ తెలిపారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా విశాఖపట్టణంలో 102 కిలోమీటర్ల మేర సెమీ రింగ్ రోడ్డు నిర్మించనున్నట్లు మంత్రి పి నారాయణ ప్రకటించారు. రబీ సీజన్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 4410 కోట్ల రూపాయల విలువైన ధాన్యం సేకరణ పూర్తి చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. వార్తల వివరాలు. సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే న్యాయ వ్యవస్థలో మానవీయ విలువలను కాపాడాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన 10 న్యాయస్థానాల భవన సముదాయాన్ని ఆమె ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జస్టిస్ లీసా గిల్ మాట్లాడుతూ, కరోనా వంటి క్లిష్ట సమయాల్లోనూ సాంకేతికత అండతో సామాన్యులకు సకాలంలో న్యాయం అందించగలిగామని గుర్తు చేశారు. భవిష్యత్తులో న్యాయ వ్యవస్థ పనితీరు మెరుగుపరచడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని ఆకాంక్షించారు. న్యాయ వ్యవస్థలో డిజిటలైజేషన్ ప్రక్రియది కీలక పాత్ర అని, న్యాయ వ్యవస్థలో సాంకేతికతను అవసరం మేరకే వినియోగించాలని సూచించారు. ఏఐ వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అన్నదాతల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. విజయవాడ సమీపంలోని రామవరపాడులో ఉన్న రైతు సేవా కేంద్రం, రైసు మిల్లులను మంత్రి ఈరోజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రబీ సీజన్కు సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 4410 కోట్ల రూపాయల విలువైన ధాన్యం సేకరణ పూర్తి చేసినట్లు వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే 94% మేర చెల్లింపులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని మంత్రి తెలిపారు. దీని వలన రైతులకు పెద్ద ఎత్తున ఆర్థిక వెసులుబాటు కలుగుతోందని హర్షం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రం నుంచి ఉప్పుడు బియ్యం బాయిల్డ్ రైస్ సేకరించాలని తాము కోరగా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని నాదెండ్ల మనోహర్ పేర్కొంటూ,
1: ఈ సంవత్సరం 70 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోలు చేయడానికి ఖరీఫ్లోను రబీలోను ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. దానికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మా అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈసారి కూడా అంటే ఈ రబీ మాసంలో కూడా ఇప్పటి వరకు 4410 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం. 94% ఆ డబ్బు 24 గంటల్లోపే రైతు ఖాతాల్లోకి జమ చేసిన ఘనత మా కూటమి ప్రభుత్వానికి.
0: ప్రధానమంత్రి ధర్తీ ఆబా జన్జాతి గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకంలో భాగంగా జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో గిరిజన హోంస్టే, ట్రైబల్ హోంస్టే ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని అల్లూరి సీతారామరాజు, జిల్లా సంయుక్త కలెక్టర్ తిరుమాని శ్రీపూజ, మండల తహసీల్దార్, మండల అభివృద్ధి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈరోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గిరిజన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తూనే స్థానిక యువతకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. జిల్లాలో 3 క్లస్టర్లను గుర్తించాలని, అందులో చింతపల్లి మండలం లంబసింగి 1 క్లస్టర్గా, అరకు, డుంబ్రిగూడ మండలంలో 2 క్లస్టర్లుగా గుర్తించి వివరాలు సేకరించాలన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన చేసి గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, భద్రత, పర్యాటక ఆకర్షణలను పరిగణలోకి తీసుకుని ఈ ఎంపిక జరగాలని సూచించారు. ఈ పథకం అరకు, డుంబ్రిగూడ, అనంతగిరి, చింతపల్లి మండలాలలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామన్నారు.

0: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ ఈరోజు ప్రారంభమైంది. ఒంగోలులోని త్రోవగుంట సమీపంలోని ప్రభుత్వ పాఠ్య పుస్తకాల గోదాము నుంచి మండల కేంద్రాలకు ఆర్టీసీ బస్సుల ద్వారా పాఠ్య పుస్తకాలను పంపుతున్నారు. జిల్లాలోని విద్యార్థులకు 13 లక్షలకు పైచిలుకు పుస్తకాలు అవసరం కాగా, మొదటి విడతలో 11 లక్షల పైచిలుకు పుస్తకాలు వచ్చాయని పాఠ్య పుస్తకాల గోదాము ఇన్ఛార్జ్ జిందా భాష తెలిపారు. ఇంకా 2 లక్షల పైచిలుకు పుస్తకాలు రావాల్సి ఉందన్నారు. ఈ ఏడాది 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు మారాయని, విద్యార్థులకు కొత్త పుస్తకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెలాఖరు నాటికి అన్ని పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు చేరే విధంగా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. 2 రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు తిరుపతి చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం జ్ఞానేష్ కుమార్ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని ఎన్నికల ప్రధాన కమిషనర్ తెలిపారు. రేపు ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆయన దర్శించుకోనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విశాఖపట్నంలోని కైలాసగిరిపై నిర్మించిన 65 అడుగుల త్రిశూలాన్ని మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్ ఈరోజు ప్రారంభించారు. అనంతరం విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ మాట్లాడుతూ, భారీ త్రిశూలం ఢమరుకం ఏర్పాటు చేయడంతో కైలాసగిరికి మరింత శోభ చేకూరిందన్నారు. సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో ఈ త్రిశూలాన్ని నిర్మించామని, కైలాసగిరిని గ్లోబల్ టూరిజం డెస్టినేషన్గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. విశాఖపట్నం విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభిస్తాయని తెలిపారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా రాంబిల్లి నుంచి భోగాపురం వరకు 102 కిలోమీటర్ల మేర సెమీ రింగ్ రోడ్ నిర్మించనున్నట్లు మంత్రి ప్రకటించారు. అలాగే భోగాపురం ఎయిర్పోర్టుకు 7 కనెక్టింగ్ రోడ్లను విఎంఆర్డీఏ నిర్మిస్తుందని, ఇప్పటికే 3 రోడ్లు పూర్తయ్యాయని నారాయణ పేర్కొంటూ,
1: ట్రాఫిక్ సమస్య అనేది ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉంది, అందుకనే విఎంఆర్డీ ఆల్రెడీ 15 రోడ్లని వైడన్ చేయడానికి టేకప్ చేసి అందులో 7 రోడ్లు యాక్చువల్ గా భోగాపురం ఎయిర్పోర్ట్ వేయడానికి కంజెషన్ లేకుండా ఉండడానికి 7 రోడ్లు టేకప్ చేసింది. ట్రాఫిక్ ని కంజెషన్ తగ్గించాలంటే మెట్రో అనేది ప్రపంచంలో అన్ని దేశాలు ఈరోజు దాని ద్వారానే కొంతవరకు తగ్గిస్తుంది. మనం కూడా ఇక్కడ విశాఖపట్నం విజయవాడ రెండిట్లో మెట్రో పెట్టున్నాం.
0: ఆకాశవాణి ఏర్పడి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్వర సంధ్యా సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని విజయవాడ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ జనరల్ ఎం సోమేశ్వరరావు తెలిపారు. ఆకాశవాణి కేంద్రంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఆకాశవాణి 90 వసంతాలను పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రేపు సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత కళాకారులు సర్వేపల్లి సిస్టర్స్ యుగళగానం, పసుపులేటి అయ్యప్ప స్వామి బృందం నృత్య ప్రదర్శనలు ఉంటాయన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నిర్వహించిన వ్యాసరచన వక్తృత్వ పోటీలలో గెలుపొందిన విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేయనున్నట్లు ప్రోగ్రామ్స్ విభాగాధిపతి గుడుపూడి దివ్య తెలిపారు. ఆకాశవాణి న్యూస్ విభాగాధిపతి టి హెన్రీ రాజ్ మాట్లాడుతూ, మారుతున్న కాలంలో సమాచార విప్లవం ఎన్ని మలుపులు తిరిగినా ఆకాశవాణి తన విశ్వసనీయతను ప్రామాణికతను కాపాడుకుంటూనే ఉందని పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టిక్కెట్లకు సంబంధించిన 6వ నెల కోటాను ఈ నెల 18న ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, వర్చువల్ సేవలు, దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న శ్రీవాణి ట్రస్ట్ దర్శన టిక్కెట్లు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను, తిరుమల తిరుపతిలో గదుల కోటాను 25న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దక్షిణ గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని

0: వాతావరణ అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2 రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు తిరుపతి చేరుకున్నారు. న్యాయ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ తెలిపారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా విశాఖపట్టణంలో 102 కిలోమీటర్ల మేర సెమీ రింగ్ రోడ్ నిర్మిస్తున్నట్లు మంత్రి పి నారాయణ ప్రకటించారు. రబీ సీజన్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 4,410 కోట్ల రూపాయల విలువైన ధాన్యం సేకరణ పూర్తి చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. శుభేందు అధికారి పశ్చిమ బంగాళస్య ప్రథమః భాజపా ముఖ్యమంత్రి సంజాతః. తేన సహ పంచాన్యైః మంత్రిభిః అపి పదగోపనీయతాయాః శపథం గృహీతం. తమిళనాడురాజ్యే నూతనసర్వకారరచనాయై టీవీకే దళేన ప్రమాణితం యత్ తేషాం పార్శ్వే 20-ఉత్తరశతం విధాయకానాం సమర్థనం వర్తతే. రాష్ట్రీయ విధిక సేవా ప్రాధికరణేన అశేషే హి దేశే వివాదానాం సౌహార్దపూర్ణరీత్యా నిస్తారణార్థం రాష్ట్రీయ లోక న్యాయాలయస్య ఆయోజనం విహితం. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః ద్విపక్షీయ సహయోగం సుదృఢీకర్తుం త్రినిదాద్ అండ్ టొబాగో దేశస్య ప్రధానమంత్రిణా సహ మేలనం సాధితవాన్. అపి చ క్రికెట స్పర్ధా మాలికాయాం అద్య జయపురనగరే రాజస్థాన్ రాయల్స్ దళం గుజరాత్ టైటన్స్ దళేన సహ క్రీడిష్యతి. అథ వార్తాః విశదీకృత్య. శుభేందు అధికారి పశ్చిమ బంగాళస్య నూతన ముఖ్యమంత్రిత్వేన శపథం గృహీతవాన్. इत्थं पश्चिम बंगाल राज्ये प्रथमं तावत् भाजपा दलस्य प्रशासनं संघटितं जातम्. अवधेयं यत् भाजपा दलं विधानसभा निर्वाचनेषु ऐतिहासिकं जयं समर्ज्य तृणमूल कांग्रेस दलस्य 15-वर्षात्मकस्य शासनस्य अन्तं कृतवत्. कोलकाता नगरस्य ब्रिगेड परेड ग्राउंड इति स्थले राज्यपालः आर एन रविः श्री శుభేందు అధికారిణం పదగోపనీయతాయై ప్రతిశ్రావితవాన్. తేన సహ పంచాన్యైః మంత్రిభిః అపి పదగోపనీయతాయాః శపథం గృహీతం.
2: आज का दिन बहुत महत्वपूर्ण है देश के लिए, बंगाल के लिए. इसलिए प्रधानमंत्री का इच्छा था नया सरकार रविंद्र जयंती का दिन अपना कार्यकाल शुरू करे. इसलिए हम लोग प्रधानमंत्री जी का नेतृत्व में गोभी गुरु को प्रणाम करते हुए आज संविधान को मानते हुए ओथ टेकिंग किया.
1: తమిళనాడు రాజ్యే నూతన సర్వకార రచనాయై టీవీకే దళేన ప్రమాణితం యత్ తేషాం పార్శ్వే 20-ఉత్తరశతం విధాయకానాం సమర్థనం వర్తతే. 34,200 సదస్యానాం విధానసభాయాం బహుమతాయ 18-ఉత్తరశతం విధాయకాః ఆవశ్యకాః ఆసన్. చెన్నై నగరే వార్తాహరైః సహ భాషమాణః టీవీకే దళస్య నేతా అధవ అర్జునః అవదత్ యత్ వీసీకే తథైవ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఇత్యుభాభ్యాం దళాభ్యాం తస్మై పక్షాశ్రయం వినా సమర్థనం ప్రదత్తం. అధునా నిర్వాచనె 18,100 ఆసనాని జిత్వా టీవీకే సర్వబృహత్తమ దళత్వేన ఉద్భూతం. యద్యపి దళనేత సేఫ్ విజయః ద్వయోః క్షేత్రయోః విజయీ జాతః అతః తేన ఏకం స్థానం పరిత్యక్తం భవిష్యతి. యేన దళస్య సంఖ్యా 70,100 భవిష్యతి. తథాపి కాంగ్రెస్ దళస్య 5 విధాయకాః సిపిఐ సిపిఐఎం విసికే తథా ఐయుఎంఎల్ ఇత్యతేషాం ప్రత్యేకం 2 విధాయకౌ చ మిలిత్వా సహాయక దళానాం కుల సంఖ్యా 13 వర్తతే. యేన బహుమతస్య మార్గః ప్రశస్తో జాతః. राष्ट्रीय विधिक सेवा प्राधिकरणम अद्य संपूर्ण देशे ऐषमः द्वितीय राष्ट्रीय लोक न्यायालयस्य आयोजनं विदधाति. प्राधिकरणस्य सदस्य सचिवः संजीव पांडेयः आकाशवाणीं विज्ञापयत् यत् लोक न्यायालये सहमतेः योग्येषु आपराधिक प्रकरणेषु वादश्रवणं विधीयते. अस्य आयोजनस्य उद्देश्यं న్యాయాలయేషు లంబిత ప్రకరణానాం సహమత్యానుసారం నిస్తారణం ఇతి వర్తతే.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు ఇవ్వండి ప్రసార విశేషాలు. ఈ సాయంత్రం మరియు రేపు మేము ప్రసారం చేయి మా కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం ప్రసారంలో 6:35. డియర్ ఎఫ్ఎం, మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు. అనంతరం సినిమా పాటలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో గర్భాశయం మెలకుపడుట చికిత్స నివారణ చర్యల ఈ అంశం గురించి సంజీరావుపేట పశు వైద్యులు డాక్టర్ కె శ్రావణ్ కుమార్ గారితో పరిచయం వింటారు. అనంతరం జానపద గేయాలు వింటారు. ఇక 7:45 తిరిగి రాత్రి 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రాత్రి 8:00 యువవాణి యోజనల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం సినిమా పాట వింటారు. కార్యక్రమంలో తదుపరి తెలుసుకుందాం. రండి ఈనాటి అంశం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ గురించిన విషయాలు వింటారు.

రాత్రి 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుభవాలు. ఈ అంశం గురించి విజయవాడ కేంద్రం ప్రసారం రిలే చేస్తుంది. ఇక 8:40 తెలుగులో జాతీయస్థాయి వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. 8:40 చిత్రమంజరి కార్యక్రమ సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. 9:15 స్పాట్ లైట్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది. 9:30 మధుర గీతాలు వింటారు. రాత్రి 10:00 జాతీయ సంగీత సభ కార్యక్రమం ప్రసారం అవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈ సాయంత్రం మేము ప్రసారం చేయి మా కార్యక్రమాలు. రేపటి కార్యక్రమాల్లో భాగంగా రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం వింటారు. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో ముందుగా సత్యదేవుని సంకీర్తనలు వింటారు. అనంతరం క్రీస్తు భక్తి గీతాలు వింటారు. ఆరు గంటల 30 నిమిషాలకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో కొత్త నిబంధన, ఈ అంశం గురించి డాక్టర్ కేబి డేవిడ్ లింగ్స్టన్ గారు వ్యాఖ్యానం వింటారు. 6:35 చేను ముచ్చట్ల వ్యవసాయదారుల కార్యక్రమంలో నాటు కోళ్ల పెంపకం వివరాల గురించిన విషయాలు ఉంటారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. 6:55 ప్రసార విశేషాలు వింటారు. 7:00 దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో నేటి మాట, అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలు వింటారు. అనంతరం ముందుగా మనసులో మనస్సు, మాలతి చంద్రు గారి నవల వింటారు. పఠనం శ్రీమతి శారదర శ్రీనివాసన్, 18వ భాగం వింటారు. అనంతరం లలిత గీతాలు వింటారు. ఇక 7:45 భావలహరి మృదుమధుర గీత మంజరి కార్యక్రమం ప్రసారం అవుతుంది. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. 8:30 వెస్ట్ గోదావరి జిల్లా సమాచార లేఖ వింటారు. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారం అవుతుంది. 9:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో పొదిలి మండలం వెల్లూరు ఎంపీపీ స్కూల్ బాలలు సమర్పించే కదంబ కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇక రేపు ఉదయం 10:00 మధ్యాహ్నం 12:40 తిరిగి 1:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు తెలుగులో ప్రసారం అవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 6:10 ప్రాంతీయ

విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. 6:30 ప్రసార విశేషాలు వింటారు. 6:35 జానపద రంజని కార్యక్రమంలో అలా చంద్రాయుడు బృందం పాడిన జానపద గీతాలు వింటారు. అనంతరం జానపద గేయాలు వింటారు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది. 7:45 రాత్రి 8:40 తిరిగి 9:30 చిత్రమంజరి కార్యక్రమ స్నోపాటలు వింటారు. రేపు రాత్రి 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యావిద్యుగ సమాచారం వింటారు. అనంతరం సినిమా పాట వింటారు. కార్యక్రమంలో చివరిగా తెలుసుకుందాం రండి అంశం పల్లవులు, వీరి గురించిన కొన్ని విషయాలు వింటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుభవాలు ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. రాత్రి 10:00 అఖిల భారత రవివాసరి సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఈ సాయంత్రం మరియు రేపు మేము ప్రసారం చేయు మా కార్యక్రమాల వివరాలు. మీరు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి 30 వరకు, మే 1 నుంచి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
5: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. డియర్ ఎఫ్ఎం, మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు వినండి. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు.
1: డియర్ ఎఫ్ఎం, మీరు మేము శ్రోతల అభిప్రాయాల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈ మెయిల్ ఉత్తరాన్ని కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్, అశ్విని, రమేష్, ఆనంద్ మనవితి గారులు రాశారు. మన కేంద్రం నుండి ప్రసారమైన మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ఎల్లమర్తి అనురాధ గారి కనులు మూసినా నీవాయే కథానిక విన్నాం, అమోఘంగా ఉంది. చివరగా కొన్ని లలిత గీతాలు విన్నాం, చాలా బాగుంది అంటూ రాశారు. ఇంకా వీరే మరో మేలు ఉత్తరంలో, మే 4వ తేదీన ఉదయం భక్తిరంజనిలో భక్తి గీతాలు విన్నాం, చాలా బాగుంది అంటూ రాశారు. ఇంకా వీరే మన కేంద్రం నుండి

ప్రసారమైన భావలహరి కార్యక్రమంలో సినీ నటి త్రిషా గారి పుట్టినరోజు సందర్భంగా కొన్ని మాటలు పాటలు వినిపించారు, చాలా బాగుంది అంటూ రాశారు. మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో చక్కని జీవన విధానంలో ఆధ్యాత్మిక పాత్ర, ఈ అంశం గురించి సుజాత గారి ప్రసంగం, అనంతరం కొన్ని లలిత గీతాలు విన్నాం, అమోఘంగా ఉంది అంటూ రాశారు. ఈ మెయిల్ ఉత్తరాన్ని శ్రీముఖలింగం నుంచి రఘు, నాగలక్ష్మి, త్యాగులు రాశారు. ఆకాశవాణి మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ గారికి వ్యాఖ్యాతలకు నమస్కారములు. May 4th భక్తిరంజనీలో శ్రీశైలం మల్లికార్జున స్వామివారి సుప్రభాతం ప్రసారం చేశారు, ధన్యవాదములు. May 5th భక్తిరంజనీలో ఆంజనేయ స్వామివారి సుప్రభాతం విని మంత్రముగ్ధులమయ్యాం, థ్యాంక్ యూ ఆకాశవాణి మార్కాపురం, థ్యాంక్ యూ అంటూ రాశారు. ఇంకా వీరే మరో మెయిల్ ఉత్తరంలో ఆకాశవాణి మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ గారికి వ్యాఖ్యాతలకు నమస్కారములు. May 5th భక్తిరంజనీలో ఆంజనేయ స్వామివారి సుప్రభాతం ఒక వారం, వేద ఉచ్చారణతో కూడిన సుప్రభాతం వేరొక మంగళవారం, లేడీ వాయిస్తో కూడిన ఆంజనేయ స్వామివారి సుప్రభాతం సూపర్ ఆకాశవాణి మార్కాపురం, భావలహరిలో ప్రముఖ హాస్య నటి రమాప్రభా గారికి బర్త్డే విషెస్ తెలుపుతూ ఇల్లు ఇల్లాలు, మనుషులంతా ఒక్కటే వంటి ప్రముఖ చిత్రాల నుంచి సాంగ్స్ వేశారు, సాంగ్స్ సెలక్షన్ సూపర్, థ్యాంక్ యూ మేడం అంటూ రాశారు. ఈ మెయిల్ ఉత్తరాన్ని ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాభాయ్, రాధా మున్నా గారులు రాశారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సంచాలకులకు, సిబ్బందికి మా నమస్తే. గత శనివారం సాయంత్రం ప్రసారమైన DRFM అభిప్రాయాలతో కూడిన కార్యక్రమం విని ఆనందించాం. కార్యక్రమంలో శ్రోతలు కార్యక్రమాలపై వెలుబుచ్చిన అభిప్రాయాలను ఎంతో అర్థవంతంగా చదివి వినిపించిన శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారికి మా నమస్తే. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి సిబ్బందికి మా శుభాకాంక్షలు అందిస్తున్నాం. May 3 ఆదివారం ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో క్రీస్తు భక్తి గీతాలు విని తరించాం. అనంతరం ప్రసారమైన సూక్తి ముక్తావళి కార్యక్రమంలో బైబుల్ గ్రంథంలోని పలు కొటేషన్లు మా ముందుంచిన నిర్వాహకులకు మా వందనాలు అందిస్తున్నాం. బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో బోడపాడు మండల పరిషత్ పాఠశాల చిన్నారులు పాల్గొన్న కదంబ కార్యక్రమంలో పిల్లలు పాడిన దేశభక్తి గీతాలు, బాలళం మేం బాలళం అనే పాట, తారంగం తారంగం అనే పాట, తగిన శాస్తి కదా, తండ్రి కొడుకుల సంభాషణ, తేనెల తేటల మాటలతో అనే దేశభక్తి గీతం, లటుకు చిటుకు సంభాషణ, అమ్మకు జేజేలు అనే పాట, నక్కా కొంగ కథ మొదలైన అంశాలు అన్నీ మాకు ఎంతగానో నచ్చాయి. పాల్గొన్న చిన్నారులకు, స్కూల్ యాజమాన్యానికి, ఆకాశవాణికి మా ధన్యవాదములు. సాయంత్రం ప్రసారమైన సంస్కార్ గీత్లో భాగంగా శ్రీ ఎస్ రంగయ్య బృందం గానం చేసిన జానపద గీతాలు మాకు నచ్చాయి. ఆ బృందానికి మా కళాభివందనాలు అందజేసుకుంటున్నాం. రాత్రి ప్రసారమైన యువవాణి కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం అందించిన నిర్వాహకులకు మా నమస్తే. అదేవిధంగా తెలుసుకుందాం రండి శీర్షికన మనశాస్త్రవేత్తలు శీర్షికన శ్రీ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు, శ్రీ ఉడిపి రామచంద్రారావు గారు, శ్రీ జిఎం రామచంద్రన్ గారు, CSR వంటి శాస్త్రవేత్తలు ఏ రంగాలలో కృషి దేశానికి ఉపయోగపడ్డాయో చాలా చక్కగా తెలియజేసిన నిర్వాహకులకు మా ధన్యవాదాలు అందిస్తున్నాం అంటూ రాశారు. ఇంకా వీరే మరో మెయిల్ ఉత్తరంలో May 5th మంగళవారం ఉదయం ప్రసారమైన మహిళాభారతి కార్యక్రమంలో చక్కని జీవన విధానానికి భక్తి తత్వం, ఈ విషయమై K. సుజాత గారి ప్రసంగం విన్నాం. ఎంతో భావయుక్తంగా దైవచింతనతో నిండి ఉంది. భక్తిలో రకాల గురించి, కలిగే ప్రయోజనాల గురించి, భక్తి కలిగిన వాడు సత్ప్రవర్తన కలిగి ఉంటాడని, ఆత్మస్థైర్యంతో మెలుగుతాడని, సమాజంలో మంచి పౌరులుగా మనగలుగుతారని, ఇటువంటి ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు అందించిన సుజాత గారికి ఆకాశవాణికి మా ధన్యవాదములు. May 6 బుధవారం సాయంత్రం ప్రసారమైన శ్రీమతితో సినిమాకి నాటిక విన్నాం, మాకు ఎంతగానో నచ్చింది. నాటిక రచించిన శ్రీ ముదిగొండ రాజారావు గారికి, నిర్వహించిన శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు గారికి మా ధన్యవాదములు. అదేవిధంగా శభాష్ అల్లుడు ఈ నాటిక కూడా మాకు ఎంతగానో నచ్చింది. పాల్గొన్న కళాకారులు వారి వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేకూర్చి నటించారు, అందరికీ మా ధన్యవాదములు అంటూ రాశారు. ఇదండి ఈ వారం DRFM కార్యక్రమాన్ని ముగించి

ముందుగా శ్రోతలు మీ అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుకుంటే శుక్రవారం మధ్యాహ్నంలోపు లెటర్స్ కానీ మెయిల్స్ కానీ అందేలా రాయాలి. మా అడ్రస్ డిఆర్ఎఫ్ఎం మీరు మేము స్టేషన్ డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో మార్కాపురం పిన్కోడ్ 523316. అడ్రస్ మరోసారి డిఆర్ఎఫ్ఎం మీరు మేము స్టేషన్ డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో మార్కాపురం పిన్కోడ్ 523316.

0: మీరు మేము స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, మార్కాపురం, పిన్కోడ్ 523316. అలాగే మెయిల్స్ ద్వారా మీ అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటే మా అడ్రస్ srotalamata@gmail.com, SROTALAMATA, srotalamata@gmail.com.
1: మీరు ఇంతవరకు డియర్ ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు విన్నారు. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు. కార్యక్రమం ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆగు, అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
5: బ్రో, ఇది చిరిగింది.
4: ఇదిగో చిరిగిన లేదా పాత పడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
5: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
4: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు. ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
2: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడిక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్ తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
3: ఆర్బీఐ అంటుంది,
2: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
6: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం కార్యక్రమం. ఇప్పుడు సినిమా పాట విన్నాం. బంగారం ఈ చిత్రం కోసం టిప్పు, మిర్చి అజయ్ మరియు ధరణి పాడిన పాట వింటారు. సంగీతం విద్యాసాగర్.

మీరు వింటున్నారు చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత పాట వినండి. భరణి ఈ చిత్రం కోసం నవీన్ బృందం పైన పాట వింటారు. సంగీతం యువన్ శంకర్ రాజా.

మీరు వింటున్నారు చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత పాట వినండి. బిల్లా ఈ చిత్రం కోసం రంజిత్ మరియు నవీన్ పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ.

0: ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: ఆగు, అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
2: బ్రో, ఇది చిరిగింది.
1: ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
2: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
1: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
3: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.

0: பாபபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: வரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சரலகா மீ ஆரோக்கியానికి ஸ்ரீ ஓபிலாஷி சை பால்
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: మీరు ఇంతవరకు డియర్ ఎఫ్ఎం, మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు ఈ కార్యక్రమం విన్నారు. అనంతరం సినిమా పాటలు విన్నారు. ఇంతటితో ఈనాటి డియర్ ఎఫ్ఎం, మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. భారతీయ జనతా పార్టీ నాయకుడు శుభేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు తమకు 120 మంది సభ్యుల మద్దతు లభించిందని టీడీపీ అధినేత జోసెఫ్ విజయ్ గవర్నర్ తెలియజేశారు. అత్యాధునిక అగ్ని క్షిపణిని మన దేశం పరీక్షార్థం విజయవంతంగా ప్రయోగించింది. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో జైపూర్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణలో సుమారు 1535 కోట్ల రూపాయల విలువైన కీలక రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. రైల్వే మార్గాల సామర్థ్యాన్ని పటిష్టం చేయడానికి, రద్దీని తగ్గించేందుకు 118 కిలోమీటర్ల కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్, కాజీపేట రైల్ అండర్ పాస్ ప్రారంభోత్సవంతో సహా పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. సుమారు 1535 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టులు కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకి చెందినవి. వివిధ సెక్షన్లున్నాయి. ఈ ప్రాజెక్టు అత్యంత రద్దీగా ఉండే గ్రాండ్ ట్రంక్ కారిడార్లో లైన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. దీనివల్ల రైళ్ల వేగవంతమైన రాకపోకలతో రద్దీ తగ్గుతుంది, సమయ పాలన మెరుగుపడుతుంది. ఈ ప్రాంతంలో సరుకు రవాణాకు కూడా ఊతం లభించనుంది. హైదరాబాద్ బలర్షా విజయవాడ వైపు ఏకకాలంలో రైళ్ల రాకపోకలను అనుమతించడం ద్వారా కాజీపేట్ జంక్షన్ వద్ద రద్దీని తగ్గించే రైల్ అండర్ పాస్ కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. సాయంత్రం సికింద్రాబాద్లోని ప్యారేడ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభలో ప్రధానమంత్రి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రేపు ఒకరోజు పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి బెంగళూరు వెడతారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకలకు వ్యవస్థాపకులు శ్రీ శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకలకు ఆయన హాజరవుతారు. ఈ సందర్భంగా ఆశ్రమ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ధ్యాన మందిరం, ధ్యానశాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత పశ్చిమ బెంగాల్, అస్సాం ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయానికి గుర్తింపుగా కర్ణాటక రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రధానమంత్రిని సన్మానిస్తారు. రేపటి నుంచి 2 రోజుల పాటు గుజరాత్లో కూడా నరేంద్ర మోదీ పర్యటిస్తారు. తన పర్యటనలో 2వ రోజున ఎల్లుండి సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ 75వ వార్షికోత్సవాన్ని పునరుస్కరించుకుని నిర్వహించనున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం తెలియజేసింది. ఈ వేడుకల భాగంగా ప్రధానమంత్రి పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేష్ మహాపూజలో పాల్గొన్న అనంతరం ఆలయ పతాకావిష్కరణ, కుంభాభిషేక క్రతువులు నిర్వహిస్తారు. సోమనాథ్ గొప్ప వారసత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చాటి చెప్పే విధంగా ఒక స్మారక స్టాంపును, నాణ్యాన్ని విడుదల చేస్తారు. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి వడోదరా కూడా సందర్శిస్తారు. అక్కడ ఆయన సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించి ప్రసంగిస్తారు. ఈ ప్రాజెక్టులో 1000 మందికి పైగా బాలురు బాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యాలతో పాటుగా సెంట్రల్ డైనింగ్ హాల్, లైబ్రరీ, ఆడిటోరియం వంటి అనేక సదుపాయాలు ఉన్నాయి. దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ సిఏక్యూఎం ఒక ప్రత్యేక తనిఖీ డ్రైవ్ నిర్వహించింది. ఈ తనిఖీల్లో ప్రధానంగా రోడ్లపై కనిపిస్తున్న ధూళి స్థాయిని అంచనా వేయడం, నగరంలో రోడ్ల శుభ్రత, ఊడ్చే పనులను సమీక్షించడంపై దృష్టి సారించారు. నోయిడా అథారిటీ పరిధిలోని 46 రోడ్డు మార్గాలను కవర్ చేస్తూ మొత్తం 19 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయని పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ నేపథ్యంలో మెకనైజ్డ్ స్వీపింగ్, నీటిని చల్లడం, పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాలను సకాలంలో తొలగించడం ద్వారా ధూళి నివారణ చర్యలను ముమ్మరం చేయాలని కమిషన్ సంబంధిత అధికారులను ఆదేశించింది. వాయు కాలుష్యంలో హాట్స్పాట్స్ను గుర్తించడానికి, స్థానిక కాలుష్యం కారణాలను తగ్గించడానికి కొనసాగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఢిల్లీ దేశ రాజధాని ప్రాంతం అంతటా ఆపరేషన్ క్లీనర్ డ్రైవ్లు కొనసాగుతాయని కూడా కమిషన్ తెలియజేసింది.

0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తూ భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత శుభేందు అధికారి ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలోని బ్రిగేడ్ పెరడ్ గ్రౌండ్స్ లో వైభవంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆర్ఎన్ రవి ఆయనతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రితో పాటు 5 కేబినెట్ మంత్రులకు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
1: ఆమె శుభేందు అధికారి ఈశ్వరేన నామే శపథ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব. আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব.
0: দিলীপ ঘোষ, অগ্নিমিত্র পাল, অশোক কীর্তনিয়া, নিশিত প্রামাণিক, সুধীর রাম তুডু మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు 3 తేదీన విధానసభలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎన్డీఏ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ అధ్యకుడు నితిన్ నవీన్, బీజేపీకి చెందిన ఇతర ప్రముఖ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2026 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాలు గెలుచుకోగా గత 15 రాష్ట్రాన్ని పాలించిన తృణమూల్ కాంగ్రెస్ 80 స్థానాలకు పరిమితమైంది. తమిళనాడులో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలో ఉన్న టీవీకే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమకు 120 ఎమ్మెల్యేల మద్దతుందని ప్రకటించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన తమిళ గవేట్రీ కళగం 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం అవసరం చేయడానికి అవసరమైన 118 మెజారిటీ మార్కును చేరుకోవాల్సి ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు తమకు బేషరతు మద్దతు ప్రకటించాయని టీవీకే తెలియజేసింది. చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ టీవీకే నాయకుడు ఆధవ అర్జున, విడుదలై చిరుదైగల్ కచ్చి వీసీకే తమ పార్టీకి మద్దతు తెలియజేసిందని, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా విజయ్ నేతృత్వంలోని పార్టీకి మద్దతుంటుందని హామీ ఇచ్చిందని తెలియజేశారు. 2 నియోజకవర్గాల నుంచి గెలుపొందిన విజయ్ ఒక స్థానానికి రాజీనామా చేయవలసి ఉంటుంది. దానివల్ల టీవీకే బలం 107 తగ్గుతుంది. ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి ఎంఐఆర్వి మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీఎంట్రీ వెహికల్ వ్యవస్థ కలిగిన అత్యాధునిక అగ్ని క్షిపణిని పరీక్షార్థం భారత్ నిన్న విజయవంతంగా ప్రయోగించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సుదూర భౌగోళిక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న వివిధ లక్ష్యాలను ఛేదించేలాగా మల్టిపుల్ పేలోడ్స్తో ఈ క్షిపణిని పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. ఎంఐఆర్వి సామర్థ్యం కలిగిన అగ్ని క్షిపణిని విజయవంతంగా పరీక్షించినందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, డిఆర్డీఓ, భారత సైన్యం, రక్షణ పరిశ్రమ వర్గాలను అభినందించారు. పాకిస్తాన్ మానవ హక్కుల మండలి ఈరోజు పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపును తీవ్రంగా ఖండించింది. దీన్ని ప్రజలపై జరిగిన ప్రత్యక్ష దాడిగా అభివర్ణించింది. పాకిస్తాన్ ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటర్కు 14.92 రూపాయలు, హైస్పీడ్ డీజిల్ ధరను లీటర్కు 15 రూపాయలు మేరవించిన నేపథ్యంలో ఈ విమర్శలు వెలువడ్డాయి. సవరించిన ధరలు ఇవాటి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్కు 415 పాకిస్తాన్ రూపాయలకు చేరగా డీజిల్ ధర కూడా లీటర్కు 415 రూపాయలుగా ఉంది. పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ప్రజలకు ఊరట కల్పించాలని మానవ హక్కుల సంస్థ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఉన్నత వర్గాలు అనుభవిస్తున్న అనవసరమైన ప్రోత్సాహకాలను తగ్గించాలని కూడా మానవ హక్కుల మండలి డిమాండ్ చేసింది. హంటర్ వైరస్ వ్యాప్తికి గురై కెనరీ ఐలాండ్స్ వైపు వెడుతున్న ఒక క్రూయిజ్ షిప్ నుంచి 140 మందికి పైగా ప్రయాణికులను, సిబ్బందిని సురక్షితంగా తరలించే ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి ఈరోజు స్పెయిన్ చేరుకున్నారు. ప్రయాణికులు, సిబ్బంది, ఆరోగ్య నిపుణులు సురక్షితంగా ఓడదిగేలా పర్యవేక్షించేందుకు తాము స్పెయిన్ ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిసి టెనరిఫ్ ద్వీపానికి వెడుతున్నట్లు WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ తెలియజేశారు. ఈ వైరస్ వ్యాప్తి కారణంగా ఇప్పటి వరకు 3 మరణించారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ 8 తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. బీజేపీ నాయకుడు శుభేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు తమకు 120 సభ్యుల మద్దతు

0: లభించిందని టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ గవర్నర్ తెలియజేశారు. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో జైపూర్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమంలో వేసవి దుక్కులు ప్రాధాన్యత ఈ అంశం గురించి డాక్టర్ బి విజయలక్ష్మి గారితో పరిచయం వింటారు.
1: వేసవికాలం అనేసరికి రైతులందరికీ కూడా ఇది విశ్రాంతి సమయంగా భావిస్తూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే కనుక వారికి చాలా అవగాహన పెరిగిందనే మనం చెప్పుకోవాలి. ఈ భూములన్నీ కూడా నిస్సారం అయిపోవడం వల్ల రైతులందరూ కూడా వాళ్ల భూముల్ని వాళ్లు బాగు చేసుకునే పని

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి

0: ఈ 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన. అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: ఇప్పుడు వినండి, గర్భాశయం మెలకపడుట చికిత్స నివారణ చర్యలు ఈ అంశం గురించి సంజీవరావుపేట పశు వైద్యులు డాక్టర్ కె శ్రావణ్ కుమార్ గారితో పరిచయం.
3: పాడి పంట అంటుంటారు. ఈ మధ్యకాలంలో పంట కంటే కూడా పాడి ద్వారా చాలా వరకు కూడా లాభాలు ఆర్జిస్తున్నారు రైతాంగం. ఈ పశు పోషణలో లాభాలు ఆర్జించాలి అంటే వాటిల్లో వచ్చేటువంటి జబ్బులు, వాటిలో తలెత్తేటువంటి సమస్యలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పశు పోషకులు. అయితే ముఖ్యంగా సీజనల్ వ్యాధులతో పాటుగా గర్భాశయ వ్యాధులు కూడా చాలా వరకు కూడా పశువుల్లో చూస్తూ ఉంటాం. ఈ గర్భాశయ వ్యాధుల్లో ప్రధానమైనది గర్భం మెలిపడి చాలా వరకు కూడా పశువులు చనిపోవడం జరుగుతూ ఉంది. గర్భం మెలిపెడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ సమస్య రాకుండా ఉండాలంటే ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మెలిపడితే పశువుకి ఎలాంటి ప్రమాదం సంభవించే అవకాశం ఉంది, సంతానోత్పత్తి చేయడానికి పనికి వస్తుందా లేదా ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి సంజీవరావుపేట పశు వైద్యులు డాక్టర్ కె శ్రావణ్ కుమార్ గారు మన ముందున్నారు. వారి ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
4: నమస్కారం. సార్
3: సార్ మరి ఇటీవల కాలంలో చూస్తే పశు పోషణ అనేది చాలా వరకు కూడా ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నటువంటి ప్రస్తుత రంగం ఇది, వ్యవసాయ అనుబంధ రంగం. మరి ఈ పశు పోషణలో చాలా వరకు కూడా ఖరీదైన పశువులు కొంటున్నారు. అటు గేదెలు అయితేనేమి, మరి ఆవులు అయితేనేమి, ఇవాళ మార్కెట్లో 100,000 రూపాయలు పలికే సందర్భాలు మనం చూస్తున్నాం. మరి ఇట్లాంటి పశువులు తెచ్చుకున్న రైతాంగానికి కొన్ని అనివార్య కారణాల వల్ల చనిపోవడము, కొన్ని మరి ఎదక రాకపోవడం ఇట్లాంటి సందర్భాలు చూస్తున్నాం. పాడిలో సరైన పాడికి పనికి రాకపోవడం జరుగుతూ ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో చాలామంది గర్భం మెలికపడి పశువులు ఇబ్బంది పడుతున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఈ గర్భం మెలికపడడం అంటే ఏంది, ఇది రావడానికి గల ప్రధాన కారణం ఏంటి, ఒకవేళ వస్తే పశువుకి ఎలాంటి ప్రమాదం ఉంది, వచ్చిన తర్వాత నివారణ చర్యలు, చికిత్స విధానం ఏ విధంగా చేయాలంటారు?
4: రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మనము గర్భం, పశువుల్లో గర్భం మెలిపడుట అనే అంశం గురించి చర్చించుకుందాం. అసలు గర్భం మెలిపడడం అంటే ఏంటంటే, సాధారణంగా ఈ పశువుల్లో, చూడు పశువుల్లో అంటే చూడు పశువుల్లో కూడా చివరి 3 నెలలు, చూడి కాలంలో చివరి 3 నెలలు అంటే మనందరికీ తెలుసు, ఆవులు అయితే 9 నెలలు చూడు కాలం, గేదెలు అయితే 10 నెలలు, ఆవుల్లో 6 నుంచి 9 నెలల మధ్యకాలంలో, గేదెల్లో అయితే 7 నుంచి లేదా 8 నుంచి 10 నెలల మధ్యకాలంలో ఈ గర్భం మెలిపడ్డం అనేది ఎక్కువగా జరుగుతుంది. అసలు ఏంటి గర్భం మెలిపడ్డం అంటే ఏంటంటే, మామూలుగా గర్భాశయం అనేది దాని దీర్ఘాక్షం నుంచి కుడివైపుకి కానీ ఎడంవైపుకి కానీ తిరిగి మెలిక పడుతుందన్నమాట. ఈ మెలికపడ్డాన్నే గర్భం మెలిపడ్డం అంటారు, దీన్నే యుటిరైన్ టార్షన్ అని కూడా అంటారు అన్నమాట. ఈ గర్భం మెలిపడ్డం అనేది సాధారణంగా అప్లాండ్ ఏరియాస్ అంటారు, అంటే కొండ ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతుంది, ఎగుడు దిగుడుగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతుంది. అది కూడా ఆవుల్లో కంటే గేదెల్లో ఎక్కువగా కనిపిస్తుంది మనకు గర్భం మెలిపడ్డం అనేది. గేదెల్లో కూడా వేటిల్లో ఎక్కువగా వస్తుందంటే తొలిచూడు పడ్డల్లో కంటే ఈతలు ఈన్న గేదెల్లో ఈ గర్భం మెలిపడ్డం అనేది ఎక్కువగా మనకు కనిపిస్తుంది. అసలు కారణాలేంటి, అసలు ఎందుకు గర్భం మెలిపడుతుందంటే, ప్రప్రథమైన కారణం ఏంటంటే ఈ ఎగుడు దిగుడు ప్రాంతాల్లో ఈ గేదెలు అనేవి పరిగెత్తడం వల్ల లోపల ఉన్న పిండం అనేది మెలిదిరుగుతుంది. అసలు పిండం ఎందుకు మెలిదిరుగుతుందంటే, చివరి 3 నెలల్లో మన అందరికీ తెలిసిన విషయమే, పిండం యొక్క ఎదుగుదల అనేది ఎక్కువగా మొదటి 6 నెలలు 7 నెలల కంటే చివరి 3 నెలల్లోనే, ఆ దశలోనే, లాస్ట్ ట్రైమెస్టర్ అంటారు, ఆ దశలోనే పిండం యొక్క ఎదుగుదల పరిమాణం పెరగడం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ పిండం కూడా మనకు గర్భంలో 2 భాగాలు ఉంటాయండి, గర్భంలో 2 కొమ్ములుగా విడిపోయి ఉంటుంది పశువుల్లో, ఏదో ఒక కొమ్ములో పిండం అనేది అభివృద్ధి చెందుతుంది. ఆ అభివృద్ధి చెందిన తర్వాత ఆ కొమ్ము అనేది అర్ధచంద్రాకారంలో ఉంటుందన్నమాట. పిండం పెరిగే కొద్దీ 6 నెలల తర్వాత దాని సైజు పెరిగే కొద్దీ బరువు పెరిగిపోయి ఆ గర్భం యొక్క కొమ్ము అనేది, గర్భాశయ కొమ్ము వేలాడుతూ స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటుంది లోపల పొట్టలో. ఎప్పుడైతే స్వేచ్ఛగా తిరుగుతుందో ఈ పశువులు కొన్ని ఉత్సాహంగా గంతులేయడం లేకుంటే ఎగుడు దిగుడు ప్రాంతాలు పరిగెత్తడం వల్ల గర్భం అనేది మెలికపడుతుంది. మెలిక ఎటువైపుకు పడుతుందంటే, సాధారణంగా 90% కుడివైపుకి.

వెలుగుపడుతుంది, ఎడం వైపు పడదు. ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయం, ఎడంవైపు అరలపొట్టు అనేది ఉంటుంది పశువుల్లో, అది చాలా పెద్దగా ఉండడం వల్ల అటువైపు పడడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి అటువైపు పడాలనుకున్నా తిరిగి అది కుడివైపుకు మాత్రమే మెలికపడుతుంది. ఇది ముఖ్యమైన కారణం పశువులు ఎగుడు దిగుడు ప్రాంతాలు పరిగెత్తడం. ఇంకో కారణం ఏంటంటే, మనం సాధారణంగా ఆవుల్లో కంటే గేదెల్లో ఎక్కువగా చూస్తుంటాం మన ప్రాంతంలో. వాలోయింగ్ అంటారు, అంటే ఆ వేడిని తట్టుకోలేక కావచ్చు, లేదన్నా వాటి సహజ సిద్ధమైన లక్షణం వల్ల కావచ్చు, గేదెలు అనేవి కుంటల్లో కానీ నీటి కుంటల్లో బురదలో పొర్లుతుంటాయి. దీన్నే వాలోయింగ్. అట్లా పొర్లినప్పుడు ఈ పశువులో ఉన్న ఈ పిండము 7 నెలల తర్వాత దశలో పిండం సైజు పెరిగింది కాబట్టి ఆ బరువుకు మెలిక పడిపోతుంది అనమాట. పశువు తిరిగినప్పుడు పశువుతో పాటు పిండం తిరగదు, తిరగకుండా అక్కడ మెలిక పడిపోతుంది. అది రెండవ కారణం. ఇంకొక కారణం వచ్చేసి, మనకు చిన్న పశువు చిన్న జంతువులైనా కుక్క పిల్లి కానీ లేకుంటే ఈవెన్ గొర్రెలు మేకల్లో కూడా ఈ గర్భం మెలిపడడం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. కేవలం గేదెల్లోనే, ఆవుల కంటే వీటిల్లో ఎక్కువ అని మనం చెప్పుకున్నాం. ఎందుకంటే కేవలం దీంట్లో ఉన్న పొట్ట అనేది చాలా పెద్దగా లోతైన పొట్టు ఉంటుంది. ఎప్పుడైతే ఖాళీ ప్రదేశం స్థలం ఎక్కువగా ఉంటుందో ఆ గర్భం మెలిపడడానికి అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అలాగే కొన్నిసార్లు పిండం సైడ్ నుంచి కూడా, పిండంలో ఇప్పుడు మనకు మనుషుల్లో కూడా పిల్లలు లోపల కదలికలు ఉంటాయి కదా చివరి 2-3 నెలల్లో, అలాగే ఈ దూడలు కూడా కదలికల లోపల పిండ దశలో కదలికలు ఎక్కువ ఉన్నప్పుడు అధిక కదలికల వల్ల కూడా కొన్నిసార్లు మెలికపడే అవకాశం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రవాణా చేసేటప్పుడు పశువుల్ని రవాణా చేసేటప్పుడు వాటిని రఫ్గా జాగ్రత్తగా తీసుకెళ్ళారు, రఫ్గా హ్యాండిల్ చేశారంటే వాటిని అజాగ్రత్తగా వ్యవహరించి గుంతల్లో బళ్ళల్లో ఈ ట్రక్కుల్లో తీసుకెట్టప్పుడు జాగ్రత్తగా మెల్లిగా తీసుకెళ్ళకపోతే అప్పుడు కూడా ఆ గుంతల్లో వెళ్ళినప్పుడు వెహికల్స్ అప్పుడు కూడా గర్భం మెలిపడే అవకాశం ఉందన్నమాట. ఇవి సాధారణంగా మెలిపడడానికి గల కారణాలు అన్నమాట. అసలు మెలికపడ్డ తర్వాత అసలు ఎలా గుర్తిస్తాం మనం మెలిపడింది, గర్భం మెలిపడిందని ఎలా గుర్తిస్తాం అంటే, మెలిక అనేది ఏ దశలో అయినా ఉండొచ్చు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎడంవైపు కానీ కుడివైపు కానీ, సహజంగా కుడివైపుకు మాత్రమే ఉంటుంది, ఎడంవైపు అరలపట్టు ఉంటుంది. కాబట్టి మెలిక యొక్క కోణం అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు మెలిక అనేది 360 డిగ్రీలు మెలికపడిందంటే అప్పుడు పూర్తిగా ఒక వృత్తం తిరిగిపోయినట్టు, అప్పుడు అస్సలు మనకు వేలు పెట్టడానికి కూడా గర్భంలోకి డాక్టర్కి కానీ సిబ్బందికి కానీ కుదరదు. అది 360 డిగ్రీనే సంపూర్ణ మెలిక అంటారు. అలా కాకుండా 90 డిగ్రీలు 270 180 డిగ్రీల వరకు తిరిగిందంటే మనకు పిండ భాగాలు తగులుతుంటాయి, దూడ కాళ్ళు కానీ చేతులు కాళ్ళు తల భాగం కానీ వాటి పార్ట్స్ భాగాలు మనకు తగులుతుంటాయి అన్నమాట. సంపూర్ణ మెలిక పడిందంటే అది చాలా కష్టం. అసంపూర్ణ మెలిక ద్వారా అయితే మనం కొంచెం ఇచ్చేది, సంపూర్ణ మెలిక అయినా సరే దాన్ని రిలీవ్ చేయడం ఎలా, దాన్ని మనం తగ్గించడం ఎలా అనేది మనం తర్వాత వివరించుకుందాం. ఇవి కోణం గురించి. తర్వాత ఏ భాగంలో మెలికబడుతుందంటే, గర్భసంచికి సర్విక్స్ ముందు కానీ తర్వాత కానీ మెలికబడుతుంది. సర్విక్స్ తర్వాత మెలికబడ్డట్టయితే మనకు పిండ భాగాలు కానీ కాళ్ళు తల ఏ భాగం తగలదు, కేవలం మానం పొరలు మాత్రమే తగులుతాయి. అదే సర్విక్స్ ముందు భాగంలో మెలికబడ్డట్టయితే మనకు పిండ భాగాలు కూడా తగులుతుంటాయి. ఇప్పటి వరకు మనము ఏ భాగంలో జరుగుతుంది, ఎంత కోణంలో వాటి గురించి మాత్రమే వివరించుకున్నాం. ఇవన్నీ రైతు సోదరులకు సరిగ్గా అర్థం కావు కాబట్టి, అసలు ముందు మెలికబడింది అని ఏ లక్షణాల ద్వారా మనము గుర్తించవచ్చు అంటే, పశువు 6 నెలలు చూడు దశ దాటిన తర్వాత చివరి త్రైమాసికంలో పశువు గనక మేత మేయకుండా నెమురేయకుండా, మేత మేయకపోవడం నెమురు వేయకపోవడం అనేది ప్రతి జబ్బులో సాధారణమైన లక్షణాలు కాబట్టి అది కాదు మెయిన్ క్రైటీరియా. వాటితో పాటు ముఖ్యంగా కడుపు నొప్పితోటి కాళ్ళు విపరీతంగా కొట్టుకుంటాయి అన్నమాట, కాళ్ళు కొట్టుకోవడం, అలాగే కొన్ని పశువులు ఊరికే పడుకొని లేస్తూ ఉంటాయి అన్నమాట. అట్లా చూడు దశలో ఉన్న గేదె పడుకొని లేస్తూ ఉన్న కడుపు నొప్పితో కాళ్ళు కొట్టుకుంటుందంటే తప్పనిసరిగా వెంటనే పశు వైద్యుని సంప్రదించి అది గర్భం మెలిగిపడిందనే అవగాహనకు రైతు సోదరులు రావాలన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, గర్భం మెలిపడితే ఏమవుతుందంటే, ఎప్పుడైతే గర్భం మెలిపడిందో రక్త ప్రసరణ అనేది లోపల పిండానికి జరగదు. రక్త ప్రసరణ పిండానికి జరగకపోతే ఆ పిండం చనిపోవడం జరుగుతుంది. తర్వాత 1-2 రోజుల తర్వాత ఆ పిండం అనేది వాచిపోయి కుళ్ళిపోయి దాని యొక్క విష పదార్థాలు ఈ తల్లి పశువు యొక్క రక్తంలో కలుస్తాయి. అలాగే కొన్నిసార్లు ఈ పిండానికి రక్త ప్రసరణ చేసే పెద్ద రక్తనాళం ఉంటుంది, అది కూడా కొన్నిసార్లు పగిలిపోవడం వల్ల తీవ్రమైన రక్తస్రావం జరిగి పశువు షాక్ గురై అది కూడా చనిపోయే అవకాశం ఉందన్నమాట. ఇది మనకు ఈ మెలికపడడం వల్ల జరిగే పరిణామాలు, దానివల్ల జరిగే. ఇప్పుడు ఇక్కడ రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా

0: ఇలా జరిగింది కాబట్టి చెప్తున్నాను. ఇట్లా మెలిక ఇట్లా పశువు పడుకొని లేస్తుంది సార్ అని మా దగ్గరికి వచ్చినప్పుడు నేను వెంటనే వెళ్ళి గుర్తించి ఇది గర్భం మెలికపడింది, దీనికి మనము చికిత్స చేయాలన్నప్పుడు వాళ్ళు లోపల దూడకేమన్నా వద్దేమో లేకుంటే అదే తగ్గిపోద్దన్న అపోహతోటి వాళ్ళకు అవగాహన లేక దాన్ని 2-3 రోజులు పోస్ట్పోన్ చేస్తారనమాట. ఎప్పుడైతే అలాగా కాలం గడిచిపోయి ఆలస్యం చేశారంటే ఈ పిండం దూడ చనిపోయిందే కాకుండా తల్లి పశువుకు కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు చనిపోవడం వల్ల దాని విష పదార్థాలన్నీ ఈ దీని రక్తంలో కలిసిపోయి తల్లి పశువు కూడా 100% చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే గుర్తించి ఈ లక్షణాలు కనిపించిన వెంటనే గుర్తించి పశు వైద్యుని సంప్రదించి ఆ మెలిక అనేది పోయేలాగా చూసుకోవాలి. మెలిక ఎలా పోవాలి అంటే దానికి సిజేరియను అలాగే స్కాఫర్స్ పద్ధతి ద్వారా మెలిక తీయడం అనేది ఉండదు. మనందరికీ తెలిసిందే సిజేరియన్ అనేది మనకు మనుషుల్లో అయితే పూర్తి అసెప్టిక్ కండిషన్స్ అంటే ఎటువంటి సూక్ష్మజీవులు ప్రవేశించని స్థలంలో ఐసీయూలో అలాంటి చోట మనం చేస్తాం. గేదెల్లో అది మనకు సాధ్యం కాదు కాబట్టి పల్లెటూరు ప్రాంతంలో చెట్ల కింద ఓపెన్ ప్లేస్లో మనం చేస్తాం. అందుకని సిజేరియన్ చేసేదానికంటే ఈ స్కాఫర్స్ పద్ధతి ద్వారా ఈ గర్భం యొక్క మెలికను తీయడం అనేది ఉత్తమమైన పని. ఎలా చేయాలి? దీని పద్ధతి ఏంటంటే ముందుగా పశు వైద్యుని సంప్రదించి వాళ్ళు అవగాహనతో వాళ్ళు గుర్తించిన తర్వాతే మెలిక అనేది ఎటువైపు ఉందనేది చూసుకోవాలి. కుడివైపుకు మెలిక ఉందంటే పశువుని కుడివైపుకు పడేయాలి, ఎడమవైపు మెలకుంటే ఎడమవైపుకు పడేయాలి. పశువుని పడవేసిన తర్వాత సుమారుగా 10 అడుగుల పొడవు 1 అడుగు వెడల్పు ఉండే చెక్కను తీసుకొని పొడవాటి చెక్కను, ఆ చెక్కను పశువు పొట్ట మీద పెట్టి 60 కేజీల పైన బరువు ఉండే మనిషి ఆ చెక్క మీద నిలబడాలి. నిలబడ్డ తర్వాత మనము ఇందాక చెప్పుకున్నట్టు ఎటువైపు మెలిక ఉంటే అటువైపుకి పశువుని వేగంగా తిప్పాలన్నమాట. అలా తిప్పే ముందు కాళ్ళు వెనకాళ్ళు 2 సపరేట్గా కట్టేసేయాలి. కట్టేసి వేగంగా తిప్పినట్లయితే ఆ మనిషి చెక్క మీద నిలబడ్డ ఆ బరువుకు వేగంగా తిప్పగానే ఆ మెలిక అనేది రిలీవ్ అయిపోతుంది. మెలిక మనకు విడిపోయిందా లేదా అనేది గమనించి చూస్తారు ఆ వచ్చిన సిబ్బంది. ఎప్పుడైతే మెలిక వీడింది అని మనకు ఎప్పుడు అర్థమవుతుందంటే అప్పటి వరకు బయటికి రాని పిండస్రావాలనేవి ఎప్పుడైతే మెలిక వీడిందో లోపల నుంచి మనకు తెలుసు ఉమ్మనీరు కానీ పిండానికి సంబంధించిన స్రావాలు ఏవైనా సరే మెలిక వీడిన తర్వాత బయటికి రావడం మనం గమనించవచ్చు. వెంటనే మెలిక వీడిన తర్వాత అది పూర్తిగా వీడాలి. మనకు 360 డిగ్రీల కోణంలో మెలిక ఉంటే దాన్ని పూర్తిగా 0 డిగ్రీలకు తెచ్చి పూర్తిగా మనకి లోపలి శరీర భాగాలు అనేవి పిండం యొక్క భాగాలు సిబ్బందికి తగలాలి. ఆ విధంగా మనము మెలిక తీసి ఒకసారి మనం పశువుని తిప్పినట్టయితే కొంచెం మెలికే వీడింది అలాంటప్పుడు 2వసారి 3వసారి అట్లా మ్యాక్సిమం 2-3 సార్లు చేసేసరికి 2వసారికే మెలిక అనేది కంప్లీట్గా వీడిపోతుంది. అప్పుడు కొన్ని పరిస్థితుల్లో కుదరలేదంటే 3వసారి కూడా మనము గేదెను తిప్పినట్లయితే మెలిక వీడిపోతుంది. మెలిక వీడిన తర్వాత ఏం చేయాలంటే గేదెను పైకి లేపి సాధారణ స్థితిలో ఉంచి ముందుగా అప్పటిదాకా పశువు బాగా ఇబ్బంది పడి ఉంటుంది కాబట్టి స్ట్రెయిన్ అయి ఉంటుంది కాబట్టి ముందుగా దానికి మన వైద్యుడి ద్వారా సెలైన్స్ ఎక్కించుకోవడం వాటికి రీజనరేషన్కి అయానిక్ లాస్ జరగకుండా చూసుకోవాలి. ఆ తర్వాత ఆ సర్విక్స్లో నుంచి దూడ యొక్క భాగాలు పిండం యొక్క భాగాలు తగిలినట్లయితే మనం పిండాన్ని సిబ్బంది ద్వారా ఆ దూడను బయటికి లాగేసేయచ్చు. రైతు సోదరులకి నా విన్నపం ఏంటంటే దూడ చనిపోతుంది అన్న ఉద్దేశంతో ట్రీట్మెంట్ చేసుకోకుండా దాన్ని డిలే చేసినట్లయితే దూడతో పాటు తల్లి పశువు కూడా చనిపోయే అవకాశం ఉంది 100%. కాబట్టి మెలిక పడింది అంటే 90% దూడ చనిపోయే ఉంటుంది కాబట్టి దాన్ని వదిలేసుకొని మనము తల్లి పశువును రక్షించుకునే విధంగా చూసుకోవాలి. ఎప్పుడైతే మనము ఈ లక్షణాలు గమనించినట్లయితే చూడి పశువు పడుకొని లేస్తూ కాళ్ళ నొప్పితో ఉందని గమనించినట్లయితే అప్పుడు వెంటనే పశు వైద్యుని సంప్రదించి ఈ మెలిక విడిపోయే విధంగా చేసుకోవాలి. ఒకవేళ ఇలా దూడను తీసిన తర్వాత కూడా చనిపోయిన దూడను తీసిన తర్వాత కూడా గర్భం అనేది బాగా మెలిపడడం వల్ల దాంట్లో కొంచెం రక్తస్రావం జరిగి ఉంటుంది కాబట్టి తదుపరి మళ్ళీ ఎదక రావడం కాస్త కష్టంగా ఉంటుంది. కాబట్టి గర్భానికి సంబంధించిన మందులు కానీ ఇంట్రాయుటరైన్ అంటే గర్భద్వారం ద్వారా ఎక్కించే మందులు అలాగే ఇంజెక్షన్ల రూపంలో తీసుకోవాల్సిన మందులు ఆ చికిత్స అనేది తప్పనిసరిగా మొదటి 3 వారాలు ఆ గేదెకు చేయించినట్లయితే మనము తర్వాతి సమయంలో తర్వాత ఎదకొచ్చేటప్పుడు గేదెలు తప్పకుండా ఎదకొచ్చి అవి కట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు గర్భం మెలిపడ్డం అనే సమస్య చాలా తీవ్రమైంది, దాన్ని గుర్తించి సరైన సమయంలో స్పందించి దాన్ని చికిత్స చేయించుకోవాలని కోరు.
1: సార్, మరి ఇంతటి ప్రమాదకరమైనటువంటి ఈ గర్భం మెలిక పడకుండా ఉండాలంటే రైతాంగం ముందస్తుగా ఎటువంటి నివారణ చర్యలు చేపట్టాలంటారు?
0: ముందుగా ఇది మెలిక పడ్డం అనేది కేవలము ఇది ఒక అంటువ్యాధో లేకుంటే వేరే ఇన్ఫెక్షియస్ డిసీజ్ కాదు, అంటువ్యాధి కాదు కాబట్టి దీనికి ఎటువంటి టీకాలు కానీ

0: ముందు జాగ్రత్తలు మనం ఏం తీసుకోలేం. మనము ఇందాక మనం చెప్పుకున్నట్టు వీటికి చేసుకునే ముఖ్యమైన కారణాలు రవాణా, రవాణా చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోవడం, అలాగే చూడు పశువులు నీటిలో పొరలడం, దాన్ని మనము అది రైతుల ఇదిలో లేదు కాబట్టి కంట్రోల్, అది మన మన చేతిలో లేదు. రైతులు పరిగెత్తకుండా మనం ఆపలేము, మన గేదెలు పరిగెత్తకుండా మనం ఆపలేము కాబట్టి దాన్ని కూడా, అది కూడా రైతు చేతిలో లేదు. మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇది రాకుండా మనం చూడొచ్చు అంటే, కాల్షియం, కాల్షియం అనేది ధాతువు చాలా ముఖ్యమైనది. ఎప్పుడైతే యుటిరస్, మనం గర్భసంచి గురించి మెలికబడింది అని చెప్పుకున్నాం, ఆ గర్భాశయ గోడలు దృఢంగా గట్టిగా ఉన్నట్లయితే మెలికబడే అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది. అలా గర్భాశయ గోడలు గట్టిగా ఉండాలంటే మనము చూడు పశువుకు ముఖ్యంగా 6 నెలలు దాటిన తర్వాత రోజుకు ఉదయం 100 ml, సాయంత్రం 100 ml కాల్షియం టానిక్ గనక మనము అందించినట్లయితే కాల్షియం వలన కండరాలు బిగుసుగా ఉండి గర్భాశయ కండరాలు బలంగా ఉంటాయి. మెలిపడ్డా కూడా పశువు మరణించకుండా, ఎక్కువ డ్యామేజ్ జరగకుండా మనము పశువును కాపాడుకోవచ్చు. ఆ తర్వాత మెలిపడింది, మెలికను తీసాము, దూడ బయటకు వచ్చింది, అంత బాగానే ఉంది. ఆ తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ ఎదకు సక్రమంగా రావాలి, మళ్ళీ సకాలంలో రావాలంటే వాటికి మినరల్ బోలస్లు కానీ, లేకుంటే అలాగే మనం ఉలవలు, నానబెట్టిన ఉలవలు కానీ, శనగలు కానీ మొదటి 3 నెలలు వాటికి పశువుకు క్రమం తప్పకుండా అందించినట్లయితే సకాలంలో ఎదకొచ్చి తర్వాత అటువంటి సమస్య రాకుండా ఉంటుంది.
1: గర్భాశయంలో మెలిక పడితే పశువు ఎలాంటి ప్రాణాంతకంగా మారుతుంది పశువుకు? అదేవిధంగా ఈ గర్భాశయం మెలిక తీసిన తర్వాత ఆ పశువుని ఎలా పోషణ చేయాలి, తిరిగి పునరుత్పత్తికి పనికిరావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇత్యాది అంశాల గురించి పశు పోషకులకు మంచి విషయాలు తెలియజేశారు. నమస్కారం సార్.
0: థ్యాంక్ యూ సార్. నమస్కారం.
2: మీరు ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో గర్భాశయం మెలకపడుట చికిత్స నివారణ చర్యలు అంశం గురించి సంజీవరావుపేట పశు వైద్యులు డాక్టర్ కె శ్రావణ్ కుమార్ గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు కొన్ని జానపద గేయాలు వినండి.

మీరు ఇంతవరకు జానపద గేయాలు విన్నారు. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 7:45 దాటింది. ఇప్పుడు వినండి చిత్రమంచరి కార్యక్రమం. ముందుగా వినండి అత్తారింటికి దారేది చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మీరు వింటున్నారు చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత పాట వినండి. కలేజ ఈ చిత్రం కోసం రమేష్ వినయగం మరియు కారుణ్య పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ.

మీరు వింటున్నారు చిత్రమంజరి. కార్యక్రమంలో చివరిగా వినండి, బాహుబలి చిత్రం కోసం కార్తీక్ మరియు దామిని పాడిన పాట వింటారు. సంగీతం MM కీరవాణి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మీరు ఇంతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. మరికొన్ని సినిమా పాటలు రాత్రి 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో వింటారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:00. ఇప్పుడు వినండి యువవాణి.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం వింటారు, అనంతరం సినిమా పాట వింటారు. కార్యక్రమంలో చివరిగా తెలుసుకుందాం రండి ఈనాటి అంశం, కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ గురించిన కొన్ని విషయాలు వింటారు. ముందుగా వినండి విద్యా ఉద్యోగ సమాచారం. ఉద్యోగ సమాచారం. పవర్ గ్రిడ్లో 668 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిలో 668 టైనీ ఉద్యోగాలు ఉంటాయి. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హతలు పోస్టును బట్టి ఐటీఐ డిప్లొమా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 27 సంవత్సరాలు మించరాదు. రిజర్వేషన్ బట్టి వయసులో సడలింపు ఉంటుంది. అభ్యర్థులను కంప్యూటర్ బేసిక్ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్ల ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్ ఐడి https://www.powergrid.in/వెబ్సైట్ను సందర్శించి అభ్యర్థులు పూర్తి సమాచారం తెలుసుకొని అప్లై చేసుకోవాల్సిందిగా మనవి. మరో నోటిఫికేషన్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం ఖాళీలు 1865. వీటిలో ఆంధ్రప్రదేశ్లో 303 ఖాళీలు, తెలంగాణలో 164 ఖాళీలు ఉన్నాయి. 2022 తర్వాత డిగ్రీ పాస్ అయి వయసు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య కలిగిన వారు అర్హులుగా నిర్ణయించారు. దరఖాస్తులకు చివరి తేదీ మే 19, 2026. అభ్యర్థులను ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి రూరల్ బ్రాంచ్లో నెలకు 15,000 రూపాయలు, అర్బన్ బ్రాంచ్లో 18,000, మెట్రో నగరాల్లో 20,000 రూపాయలతో జీతంతో చెల్లిస్తారు. ఇక ఆన్లైన్ అప్లికేషన్లు పంపించవలసిన వెబ్సైట్ ఐడి https://www.unionbankofindia.bank.in/వెబ్సైట్ను సందర్శించి పూర్తి సమాచారం తెలుసుకొని అప్లై చేసుకోగలరని మనవి. మరో నోటిఫికేషన్ గురించి విషయాలు విందాం. కోల్ ఇండియా లిమిటెడ్లో మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం ఖాళీలు 936, ఇందులో 276 మైనింగ్, మరో 660 సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ మొదలైన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిని గేట్ 2025 స్కోర్ ఆధారంగా ఎంపిక చేశారు. దరఖాస్తులు చివరి తేదీ జూన్ 7, 2026. అభ్యర్థులను కంప్యూటర్ బేసిక్ టెస్ట్ స్కోర్ను బట్టి ఎంపిక చేస్తారు. లాస్ట్ డేట్ జూన్ 11. వీటికి విద్యార్హత బీఈ బీటెక్ డిగ్రీ పీజీలో కనీసం 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 50% మార్కులు ఉండాలి. అప్లికేషన్లను ఆన్లైన్ ద్వారా www.coalindia.in/వెబ్సైట్ ద్వారా పంపించి మరియు పూర్తి సమాచారం తెలుసుకోవాల్సిందిగా మనవి. ఇక మరో నోటిఫికేషన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గ్రేడ్ బి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. మొత్తం ఖాళీలు 60. గ్రేడ్ బి ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్లైన్ అప్లికేషన్లు 29 April 2026 నుంచి 20 May 2026 వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోగలరు. అభ్యర్థుల వయసు 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు మించరాదు.

విద్యారేతరు 60% మార్కులతో ఏదేని డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. రిజర్వేషన్ బట్టి వారికి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఫేజ్ 1 ఫేజ్ 2 పరీక్షలు ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు. వీరికి జీతం 1.5 లక్షల వరకు నెలకు ఉంటుంది. వెబ్సైట్ ఐడి www.rbi.org.in/websiteను సందర్శించి పూర్తి సమాచారం తెలుసుకొని అప్లై చేసుకోవాల్సిందిగా మనవి. మీరు ఇంతవరకు విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినిమా పాట వినండి. అంజీ ఈ చిత్రం కోసం టిప్పు మరియు సునీత పాడిన పాట వింటారు. సంగీతం మణి శర్మ.

సినిమా పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, తెలుసుకుందాం రండి. ఈనాటి అంశం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ గురించిన కొన్ని విషయాలు వింటారు. గత వారంలో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్, May 2026 మొదటి వారానికి సంబంధించిన ముఖ్యమైన జాతీయ మరియు అంతర్జాతీయ మరియు ప్రాంతీయ వర్తమాన అంశాల గురించిన విషయాలు వింటారు. ముఖ్యమైన నియామకాలు. నీతి ఆయోగ్ May 2, 2026 ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు, డాక్టర్ బిఆర్ బాలసుబ్రహ్మణ్యం మరియు డాక్టర్ జోరామ్ అనియాలను నీతి ఆయోగ్ పూర్తికాల సభ్యులుగా నియమించారు. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన డాక్టర్ అనియా నిషితిగా నుండి పిహెచ్డి పూర్తి చేసిన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు. ఇక ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా రోహిత్ జైన్ నియమితులయ్యారు. ఈయన టి రవిశంకర్ స్థానంలో బాధ్యతలు చేపట్టారు. ఇక భారత రక్షణ మంత్రిత్వ శాఖలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా విశ్వజిత్ సహాయ్, ఇతను 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఇతను భారత రక్షణ మంత్రిత్వ శాఖలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక 2026-27 కాలానికిగాను పిఏసి అధ్యక్షుడిగా, పిఏసి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అధ్యక్షుడిగా కేసి వేణుగోపాల్ నియమితులయ్యారు. ఇక కొన్ని జాతీయ అంశాలు విందాం. జిఎస్టి వసూలు. May 2026 నాటికి జిఎస్టి వసూలు రికార్డు స్థాయిలో 2.42 లక్షల కోట్లు చేరాయి. ఇక 2000 నోట్ల ఉపసంహరణ. April 30, 2026 నాటికి చలామణిలో ఉన్న 2000 నోట్లలో 9.47% తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థకు చేరుకుంటున్నాయని ఆర్బీఐ ప్రకటించింది. గిగ్ వర్కర్ల రక్షణ సమస్యల పరిష్కారం కోసం దేశంలోని తొలిసారిగా కర్ణాటక ప్రభుత్వం డిజిటల్ ఫిర్యాదుల పరిష్కారంను ప్రారంభించింది. ఇక డిఆర్డిఓ మరియు బిహెచ్ఈఎల్ సంయుక్తంగా క్షిపణ వ్యవస్థపై ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అలాగే డిఆర్డిఓ హైపర్యోసిక్ మిసైల్ పరీక్ష నిర్వహించింది. మరికొన్ని అంతర్జాతీయ అంశాలు విందాం. గోవా 3వ జిల్లాగా కుష్వాతిని ప్రకటించింది. దీని ప్రధాన కార్యాలయం క్యూపెల్లాలో ఉంది. ఇక క్రూయిజ్ షిప్లో హంట్ వైరస్ సోకడం వల్ల 2 భారతీయులు చికిత్స పొందుతున్నట్లు వార్తలు వచ్చాయి. అరేబియా సముద్రంలో చిక్కుకున్న భారత నౌకను పాకిస్తాన్ నేవీ రక్షించింది. క్రీడలు మరియు ఇతర విషయాల గురించి విందాం. థామస్ కప్ 2026 క్వార్టర్ ఫైనల్స్లో భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు చైనీస్ తైపీపై 3-0 విజయం సాధించింది. కార్మిక దినోత్సవం. May 1, 2027 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం థీమ్ ఎన్సూరింగ్ ఏ హార్ట్లీ సైకో సోషల్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అనే థీమ్ను నిర్వచించారు. ఇక సినిమా విషయానికి వస్తే, నటి సమంత పుట్టినరోజు సందర్భంగా April 28 సందర్భంగా ఆమెను కొత్త సినిమా మా ఇంటి బంగారం అనౌన్స్ చేసింది. మీరు ఇంతవరకు గత వారంలో జరిగినటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ గురించిన కొన్ని విషయాలు విన్నారు. ఇప్పుడు సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

నిమిషాలు కావస్తుంది, మరికొద్ది క్షణాల్లో. 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం ఈ అంశం గురించి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి.

0: వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ఆకాశవాణి ఈ నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమాలుగా 90 వసంతాల ఆకాశవాణి నిర్వహిస్తోంది ఆకాశవాణి విజయవాడ తదితర కేంద్రాలు. ఈ నేపథ్యంలో మనం ఈరోజు ఒక ప్రముఖ డోలు విద్వాంసుల్ని కలిసి వారి అనుభవాలు మనతో షేర్ చేసుకోబోతున్నారు. వీరు ప్రముఖ డోలు విద్వాంసులు శ్రీ వినుకుండ సుబ్రహ్మణ్యం గారు. వీరు నెల్లూరు జిల్లా నుంచి వస్తున్నారు. ఆకాశవాణిలో టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్గా ఎన్నో సంవత్సరాల నుంచి కార్యక్రమాలు అందిస్తున్నారు. అలాగే 2022 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే సంగీత నాటక అకాడమీ అవార్డు రహిత కూడా. నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
0: సార్ సుబ్రహ్మణ్యం గారు, మన ఆకాశవాణి 1936 ప్రారంభమైందండి, అలాగే ఇప్పుడు 2026 సంవత్సరంలో మనం 90 వసంతాలు పూర్తి చేసుకోబోతోంది. ఈ నేపథ్యంలో మీకు ఆకాశవాణితో ఉన్న అనుభవాల్ని మాతో పంచుకోమని కోరుకుంటున్నాం. ముందుగా మీ బాల్యం ఎక్కడ ప్రారంభమైంది, మీరు ఎక్కడ పుట్టారు, మీరు ఈ డోలు ఎక్కడ నేర్చుకున్నారు, మీ గురువుగారు ఎవరో ఒకసారి షేర్ చేయండి సార్.
1: నాది నెల్లూరు జిల్లాలో కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం సార్. చిన్నప్పటి నుంచి నేను చదువుకునేటప్పుడు, హై స్కూల్ చదువుకునేటప్పుడు నాకు ఈ డోలు అంటే ఇష్టంతో చదువు కూడా తక్కువే చేసుకున్నాను, డోలు అంత ఇష్టంతో విన్నాను. 1965 తిరుపతి నాదస్వర పాఠశాల మ్యూజిక్ కాలేజ్ ఉంది సార్, అక్కడ చేర్పించారు మా తల్లిదండ్రులు. మాది చిన్న కుటుంబం, ఒక వ్యవసాయ కుటుంబం, కానీ దాని మీద ఇష్టంతో కష్టమైన డోలు నేర్చుకున్నాను సార్. కష్టమైన పరిశ్రమ అది.
0: మీ గురువుగారు ఎవరండి అక్కడ?
1: మా గురువుగారు ఫస్ట్ అన్నవరపు బస్వయ్య మ్యూజిక్ కాలేజీలో పక్కన నాదస్వర పాఠశాల ఉంది, టీటీడి. నాకు అక్కడ సీట్ వచ్చింది, దానికి ఇంటర్ ఉంటుంది. ఇంటర్లో సెలెక్ట్ అయిన 66, 67, 68 నాకు 3 సంవత్సరాలు కోర్సు అది. అన్నవరపు బస్వయ్యని పెద్ద విద్వాంసులు ఆయన టీచర్గా ఉన్నారు. 3 సంవత్సరాలు చేసుకుని 69 నాకు సర్టిఫికేట్ ఇచ్చారు, ఫస్ట్ క్లాస్ సర్టిఫికేట్.
0: సంతోషం అండి సుబ్రహ్మణ్యం గారు. ఎక్కడో నెల్లూరు జిల్లాలో కొత్తపాలెం గ్రామం నుంచి వచ్చి మీరు ప్రతిష్టాత్మకమైన సంగీతంలో, ముఖ్యంగా క్లాసికల్ మ్యూజిక్, శాస్త్రీయ సంగీతంలో మీరు సంగీత నాటకం అకాడమీ అవార్డు పొందడం చాలా గర్వకారణం అండి. మీకు తర్వాత గురువులు ఎవరండి, మీ తర్వాత ప్రస్థానం ఎలా ప్రారంభమైంది, మీరు అక్కడ సర్టిఫికేట్ కోర్సు చేశారు, తర్వాత ఎలా ప్రారంభమైంది?
1: 3 సంవత్సరాలు కోర్సు అంటే చాలదు సార్. అది 3 సంవత్సరాలు అంటే పాలవరసలో, పెద్ద పాలవరసలో జాతులు, చిన్న చిన్న బిట్లు నేర్చుకుంటాం. ఎక్కడైనా కచేరీ వాయించేదానికి అది సాదు. అప్పుడు ప్రైవేట్గా సీఎం రాజగోపాల్ అని ఆయన మ్యూజిక్ కాలేజీ లెక్చరర్, ఆయన దగ్గర 4 సంవత్సరాలు నేర్చుకున్నాను. ఆయన ఏంటంటే మనకు కావాల్సింది బయట కచేరీలకు ఏం వంచాలా అనేది, నాదస్వరానికి ఏం వంచాలనేది, ప్రజల్లో ఏం వాయిస్తే మనకు మంచి పేరు వస్తుంది, అది నేర్చుకున్నాను సార్.
0: అయితే సుబ్రహ్మణ్యం గారు, మీకు మొట్టమొదటిగా ఆకాశవాణితో అనుబంధం ఎప్పుడు ఏర్పడింది? మీరు అంటే మనకు ఒక ప్రక్రియ ఉంటుంది కదా, ఆకాశవాణిలో ఆడిషన్స్ చేస్తాం, ఎటువంటి కళాకారులకైనా మనం డైరెక్ట్గా కార్యక్రమాలు ఇవ్వకుండా ఆడిషన్ చేస్తాం. అలా మీరు ఏ ఆకాశవాణి కేంద్రంతో మొట్టమొదటిసారి మీరు ఆడిషన్ నిర్వహించారు, ఎక్కడ పాస్ అయ్యారు?
1: టీటీడీలో నాకు ఇంట్రో పెట్టారు, బాగా వాయిస్తున్నాడు అని. దాంట్లో సెలెక్ట్ అయ్యి కొండ మీద శంకు మెట్టుంది, అప్పుడు చిన్నది కాటేజీలు ఉండి, దాంట్లో ఇంట్రో పెట్టారు పెద్ద విద్వాంసులు ఏకేశన్న గారు, మునరాయ గారు, దూరు వెంకయ్య గారు. దాంట్లో సెలెక్ట్ అయిన దాంట్లో 2 సంవత్సరాలు నేను ఏకేసి నటరాజన్ అని ఎవరెస్ట్ క్లారినెట్ అయిన, ఆయన దగ్గర ఉత్తీర్ణ అయిన 2 సంవత్సరాలు. తర్వాత ఆయన దగ్గర ఉన్నప్పుడు నాకు రేడియో మీద ఆశ పలింది, రేడియో ఉంటే బాగుంటుంది, ఈయన రేడియో ప్రోగ్రాం పోతే నేను కూడా పోతాను, నాకు కూడా ఉంటే బాగుంటుందని కడపకు పెట్టుకున్నా. పెట్టుకుంటే పినాగపాణి గారని నేను గాత్రం పెద్ద విద్వాంసుడు, అందరికీ గురువు ఆయన, బాలమురళి గారికి, నిదురుమురికి, వీళ్ళందరికీ గురువు. ఆయన జడ్జికి వచ్చాడు, అప్పుడు నన్ను సెలెక్ట్ చేసి 20 మంది పోయినాం. ఆ రోజు ఉదయాన్నే సెలెక్ట్ అయిపోయింది, బోర్డు వేసేస్తారు అప్పుడు పరిస్థితి, బోర్డు వేసేస్తారు. ఆ బోర్డులో నేను సెలెక్ట్ అయినానని మన్నాడే దానికి ఫైనల్ మార్చ్.
0: మీకు ఎంత వయసు అండి అప్పుడు?
1: అప్పుడు ఇంచుమించు ఒక 32-33 ఉంటాయి సార్.
0: 30 ఏళ్ళకి మీరు మొట్టమొదటి ఆడిషన్ ఇచ్చి పాస్ అయ్యారు బి గ్రేడ్. తర్వాత మొదటి కచేరీ ఎప్పుడు మీరు ఆకాశవాణిలో చేశారు?
1: 85, 86, 87 అంతా ఒక 3 సంవత్సరాలు అక్కడ కడపలో చేశాను సార్. నన్ను పిలుచుకొని పోతే నేను కడపకు పోయి వాయించి వచ్చేది. ఎవరు నాదస్వరం
0: మీకు గుర్తుందా అండి, మొట్టమొదటి మీ రెమ్యునరేషన్ ఎంత మీకు అప్పుడు వాయించిన?
1: తెలుసు సార్, 275
0: మొట్టమొదటి.
1: ఆ డబ్బులు మా గురువుకి ఇచ్చిన, ఎందుకంటే నేను వాళ్ళని

0: మనసుండి మా గురువు గారికి దక్షిణగా ఇచ్చిన నేను నేను పోవటమే ఫేస్ అయినా. అప్పుడు అక్కడ వాంచేటప్పుడు 2-3 సంవత్సరాలు వాంచాను సార్. తర్వాత నాది అక్కడి నుంచి వచ్చేసాను కదా, నేను నెల్లూరు జిల్లాకు వచ్చేసాను, కోటమండలం నుంచి గూడూరుకు వచ్చేసా.
1: సుబ్రహ్మణ్యం గారు, ఇక్కడ ప్రశ్న, ఎవరైనా కళాకారులు అక్కడతో ఆగిపోతే పెద్ద అభివృద్ధి ఉండదు కదా? మీ తర్వాత బీలో అయినారు, తర్వాత బీహైకి వచ్చారు, ఈ అభివృద్ధి ఎలా జరిగింది? మీ కచేరీ సాధన ఎలా కొనసాగించారు?
0: ఈ బీ వాంచినప్పుడు ఒక చిన్న విద్వాంసుడిగానే ఉంటాం. బీహై చేసుకుంటే బాగా విద్వాంసుడు అవ్వచ్చు కదా అనే ఉద్దేశంతో బీహైకి మళ్ళీ అప్లికేషన్ వేసి, అప్పుడు అప్లికేషన్ ఇచ్చేసి సార్ ఒక ఫారం ఇచ్చేది, అప్పుడు రాయటం పట్టడం చేయటం ఉంది. అప్పుడు ఇంటర్ ఉండింది, ఇంటర్ వాంచినట్టు వెంటనే నా బీహే సెలెక్ట్ అయినా. బీహే అయిన ఒక సంవత్సరంలోనే మళ్ళీ ఏ గ్రేడ్గా నేను ఇక్కడే విజయవాడ రేడియో స్టేషన్ సెలెక్ట్ అయ్యాను. అయిన 10 సంవత్సరాల పైన టాప్ గ్రేడ్ అని అన్నారు. అప్పుడు టాప్ గ్రేడ్ కరెక్ట్గా పెట్టుకున్నా ఇక్కడనే విజయవాడ స్టేషన్లోనే టాప్ గ్రేడ్ కూడా సెలెక్ట్ అయినాడు సార్. అప్పుడు టాప్ గ్రేడ్ సెలెక్ట్ అయితే నన్ను సెలెక్ట్ అయిన వెంటనే ఢిల్లీకి జడ్జిమెంట్కి పిలిచారు, ఈ రికార్డులు చూసేదానికి ఆల్ ఇండియా రేడియో. 2 సార్లు పోయినాను, మొన్న కూడా 3వ సారి కూడా పోయినాను ఇటీవాళ్ళకి సార్. తర్వాత నేను మొన్న అకాడమీ తీసుకున్నప్పుడు కూడా పోయినాను ఆ స్టేషన్కి, అది గుర్తుగా అందరూ పరిచయం కాబట్టి పోయి వచ్చినాను.
1: సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు బీకి, బీహైకి, ఏకి, అలాగే టాప్ గ్రేడ్కి తేడా ఏముంటుందండి? ఎలా మీ కచేరీ సాధన ఎలా ఇంప్రూవ్ చేసుకుంటా వెళ్తారు, ఏమిటి తేడా?
0: బీకి ఒక క్వాలిటీ ఉంటుంది వాయిద్యం, బీహైకి కొంచెం బాగా వంచాలి. బీహై సెలెక్ట్ అయితే స్టేషన్లో కదిలిచ్చరు, అది స్టాండర్డ్. బీహైకి వచ్చిన వాళ్ళు చాలా మంది బీహై వాయిస్తున్నాం కదా, ఏ గ్రేడ్ కూడా వాయిస్తే బాగుంటుందని. అప్పుడు మా సాధనలో మేము ఇంప్రూవ్ అయ్యేదానికి రేడియో మెయిన్,
1: ఆకాశవాణి.
0: ఆకాశవాణి ఎందువల్లంటే మేము ఇంప్రూవ్ కావాలంటే రేడియోలో ఎంత బాగా వాయిస్తే కదా మనం సెలెక్ట్ అవుతామని. మేము ఇంప్రూవ్ అయ్యేదానికి రేడియో ఉపయోగపడ్డా సార్. ఎవరైనా వాయించినట్టు రికార్డు తీసుకుని వినటం, ఎక్కడైనా మంచి కచేరీలు పోయి వినటం, దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవటంలో ఏ టాప్ దాకా వచ్చాను సార్.
1: మీకు ఈ ప్రయాణంలో ఇన్స్పిరేషన్ నిలిచిన డోలు విద్వాంసులు ఎవరండి? మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి బాగా నేర్చుకున్నారు?
0: చాలా మంది సార్. దానికి సీఎం మున్నరామయ్య మన ఆంధ్రప్రదేశ్, అనవర బసవయ్య మా గురువు గారు, సీఎం రాజగోపాల్ అన్న మా గురువు
1: గారు,
0: ఇంకా తమిళనాడు ఎత్తుకుంటే హరిద్వారం ఏకే పల్లెమేలు గారు, కలిముత్తు గారు, ముదుకుమార్స్ గారు, ఇట్టా లైన్కి వచ్చింది. వలయపాటి సుబ్రహ్మణ్యం గారు, దీంట్లో ఏంటంటే డిప్లొమాకి వచ్చినప్పుడు చరిత్ర రాయాలి ఎవరైనా ఒక విద్వాంసులది, వీళ్ళందరూ పెడతారు. అప్పుడు అంతటికి ఎదుగుంటేనే కదా వాళ్ళు పెడతారు.
1: కొన్ని కచేరీలు మీరు సోలోగా వాయించుంటారు, అలాగే వాద్య సహకారం కూడా చేసి ఉంటారు కదా. మీరు వాద్య సహకారం చేసిన ప్రముఖ విద్వాంసులు కొంతమంది చెప్పమంటే ఎవరు చెప్తారండి ఆకాశవాణిలో?
0: సార్, ఆకాశవాణిలో కసుమురు కే పెంచలేయ గొప్ప నాదస్వరం, ఇక్కడనే ఏ గ్రేడ్ అయినాడు, ఇటీవల కాలం అయిపోయాడు. ఆయనతో ఎక్కువ సహకారం చేశాను. కాకపోతే ఇంకా పెద్దవాళ్ళు ఏకేశన్ నటరాజన్ గారు, చాలా మందితో ఇండియాలో బాగా ప్రముఖుల వైలును అనవరపు రామస్వామి గారు, ఓబి కచేరీ వంచాను గుంటూరులో సదుగురు శరణ్ గారితో లైవ్, అంటే రాగం తానం పల్లవి ఇచ్చారు గుంటూరు ఓబి కచేరీకి లైవ్, అది దాంట్లో వంచాను. చాలా ప్రముఖులతో వాంచి నాకు తెలియదు కూడా తెలుసుకున్నాను సార్, నాకేమైతే తెలీదు ఇట్లా వాయిస్తే బాగుంటుంది అనేది కూడా ఆ కచేరీలో తెలుసుకున్నాను.
1: మీకు ఈ ప్రయాణంలో ఆకాశవాణి ఎంతవరకు సహకారం అందించిందండి?
0: ఆకాశవాణిలో ఒక ప్రోగ్రామ్ వచ్చిందంటే ఆనందమే వేరు. ఇంట్లో భార్యకి బిడ్డలకి చెప్పుకోవటం ఉంటుంది, బయట పోయినప్పుడు అందరితో నాకు ఆకాశవాణి నుంచి రికార్డు వచ్చింది, వాంచాలా, రేపు ప్రోగ్రామ్ వచ్చింది, నేషనల్ ప్రోగ్రామ్ వచ్చింది, ఇట్లా చెప్పుకుంటాం సార్. ఆ ఆనందంతో డోలు కూడా బాగా వాయిస్తాం సార్. సంగీతంలో కష్టమైన వాయిద్యం లేక పరిశ్రమ డోలు సార్, అది మాత్రం ఆకాశవాణి మాకు ప్రాణభిక్ష సార్. ఈ సంగీతం వాంచే వాళ్ళకి ఆకాశవాణి వస్తే దేవుడి నుంచి వరం వచ్చినట్టు ఉంటుంది సార్, అంతే.
1: వినుకొండ సుబ్రహ్మణ్యం గారు, మీరు నేషనల్ ప్రోగ్రామ్స్ కూడా కచేరీ చేశారు?
0: చాలా చేస్తున్నాను సార్, ఈ స్టేషన్లో ఒక 5-6 చేస్తున్నాను. ఫస్ట్ కసుమూరు పెంచలైతేనే చేస్తున్నాను, మంచి నాదస్వరం సార్, చక్కట నాదస్వరం. మన నెల్లూరు జిల్లా అయినా బడే సాహిబు, ఓడితే సాహిబులు, మన అనవర రామస్వామి గారు, ఇంకా వేరే నాదస్వరంతో చాలా మంది చేస్తున్నాను. కొత్త కొత్త లక్ష్మీనారాయణ తమ్ముడు గారు, రంగయ్య గారితో చేశాను, ఇంతమంది చేశాను.
1: వినుకొండ సుబ్రహ్మణ్యం గారు, మీరు 2022 సంవత్సరానికి గాను మనకు శాస్త్రీయ సంగీతంలో ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం సంగీత నాటక అకాడమీ అవార్డు తీసుకున్నారు, దీని పట్ల మీ స్పందన ఏంటి? ఆకాశవాణి పాత్ర ఏంటి మీకు ఈ అవార్డు రావడంలో?
0: మెయిన్ నాకు ఈ ఆకాశవాణి భిక్షం పెట్టింది సార్, ఎందుకంటే బాగా వాయించాను బాగా వాయిస్తాను అనేది ఈ స్టేషన్ పేరు వచ్చింది. సంగీత నాటక అకాడమీ అంటే ఎవరికి ఇచ్చినా పెద్దవాళ్ళకి, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి, బాలమల్లి గారికి, నిధులకి, వీళ్ళందరికి ఇచ్చున్నారు. దీంట్లో తీసుకుంటారు ముందు ఈ సంగీతంలో కరెక్ట్గా వాయించున్నాడా చేస్తున్నాడా, ఎక్కడన్నా క్యాసెట్లు రికార్డులు ఎన్ని చేస్తున్నారంటే నేను ఏ స్టేషన్లో వాయిస్తున్నానో ఆ స్టేషన్లో అడుగుతారు, నాకు తెలియకుండానే అడుగుంటారు, దాన్ని తీసుకుంటారు. వినుకుంట సుబ్రహ్మణ్యం బాగా వాయిస్తాడా, బాగా వాయించున్నాడా, వచ్చున్నాడు బాగా, వాంచిన క్యాసెట్లు ఏమైనా ఉన్నాయా, ఎక్కడన్నా ప్లే చేసినప్పుడు నాదనే రాజం, ఎక్కడైనా కచేరీలు, ఇవన్నీ తీసుకుంటారు.

0: అవన్నీ కరెక్ట్ ఉంటేనే ఇస్తారు, కరెక్ట్ లేకపోతే తీరు. ఎందుకంటే పెద్ద ఇష్యూ ఇది, ఒక రాష్ట్రపతి గారు ఇచ్చేటువంటి గౌరవం.
1: అయితే మీకు ఆ తీసుకున్న రోజు మీకు ఏమనిపించిందండి? నెల్లూరులో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఢిల్లీకి వెళ్ళి ప్రతిష్టాత్మకంగా రాష్ట్రపతి గారి చేతుల మీదుగా తీసుకుంటున్నప్పుడు మీ ప్రయాణం గురించి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపించింది?
0: నా కొడుకులు బెంగళూరులో ఉన్నారు సార్. ఈతో పాటు అక్కడ ఉన్నప్పుడు ఇది వార్త వచ్చింది, నేను భయపడ్డాను నిజమేనని. అప్పుడు ఆల్ ఇండియా రేడియో వాళ్ళు సద్గురు శరణ్ గారు ఏకోజాన ఫోన్ చేసిన 4 గంటకి. కాగితాలన్నీ బెంగళూరులో లేకుండా గూడూరులో ఉన్నాయి. మరుసటి రోజు వచ్చి కాగితాలు ఎత్తుకోబోయి నా బిడ్డలు కొడుకులు ఉన్నారు అక్కడ, వాళ్ళు నా ఫ్లైట్లో తీసుకోమన్నారు. ఎందుకంటే ఇచ్చిన 3వ రోజే ఫోన్ చేసినారు, ఎలక్షను వెంటనే ఇచ్చేస్తాం 6వ తేదీనని. ఆ 6వ తేదీ ఇచ్చేట ముందుగా ఒక ట్రయల్ చూపించారు ఎట తీసుకోవాలని. ట్రయల్లోనే కాళ్ళు ఉనికినాయి సార్, భయపడ్డాను. మాకు రూము భోజనం చెప్పడం సాధ్యం కాదు సార్, అంత చేశారు గవర్నమెంట్. 6వ తేదీ సాయంకాలం 4 గంటలకి 4:30కి ఆమె దగ్గర పోయి నేను తీసుకోవాలి. మా కొడుకు వచ్చిన్నాడు, వెనకున్నాడు, నా వంతు వచ్చింది. ఫస్ట్ లైన్లోనే 6 నెంబర్ సార్ నేను ఆమె దగ్గర తీసుకునే వాళ్ళలో. అప్పుడు ఆమె పక్కన 2 మధ్య మంత్రులు ఉన్నారు, సిబ్బంది ఉంది. నా కాళ్ళు ఒలిగినాయి సార్, ఎంత అంటే నేను ఈ స్థాయికి ఎదిగినానా అనే ఒణుగుతూ ఈ రేడియో స్టేషన్ వచ్చి భిక్ష మాత్రం అనుకున్నాను సార్. రేడియో స్టేషన్ లేకపోతే నాకు రాదు, సంగీతమే ఇది. ఓళ్ళు పెట్టిన భిక్షను మాత్రం సంతృప్తి పొంది ఆమె దగ్గర తీసుకున్నప్పుడు నేను ఏదో దేవలోకానికి పోయి వచ్చినట్టు అనిపించింది సార్. వాళ్ళు చేశారు సార్, నాతో ఒకటి 82 మందికి ఇచ్చారు. దాంట్లో ఇండియాకి డోలు వాయిద్యానికి ఒక్కరికి ఇచ్చారు సార్. దానికి మన స్టేషన్కి ఉదయపూర్వక నమస్కారాలు సార్.
1: ఇదంతా మీ విద్వత్తు, మీ యొక్క సాధన అనుకున్న కృషి మాత్రమేనండి. దీనికి ఇతోదికంగా మన ఆకాశవాణి కేంద్రాలు కూడా కళాకారులకు ఎప్పుడూ సహకారం అందిస్తూ ఉంటాయి. అయితే వినుకొండ సుబ్రహ్మణ్యం గారు, మీరు చేసిన ఇతర ప్రధాన కచేరీలు ఎక్కడెక్కడ చేశారో చెప్పండి ఒకసారి.
0: ఇండియాలో ఒక్క కలకత్తా తప్ప బెంగళూరు చేశాను, మద్రాస్ చేశాను, అన్ని పెద్ద పెద్ద సిటీల్లో చేశాను. మంచోళ్ళతో మంచున్నాను సార్, షబాష్ అనిపించుకునే వచ్చిండే.
1: టీటీడీలో మీరు భాగస్వామ్య
0: నాదనీయరాజనం అయితే ఏమి, ఈ రోజుకి అక్కడ ఉద్యోగాలు ఇవ్వాలంటే 1 నెంబర్ నేను సార్. ఎందుకంటే అది కరెక్ట్ గా చేస్తున్నాను, ఏం చెడ్డ పేరు లేదు సార్, ఎక్కడ చెడ్డ పేరు లేదు. జడ్జిగా ఎప్పుడైనా ఈ రెండోది కాలేజీకి డిప్లొమా కాకుండా ప్రవీణ విశారద ఉంటాయి సార్, వాటికి జడ్జిమెంట్ నేనే పోతా. మొన్నే పోయిచ్చాను మార్చిలో. నెక్స్ట్ డిప్లొమాకి సర్టిఫికేట్ కోర్సు కూడా నేనే పోతుంటాను సార్. ఎక్కడ ఎక్కడ ఒక పొరపాటు లేకుండా నా డ్యూటీ నేను చేసుకుని వచ్చేస్తున్నాను సార్. టీటీడీలో ఇప్పుడు 20-30 సంవత్సరాల నుంచి పోతున్నాను సార్. నాదనీయరాజం ఎన్ని కచేరీలు అంచుండా, సాలకట్ట బ్రహ్మోత్సవాలు అంచుండా, చాలా మంచున్నాను సార్.
1: అయితే సుబ్రహ్మణ్యం గారు, మీకు వచ్చిన ఈ సంగీత నాటక అకాడమీ అవార్డు కాకుండా ఇతర పురస్కారాల గురించి చెప్పండి, ఎవరెవరి దగ్గర అవార్డులు తీసుకున్నారు?
0: లై నిలవైన బిరుదు ఇచ్చారు సార్, అనంబర రామస్వామి గారు, ఎమ్మెల్యే మంత్రులు అంతా నెల్లూరులో ఇచ్చారు సార్. అంటే టాప్ గ్రేడ్ వచ్చిన తర్వాత ఆ జిల్లాకి ఎవరికి లేదు, టాప్ అంటే ఎవరికో వచ్చేవాళ్ళు. ఆ టైంలో వచ్చింది నాకు. అప్పుడు పెద్ద సన్మానం చేశారు నెల్లూరులో మా వాళ్ళు అయితే ఇతరులు అయితే అందరూ. ఆ సన్మానానికి అనంబరం రామస్వామి గారు వచ్చారు, వైలెన్ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వచ్చి లయ నిలవైన బిరుదు ఇచ్చారు సార్. అంటే అంత లయతో వాయిస్తావు కాబట్టి, లైవ్ అయిన వాయిద్యం కాబట్టి లయతోనే సంబంధించినటువంటి బిరుదు ఇచ్చారు సార్.
1: ధన్యవాదాలండి సుబ్రహ్మణ్యం గారు. ప్రతిష్టాత్మకమైన సంగీత నాటక అకాడమీ అవార్డు తీసుకొని ఆకాశవాణిలో ఎన్నో సంవత్సరాలుగా టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్గా మీరు కచేరీలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ ఉన్నారు. ఇలాగే భవిష్యత్తులో మరిన్ని అవార్డులు తీసుకొని మన రాష్ట్రానికి, మన ఆకాశవాణి కేంద్రానికే కాకుండా దేశానికి కూడా మరిన్ని ప్రశంసలు తీసుకొస్తారని ఆశిస్తున్నామండి. ధన్యవాదాలు సార్. మరొకసారి
0: హృదయపూర్వక నమస్కారాలు.
2: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రముఖ డోలు విద్వాంసులు, ఆకాశవాణి టాప్ గ్రేడ్ కళాకారులు, ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ వినుకొండ సుబ్రహ్మణ్యం గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణలో 1535 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ శాసనసభా పార్టీ నేత సువేందు అధికారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అత్యాధునికమైన మిర్వ్ సాంకేతికతతో కూడిన అగ్ని క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గుజరాత్, పశ్చిమ రాజస్థాన్లో కొన్ని ప్రాంతాలలో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు బెంగళూరులో ఆధ్యాత్మిక సంస్థ ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా సంస్థ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ధ్యాన మందిరాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు. అనంతరం ప్రధానమంత్రి తెలంగాణలో పర్యటిస్తారు. 1535 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు రైల్వే ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేయనున్నారు. 118 కిలోమీటర్ల మేర నిర్మించిన కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించనున్నారు. కాజీపేట జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు నిర్మించిన రైల్ అండర్ రైల్ RUR బైపాస్ను కూడా నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ సాయంత్రం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ చేరుకుంటారు. ఈ పర్యటనలో సోమవారం సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో పాల్గొంటారని ప్రధాని కార్యాలయం PMO వెల్లడించింది. సోమనాథ్ క్షేత్ర విశిష్టతను ఆధ్యాత్మిక వారసత్వాన్ని చాటి చెప్పేలా ప్రత్యేక స్మారక స్టాంపు నాణాన్ని ప్రధాని విడుదల చేయనున్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ శాసనసభా పార్టీ నేత సువేందు అధికారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ RN రవి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రితో పాటు 5 కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, NDA పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ప్రజలకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన PMSBY, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన PMJJBY, అటల్ పెన్షన్ యోజన APY పథకాలు విజయవంతంగా 11 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. సమాజంలోని అణగారిన బలహీన వర్గాలకు సైతం తక్కువ ఖర్చుతో కూడిన ఆర్థిక రక్షణను అందించడమే ఈ పథకాల ప్రధాన ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పథకాల పురోగతిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతతో ప్రారంభమైన ఈ పథకాలు బీమా, పెన్షన్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాయని కొనియాడారు. ఇప్పటి వరకు పీఎం జీవన్ జ్యోతి బీమా యోజనలో 27 కోట్లకు పైగా, పీఎం సురక్ష బీమా యోజనలో 58 కోట్ల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అలాగే వృద్ధాప్య భరోసా ఇచ్చే అటల్ పెన్షన్ యోజనలో 9 కోట్ల మంది సభ్యులుగా చేరారు. భారత్, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంప్రదాయక సంబంధాలు ఎంతో ఉన్నతమైనవని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని విదేశీ కారికోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన పతాకావిష్కరణ కార్యక్రమంలో ప్రసంగించారు. ఇరు దేశాల మధ్య కేవలం స్నేహమే కాకుండా వస్త్రధారణ, క్రీడలు, సంప్రదాయాల విషయంలోనూ ఎంతో సారూప్యత ఉందని జైశంకర్ పేర్కొంటూ,
1: ఇండియా హాస్ ట్రెడిషనలీ హ్యాడ్ వెరీ వార్మ్ అండ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ట్రినిడాడ్ అండ్ టొబాగో, అండ్ దీస్ టైస్ హావ్ బీన్ అండర్పిన్డ్ బై షేర్డ్ హిస్టరీ, ఆ స్ట్రగుల్ అగైన్స్ట్ కొలోనియలిజం, అండ్ బై ఆ వెరీ స్పెషల్ బాండ్స్ ఆఫ్ క్రికెట్. The people of our two countries share so much in common, whether we talk of clothing and sports or food habits and traditions.
0: అనంతరం ఆ దేశ ప్రధాని కమలా ప్రసాద్ బిసేనర్తో కేంద్ర మంత్రి భేటీ అయ్యారు.

రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కొత్త ప్రాజెక్టులపై వారు చర్చించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. అత్యాధునిక మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీఎంట్రీ వెహికల్ మిర్వ్ సాంకేతికతతో కూడిన అగ్ని క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిషా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి నిన్న నిర్వహించిన ఈ ప్రయోగం ఆశించిన లక్ష్యాలను చేరుకుందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని భౌగోళిక పరిధిలో వేర్వేరు దిశల్లో ఉన్న వివిధ లక్ష్యాలను ఇవి ఏకకాలంలో ఛేదించగలవని ఆ శాఖ తెలిపింది. ఈ ఘనత సాధించిన డిఆర్డీఓ శాస్త్రవేత్తలు, భారత సైన్యం, పారిశ్రామిక భాగస్వాములను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ సవాళ్లు, ముప్పులను ఎదుర్కోవడంలో ఈ క్షిపణి దేశ రక్షణ వ్యవస్థకు బలాన్ని చేకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు. తమిళగా వెట్రికళంగం టీవీకే అధినేత సి జోసఫ్ విజయ్ ఈరోజు చెన్నైలోని లోక్ భవన్లో గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు పత్రాన్ని సమర్పించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 234 సభ్యుల అసెంబ్లీలో 118 స్థానాలు అవసరం. ఈ సంఖ్యను చేరుకోవడానికి విసికే, ఐయుఎంఎల్ నిబంధన లేని మద్దతు ప్రకటించాయి. చెన్నైలో మీడియాతో మాట్లాడిన టీవీకే నేత అదవ్ అర్జున, ఈ రెండు పార్టీలతో పాటు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం కలిపి మొత్తం 13 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించిందని తెలిపారు. గ్రామీణ భారతావని అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉత్తమ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం జాతీయ పంచాయతీ పురస్కారాలు 2025 ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 42 పంచాయతీలు ఈ అవార్డులకు ఎంపికయ్యాయి. వచ్చే నెల జూన్ 3వ తేదీన న్యూఢిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు వెల్లడించింది. ఈ ఏడాది అవార్డుల జాబితాలో కర్ణాటక 6 పురస్కారాలతో ప్రథమ స్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్, ఒడిశాలు 5 అవార్డులతో తర్వాతి స్థానాలను దక్కించుకున్నాయి. దేశవ్యాప్తంగా మారుమూల గ్రామాలను ప్రధాన స్రవంతితో అనుసంధానించే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పీఎంజీఎస్వై 25 పూర్తి చేసుకుంది. ఈ పథకం రజతోత్సవ వేడుకలతో పాటు 4వ విడత పీఎంజీఎస్వై జాతీయ స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమం రేపు మధ్యప్రదేశ్లోని సీహోర్ జిల్లా భైరుందాలో జరగనుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ బలోపేతం కావడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయ మార్కెట్లకు చేరువయ్యే అవకాశం సులభతరం అవుతుందని కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చైనాలోని షాంఘైలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ 2026 2వ దశలో భారత ఆర్చర్ సహిల్ జాదవ్ కాంస్య పథకం సాధించాడు. మహారాష్ట్రకు చెందిన 25 జాదవ్ డెన్మార్క్ సీనియర్ ఆటగాడు మార్టిన్ డామ్స్బోను 147-144 స్కోరుతో ఓడించి ఈ టోర్నమెంట్లో భారత్కు తొలి పథకాన్ని అందించారు. ఐపీఎల్ 2026 భాగంగా జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ 11 పూర్తయ్యేసరికి 1 నష్టపోయి 119 పరుగులు చేసింది. వాతావరణం. గుజరాత్, పశ్చిమ రాజస్థాన్లో కొన్ని ప్రాంతాలలో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ హెచ్చరించింది. ఈ మేరకు పలు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది. బీహార్లో గంటకు 60-80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తూ భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో అక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణలో 1535 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ శాసనసభా పార్టీ నేత శుభేందు అధికారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అత్యాధునిక మిర్వ్ సాంకేతికతతో కూడిన అగ్ని క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు.

0: ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి కార్యక్రమంలో ముందుగా వినండి. బాద్షా ఈ చిత్రం కోసం డాలర్ మెహందీ మరియు రెనీనా రెడ్డి పాడిన పాట వింటారు. సంగీతం ఎస్ఎస్ థమన్.

0: ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికినా
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి
6: బిల్లిచ్చే ముందనే వస్తుందంటారా?
7: సో గర్ల్స్, ఏంటట సంగతి?
8: బిల్లట సంగతి.
5: ఏది నీ కాడి పిన్ని?
3: ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
6: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
3: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
9: వర్క్ ఫ్రమ్ హోమ్, హై.

0: జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా,
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: మీరు వింటున్నారు చిత్రమంజరి. కార్యక్రమంలో తర్వాత పాట వినండి. పంజా ఈ చిత్రం కోసం హరిచరణ్ మరియు శ్వేత పండిట్ పాడిన పాట వింటారు. సంగీతం ఇవన్ శంకర్ రాజా.

చిత్రమందిరి కార్యక్రమంలో చివరి కావనండి. అత్తకు యముడు అమ్మాయికి మూడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు. సంగీతం చక్రవర్తి.

0: మీరు ఇంతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.
1: I am Valsa Williams with the news at 9. The headlines. Shubhendu Adhikari takes oath as first BJP Chief Minister of West Bengal. 5 MLAs also sworn in as cabinet ministers. TVK Chief C. Joseph Vijay stakes claim to form government in Tamil Nadu with support of Congress, VCK, IUML and left parties. Set to take oath as Chief Minister tomorrow. India conducts

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 9:30 ఇప్పుడు ఇవ్వండి. మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా వినండి. వాల్మీకి ఈ చిత్రం కోసం

మీరు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమం తర్వాత పాట వినండి. తెల్ల పిల్లామ చిత్రం కోసం ఘంటసాల ఎన్టీఆర్ బృందం పాడిన పాట వింటారు. సంగీతం టీవీ రాజు.

మీరు వింటున్నారు మధుర గీతాలు. కార్యక్రమంలో తర్వాత పాట వినండి రాము. ఈ చిత్రం కోసం ఘంటసాల పైన పాట వింటారు. సంగీతం ఆర్ గోవర్ధన్.

మీరు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమంలో చివరిగా వినండి. ఆకలి రాజ్యం చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు. సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

ఇంతవరకు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 10 గంటలు కావాల్సింది. మరికొద్ది క్షణాల్లో జాతీయ సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్ర నిలయంలో సమయం 11:10 దాటి 10 సెకండ్లు. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి 101.5 MHz రేపటి మా ప్రభాత ప్రసారం ఉదయం 5:55 నుండి ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.